ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. శాలివాహన శక సంవత్సరం 1948, ఆషాఢమాసం 19వ రోజు. క్రీస్తు శకం 2026వ సంవత్సరం జూలై నెల 10వ తేదీ శుక్రవారం. 323.6 మీటర్లు అనగా 927 కిలోహెడ్స్ పై మీడియం వేవ్, 102 మెగాహెడ్స్ పై ఎఫ్ఎం ఫ్రీక్వెన్సీలపై ఈనాటి ప్రభాత ప్రసారాలు ప్రారంభం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఎఫ్ఎం ప్రసారాలను శ్రీకాకుళంలో 102.7 మెగాహెడ్స్, రాజమండ్రిలో 102.9 మెగాహెడ్స్, కాకినాడలో 100.1 మెగాహెడ్స్ పై

శ్రోతలు వినవచ్చు. నిలయంలో సమయం 5:57 దాటి 30 సెకండ్లకు అవస్తోంది. శ్రోతలకు నమస్సులతో శుభోదయం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. దేశభక్తి గీతం భారతీయ హృదయము మధురమర బృందగానం వింటారు. రచన శ్రీ వావిలాల సోమయాజులు, సంగీతం శ్రీ తిరుపతి రామానుజసూరి.

0: మీరు ఇంతవరకు భక్తి రంజని విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం చింతన కార్యక్రమంలో ఎస్కే ఉస్మాన్ గారిచే ఖురాన్ సూక్తులు వింటారు.
1: అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతు. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాం అలా రసూలిహిల్ కరీం అమ్మాబాద్. ఆఊదు బిల్లాహి మినష్ షైతాని రజీమ్. బిస్మిల్లాహి రహ్మాన్ రహీం. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లా పేరుతో ప్రారంభిస్తున్నాను. ఈరోజు మనం ఖురాన్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఖురాన్ అంటే అర్థం ఏంటి అంటే, ఖురాన్ అంటే పలుమార్లు పఠించబడే గ్రంథం. చూడండి, పలుమార్లు పఠించబడ్డం అంటే పదే పదే చదవబడే గ్రంథం అని అర్థం వస్తుంది. అల్లా పంపిన గ్రంథాలలో చిట్ట చివరి గ్రంథం ఖురాన్. ఇది ముస్లిం కొరకు మాత్రమే కాదు, సర్వ మానవాల కోసం అవతరణ జరిగినటువంటి గ్రంథం. అందుకే ఖురాన్లోని 14వ అధ్యాయం 52వ వాక్యంలో ఇలా తెలియచేస్తున్నాడు అల్లా తాలా, హాజా బలాగుల్లిన్నాసి వలియున్జురు బిహి వలియహ్ముదు వలియహ్లము అన్నమహుమా అన్నమహువా ఇల్లాహుం వాహిదుం వలియజ్జకర్ ఉలుల్ అల్బాబ్. ఈ ఖురాన్ సమస్త మానవాల కొరకు వచ్చినటువంటి ఒక సందేశం. తద్వారా మనుషులను హెచ్చరించడానికి ఈ గ్రంథం పంపబడడం జరిగింది. ఖురాన్లోని 30 కాండాలు ఉన్నాయి, 114 అధ్యాయాలు ఉన్నాయి, 6236 వాక్యాలు ఉన్నాయి. అయితే ఖురాన్ని ఎవరు పంపించారు అని మనం ప్రశ్న వేస్తే, ఖురాన్లోని 56వ అధ్యాయం 80వ వాక్యం, తన్జలుల్ మిన్ రబ్బిల్ ఆలమీన్, ఇది సర్వలోకాల సృష్టికర్త తరపు నుంచి అవతరణ జరిగిందని ఖురాన్ సమాధానం చెప్తుంది. ఖురాన్ ఏమని సందేశం ఇస్తుందంటే, 4వ అధ్యాయం 1వ వచనంలో, యా యుహన్నాస్ ఉత్తకూ రబ్బహుముల్లది ఖలఖకుం మిన్ నఫ్సిహిం వాహిద వఖలఖ మిన్నహ జౌజహ వబస్స మిన్హుమ రిజలన్ కస్.

0: سير والنساء وتخل الله والذي تساءلون به والأرحم إن الله كان عليكم رقيبا. మానవులారా, మిమ్మల్ని ఒకే ప్రాణం నుంచి పుట్టించిన దాని నుంచి దాని జతను కూడా సృష్టించి ఆ ఇద్దరి ద్వారా ఎంతోమందిని పురుషులను స్త్రీలను వ్యాపింపజేసిన ఆ ప్రభువుకు భయపడండిని దీని యొక్క అర్థం. అయితే ఖురాన్లోని ఉన్నటువంటి మంచి గొప్ప విషయం ఏంటంటే మనిషి కోసం పూర్తిగా వివరణ చేసి చెబుతుంది. మనిషి దేనికోసం పుట్టించబడ్డాడు అని మనం ప్రశ్న వేస్తే మనిషి దేనికోసం పుట్టించబడ్డాడు అన్న విషయం 51వ అధ్యాయం 56వ వాక్యంలో వమా ఖలఖతుల్ జిన్నా వల్ ఇన్సా ఇల్లా లియబుదున్, అంటే ఇక్కడ మానవులందరూ కూడా తయారు చేయబడ్డడానికి ఒక కారణం ఏంటంటే కేవలం మనల్ని తయారు చేసిన ఆ సృష్టికర్తకు మాత్రమే తల వంచాలి, శిరస వహించాలి. అయితే ఈ మనిషి ఎలా తయారు చేయబడ్డాడు? ఈ మనిషి ఎలా తయారు చేయబడ్డాడంటే 96వ అధ్యాయం 2వ వాక్యంలో ఖలఖల్ ఇన్సాన మిన్ అలఖ్, ఆయన మనిషిని ఏ విధంగా తయారు చేశాడంటే ఒక నిట్టితి ముద్దతో తయారు చేశాడు, అంటే ఒక విరియప్పు బిందు ద్వారా మనిషిని తయారు చేశాడు. ఇక్కడ మనిషి తయారు చేసే విధానం చాలా అద్భుతమైన విషయం. మొట్టమొదటి మానవుణ్ణి మట్టితో తయారు చేశాడు, ఆ తర్వాత ఆయన ఎముక నుంచి స్త్రీను తయారు చేశాడు. వారి ఇద్దరి కలయిక ద్వారా ఒక విరియప్పు అంటే నీటి బిందువు ద్వారా అనేక మందిని తయారు చేశాడు. అంటే దేవుడు ఎంత గొప్పవాడు అని చెప్పడానికి ఈ ఒక్క ఉదాహరణ మనకి సరిపోతుంది. అందుకే మేమందరం కూడా 5 పూటలు నమాజుల్లో అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అని ఒక నినాదం వినబడుతుంది మసీదు నుంచి రోజుకు 5 పూటలు. దీని యొక్క అర్థం ఏంటంటే దేవుడు చాలా గొప్పవాడు, దేవుడు చాలా గొప్పవాడు అన్న విషయాన్ని తెలియచేస్తున్నాం. ఎందుకంటే ఆయన మనిషిని ఏ విధంగా తయారు చేశాడంటే అద్భుతమయంగా తయారు చేశాడు, మరియు ఎలాంటి ఆధారాలు లేకుండా ఆకాశాన్ని నిలబెట్టాడు, భూమిని మనందరి కోసం కూడా ఒక పానుపులా ఉంచాడు, ఆ తర్వాత ఆకాశం నుంచి వర్షాన్ని కురిపించి దాని ద్వారా వచ్చినటువంటి పండ్లు ఫలాలను మనకి ఉపాదినిస్తున్నాడు. చూడండి, ఖురాన్లోని అనేక అద్భుత వాక్యాలు ఉన్నాయి. అల్హమ్దులిల్లా, చెప్పేటానికంటే వినేదానికంటే ఆచరించే భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్.
1: మీరు ఇంతవరకు ఎస్కే ఉస్మాన్ గారిచే ఖురాన్ సూక్తులు విన్నారు చింతన కార్యక్రమంలో. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం

0: ఈనాటి కార్యక్రమంలో అధిక వర్షాలు పడ్డ ప్రాంతాలు, పంటల్లో కొన్ని జాగ్రత్తల గురించి శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారి మాటల్లో తెలుసుకుంటారు.
1: వ్యవసాయం వాతావరణం మీద చాలా ఆధారపడి ఉంటుంది. ఏ పంటైనా సరే దానికి అవసరమైనంత నీరే కావాలి. ఎక్కువైనా సమస్యే, తక్కువైనా సమస్యే. ఎక్కువ కాలం బెట్టొచ్చినా అవి తట్టుకోలేవు. ఒకటేసారి కుంభవృష్టిగా వానలు పడి మునిగిపోయినాయి అనుకోండి, మొక్కలన్నీ చచ్చిపోతాయి. ఈ విధంగా పంటకు అవసరమైనంతే మనము అవసరమైన పోషకాలు కానీ అవసరమైన నీరు కానీ అందించాలంటే కొంతవరకు మానవ ప్రయత్నంగా మనం కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. వానాకాలంలో సహజంగానే కొన్ని ప్రాంతాల్లో మరి ఎక్కువగా వానలు పడేటువంటి అవకాశం అయితే ఉంటుంది. మరి అలాంటి పరిస్థితుల్లో మనం అప్పటికే సాగు మొదలుపెట్టినటువంటి పంటల్లో ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ముందుగానే మనం నిశ్చయం చేసుకొని ఉండాలి. ప్రధానంగా మనకున్నటువంటి నేల రకాన్ని బట్టి ఇది ఇంకా ఎక్కువ. తేలికపాటి నేలలు, ఎర్ర నేలలు, ఇసుక నేలలు అంటే ఎక్కువగా నీరు పడ్డప్పటికీ కూడా లోపలికి పీల్చేసుకోవటం సహజంగా జరుగుతుంది. అదే కాస్త నల్ల నేలలు, బరువు నేలలు అయితే వాన పడ్డప్పుడు అక్కడే నిలుస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ముఖ్యంగా ఎక్కువైనటువంటి నీటిని ఒకటి రెండు రోజుల్లోపు బయటికి పంపించేయాలి. మురుక్కాలు సౌకర్యాన్ని మనం ఖచ్చితంగా ఏర్పాటు చేసుకోవాలి. సరే, నేలను బట్టి కాస్తకు స్టార్ట్ అయినా ప్రతిదానికి కూడా మనము అదనంగా ఉన్నటువంటి నీటిని మటుకు పంపించాలి. అదనంగా ఉన్నటువంటి నీటిని మటుకు బయటికి పంపించి తీరాలి. అదిగాక మనము ఈ వానలు అధికంగా పడేటువంటి సమయాల్లో

0: ఎరువులు వేసుకుంటాం అప్పుడప్పుడు తెలియక ముందుగానే, లేదా పురుగు మందులు చల్లుతూ ఉంటాం. కానీ వాతావరణ శాఖ వాళ్ళు అందించేటువంటి సూచనల మేర మనం గమనించుకొని దాన్ని బట్టి ఎరువులు వేసుకోవాలా వద్దా లేదా 2 రోజులు ఆగాలా అనేది మనం నిర్ణయించుకోవాలి. ఎందుకంటే వేసినటువంటి ఎరువు అంతా కూడా నీళ్ళలో కలిసిపోయి బయటికి వెళ్ళిపోద్ది. అలాగే పురుగు మందులు కూడా మనం జల్లుతూ ఉన్నట్లయితే, వానలు పడితే పైన ఆకుల మీద ఉన్నటువంటి పురుగు మందు అంతా కూడా నీళ్ళతో కొట్టుకుపోతూ ఉంటుంది. అదిగాక ఎక్కువైన ఎరువు మందు కానీ పురుగు మందు కానీ నీళ్ళలో కలిసిపోయి భూగర్భజలంలో కలిసిపోయి అనవసరంగా భూగర్భజలం కలుషితమవుతూ ఉంటుంది. కాబట్టి వానాకాలం, ముఖ్యంగా వానలు మరి ఎక్కువగా వస్తాయి, భారీగా పడతాయి అని అన్నప్పుడు మనం ఖచ్చితంగా ఈ విషయాల గురించి జాగ్రత్త పడాలి. అలాగే పంటలు కొన్ని, అరటి పంట కానీ బొప్పాయి పంట కానీ, ఇవి గాలిని తట్టుకోలేవు. ఖచ్చితంగా కర్రల ఊతం అవసరం వస్తుంది. మన ప్రాంతంలో సాధారణంగానే కాస్త తుఫాన్లు ఎక్కువ తీర ప్రాంతంలో, కాబట్టి వీటికి ఈ ఏర్పాటుకు సిద్ధంగా ఉండటం అనేది మనకు అలవాటు చేసుకోవాలి. ఇంకొకటి, ఎక్కువగా నీరు ఆగడానికి అవకాశం ఉన్నటువంటి ప్రదేశాల్లో వేరుకుళ్ళు కూడా చాలా పంటలు వచ్చేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ నారుమళ్ళు వేసుకొని ఉంటారు సీజన్లో. ఈ నారుకుళ్ళు అనేది సాధారణంగా చూస్తూ ఉంటాయి, ఎక్కువ నీరు ఎక్కువైపోయి ఆగి నీరు, అది రాకుండా ఉండాలంటే ఎత్తు నారుమడులు ఏర్పాటు చేసుకోవటం, ఆ నారుమడులకు పక్కన అదనంగా ఉన్నటువంటి నీరు ఎప్పటికప్పుడు, మామూలుగా మనం నీరు పెట్టినా లేకపోతే వర్షం వల్ల వచ్చినా ఎక్కువ నీరంతా బయటికి పోయేలాగా ఏర్పాటు చేసుకోవటం అనేది చాలా చాలా అవసరమైనటువంటి పని. ఇక గిరిజన ప్రాంతాల గురించి మాట్లాడుకుంటే, కొండ వాలు ప్రాంతాల్లో వానలు ఎక్కువగా పడ్డప్పుడు మనకి ఆ వాన మరి ఎక్కువైన వానంతా కూడా అలా ఉట్టి నీరుగా బయటికి వెళ్లకుండా పై పొరలో ఉన్నటువంటి మట్టినంతా కూడా వాలులో తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. నేల కోత విపరీతంగా జరుగుతూ ఉంటుంది. అవి గనక మనం అడ్డుకట్టలు వేసుకొని ఆపుకోకపోతే భవిష్యత్తులో మనం పంటలు పండించుకోవటానికి కూడా సరిపోయే లోతులో మనకు మట్టి ఉండదు. ఈ విషయం సంబంధించి ఏ రైతుకు ఆ రైతుతో పాటుగా ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యవసాయ శాఖ కానీ లేకపోతే భూ సంరక్షణ సంబంధించినటువంటి అధికారులు కానీ ఖచ్చితంగా జాగ్రత్త పడి తీరాలి. అది గనక సరిగ్గా చేసుకోలేకపోతే, రైతు సరిగ్గా అడ్డుకట్టలు వేసుకోకపోతే భవిష్యత్తులో మనకి చాలా చాలా నష్టం ఉంటుంది. ఇకపోతే ఉరువులు మెరుపులు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఆ సమయాల్లో మనం వ్యవసాయ పనులు చేసుకుంటూ మనం వానలు రాగానే చెట్టు కిందకు లేకపోతే ఏదన్నా కట్టినటువంటి ప్రదేశాలకు లేకపోతే విద్యుత్ స్తంభాల కిందకో పరిగెత్తూ ఉంటాం, చాలా తప్పు. మనకి ఈ పిడుగులు అనేవి ఎక్కువగా చెట్ల మీద పడటానికి అవకాశం ఉంది, ఎత్తుగా ఉంటాయి కాబట్టి ఎత్తైనటువంటి వాటి దగ్గరలో మనకి పిడుగులు పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి వాటి కింద మనం నిలబడటం మంచిది కాదు. అలాగే ఈ వ్యవసాయ పరికరాలు, విద్యుత్ మోటార్లు, పంపు సెట్లు ఇవన్నీ కూడా వానకి నీళ్ళలో మునిగిపోయి పాడైపోయేటువంటి అవకాశం ఉంది కాబట్టి కాస్త ముందుగానే జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఎప్పుడైతే వాతావరణ శాఖ వాళ్ళు జాగ్రత్తలు చెప్తారో, ఈ ప్రాంతాల వాళ్ళకి ఇంత భారీ వర్షం పడేటువంటి అవకాశం ఉంది అని అన్నప్పుడు, ఈ ప్రాంతాల్లో ఇంకొక 40 నిమిషాల్లో 30 నిమిషాల్లో పిడుగులు పడేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పినప్పుడు కాస్త జాగ్రత్తగా ఇంటి దగ్గరే ఉంటాము, మనము ఎక్కడికి పొలాల్లోకి చెట్ల కిందకి పోకుండా జాగ్రత్త పడటము చేయాలి. అలాగే మనకి ఈ నీటి కుంటలు కానీ చెరువులు కానీ ఇవన్నీ ఉంటాయి, వాటి గట్లు తెగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవటం, వాటిని గమనించుకోవటం చేయటం చాలా చాలా అవసరం. అలాగే మనకి మత్స్యకారులకు సంబంధించి ఆ తుఫాన్లు కానీ భారీ వర్షాలు పడేటప్పుడు వాతావరణ శాఖ వాళ్ళు చెప్పేటువంటి జాగ్రత్తలను గమనించుకొని లోపలికి వెళ్ళాలా వద్దా అనేది నిర్ధారించుకోవాలి. అలాగే మన చేపల చెరువులు గండ్లు పడకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా వరి నారుమళ్లలో నీరు నిలబడకుండా జాగ్రత్త తీసుకోవటం అనేది చాలా చాలా అవసరం.
1: వాతావరణ సమాచారం. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి మరియు ఏలూరు జిల్లాల రైతులకు వాతావరణ సూచన. రాగల 24 గంటల్లో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షపాతం లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం 1-2 చోట్ల ఉండవచ్చని విశాఖపట్నం వాతావరణ హెచ్చరికల కేంద్రం వారు తెలియజేస్తున్నారు. ఆంధ్ర కోస్తా తీర ప్రాంతాల్లో ఈరోజు తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో సుమారుగా 60 కిలోమీటర్ల వరకు బలమైన గాలులు వీచే అవకాశం

ఉంది. అలాగే బంగాళాఖాతం తీర ప్రాంతాల్లో జూలై 10 నుండి 13 వరకు కొన్ని భాగాల్లో 40 నుంచి 50 కిలోమీటర్లు వేగంతో సుమారుగా 60 కిలోమీటర్ల వేగం వరకు, కొన్ని భాగాల్లో 45 నుంచి 55 కిలోమీటర్లు అంటే 65 కిలోమీటర్ల వేగం వరకు బలమైన గాలులు వీస్తాయి అని తెలియజేస్తున్నారు. కావున పైన సూచించిన తేదీల్లో మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని తెలియజేస్తున్నారు. వాతావరణ సమాచారం విన్నారు. ఈరోజు సాయంత్రం 7:15 పల్లెసీమలు కార్యక్రమంలో అపరాలను ఆశించు పురుగులు సమగ్ర సస్యరక్షణ గురించి అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఆర్ సరిత గారి ప్రసంగం వింటారు. అనంతరం జానపద గీతం ప్రసారమవుతుంది. వ్యవసాయ సమాచారంలో పార్వతీపురం మన్యం జిల్లా రైతు సోదరులకు వాతావరణ ఆధారిత వ్యవసాయ సమాచారం తెలియజేస్తారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 6:45 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, అనంతరం సంస్కృత వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బే. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లోని వర్జీనియా పొగాకు రైతుల ప్రయోజనాల పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలిపింది. తెలంగాణలో క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రత్యేక క్రీడా విధానాన్ని రూపొందించినట్లు ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రతి గ్రామంలో మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని ఆంధ్రప్రదేశ్ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు ప్రాంతాన్ని ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్లో సాగు చేసిన ఫ్లూక్యూడ్ వర్జీనియా ఎఫ్సివి పొగాకు మార్కెటింగ్ కార్యకలాపాలపై కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ హైదరాబాద్లో నిన్న సమీక్ష నిర్వహించింది. వాణిజ్య శాఖ అదనపు కార్యదర్శి నితిన్ కుమార్ యాదవ్ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో పొగాకు రైతులు, తయారీదారులు, ఎగుమతిదారులు, డీలర్లు, వాణిజ్య సంఘాల ప్రతినిధులు, పొగాకు బోర్డు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నితిన్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ పొగాకు రైతుల ప్రయోజనాల పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ప్రస్తుత మార్కెట్ పరిస్థితులతో పాటు పొగాకు కొనుగోళ్లను వేగవంతం చేయడం, ఎగుమతులకు మరింత ప్రోత్సాహం కల్పించే చర్యలపై సమావేశంలో చర్చించినట్లు చెప్పారు. రైతులు, పరిశ్రమలు, ఎగుమతిదారులు, ఇతర సంబంధిత వర్గాల సమన్వయంతో భారత వర్జీనియా పొగాకు రంగం దీర్ఘకాలికంగా మరింత సుస్థిరంగా ప్రపంచస్థాయి పోటీతత్వంతో ముందుకు సాగుతుందని నితిన్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. క్రీడాకారుల కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక క్రీడా విధానాన్ని రూపొందించిందని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్లోని గచ్చిబౌలిలో స్పోర్ట్స్ డిస్టిక్ యంగ్ఇండియా శారీరక విద్యా క్రీడల విశ్వవిద్యాలయం నిన్న ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో క్రీడల అభివృద్దికి ముందుకు సాగుతామని, క్రీడాకారులకు ఉద్యోగాలు, నగదు ప్రోత్సాహకాలు అందిస్తున్నామని చెప్పారు. 2028 డిసెంబర్ నాటికి తెలంగాణ స్పోర్ట్స్ అకాడమీని ప్రారంభిస్తామని వెల్లడించారు. అంతర్జాతీయ స్థాయిలో భారత్ మరిన్ని విజయాలు సాధించాలంటే క్రీడా మౌలిక వసతులు, అకాడమీలు మరింత బలోపేతం కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రతి గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. కృష్ణాజిల్లా మచిలీపట్నం గ్రామీణ మండలం క్యాంబెల్పేటలో

0: తాగునీటి పైప్లైన్ పనులను ఆయన నిన్న ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, నియోజకవర్గంలో ప్రతి ఇంటికి తాగునీటి కుళాయి ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. జల్జీవన్ మిషన్ కింద మచిలీపట్నానికి 200 కోట్ల రూపాయలు మంజూరయ్యాయని తెలియజేస్తూ,
1: ప్రతి ఇంటికి కుళాయి ఇవ్వాలనే లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తున్నాం. బందర్ మండలంలో కరగ్రహారం పంచాయతీలో క్యాంబిలిపేటలో ఉన్నటువంటి కొత్త కాలనీకి దాదాపు 2 కోట్ల 2 లక్షల రూపాయల సంబంధించినటువంటి పనులకి ప్రారంభోత్సవం చేసుకున్నాం. ట్యాంక్ దాదాపు 75 లక్షల రూపాయలతో 90 కిలోలీటర్ల కెపాసిటీ కలిగినటువంటి ఓవర్ హెడ్ ట్యాంక్ ని ప్రారంభించుకోవడం జరిగింది. రాబోయే 3 సంవత్సరాల్లో కూడా అన్ని గ్రామాలకు ఇప్పుడు ఎక్కడైతే అవకాశాలు ఉన్నా అన్ని చోట్ల కూడా వాటర్ పంప్ చేయడానికి చర్యలు తీసుకున్నాం.
0: ఆంధ్రప్రదేశ్లోని పోలవరం ప్రాజెక్టు ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పోలవరం పర్యాటక అభివృద్ది పనులపై సంబంధిత అధికారులతో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మ్యూజియం, వాటర్ స్పోర్ట్స్, రిసార్ట్లు, ఇతర పర్యాటక సౌకర్యాల డిజైన్లు తుది దశకు చేరుకున్నాయని తెలిపారు. ఈ నెల 13న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పోలవరం పర్యటన సందర్భంగా పనుల పురోగతిని సమీక్షించి టూరిజం హబ్ తుది డిజైన్లను ఖరారు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఆలయాల అభివృద్ది, భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో మంత్రి అధ్యక్షతన రాష్ట కామన్ గుడ్ ఫండ్ కమిటీ నిన్న సమావేశమైంది. ఆలయాల అభివృద్ది, ధూపదీప నైవేద్య పథకం విస్తరణ, గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై ఈ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ, 2027లో జరగనున్న గోదావరి పుష్కరాల దృష్ట్యా దేవాలయాల అభివృద్ది పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే మరో 122 దేవాలయాలను ధూపదీప నైవేద్య పథకం పరిధిలోకి తీసుకురావాలని నిర్ణయించామని తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. తెలంగాణకు తాడిచెర్ల 2వ బొగ్గుగన కేటాయింపును విమర్శించడం సరికాదని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ, మెరుగైన బొగ్గుగనులు అందుబాటులో లేకపోవడంతో ఇటీవల కాలంలో సింగరేణిలో నాణ్యమైన బొగ్గు కొరత ఏర్పడిందని చెప్పారు. తాడిచెర్ల 2 బొగ్గుగని ద్వారా సింగరేణికి సుమారు 45 సంవత్సరాల పాటు నాణ్యమైన బొగ్గు లభిస్తుందని కిషన్ రెడ్డి తెలియజేస్తూ,
2: సింగరేణి ఉన్నటువంటి సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఒక తెలంగాణ రాష్ట్రానికే కాకుండా దక్షిణ భారతదేశానికి ఊపిరిగా ఉన్నటువంటి యొక్క బొగ్గు గనిని మనమందరం కూడా చేయూతను అందించాలనేటువంటి దృక్పథంతో నేను ప్రధానమంత్రి గారిని అనేక సార్లు మాట్లాడడం జరిగింది. విద్యుత్తుకు ఎటువంటి అంతరాయం భవిష్యత్తులో కూడా రాకూడదన్న ఉద్దేశంతో మోడీ గారు బొగ్గు గనిని తాడిచెర్ల 2 మన సింగరేణి కంపెనీకి ఇవ్వాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది.
0: పేద విద్యార్థుల అభ్యున్నతికి రాష్ట ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యతనిస్తోందని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి తెలిపారు. సాంఘిక సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులకు డైట్ ఛార్జీలను 10% పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, ఈ పంపు 2వ త్రైమాసికం నుంచి అమల్లోకి వస్తోందని నిన్న ఒక ప్రకటనలో వెల్లడించారు. సంక్షేమ వసతి గృహాలను దశల వారీగా గురుకులాలుగా అభివృద్ది చేయడంతో పాటు ఐఐటి, నీట్ వంటి పోటీ పరీక్షలకు ప్రత్యేక శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య, మెరుగైన సంక్షేమం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. కొత్త పెట్టుబడులు, ఉపాధి అవకాశాలతో ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఐటీ రంగం మరింత బలోపేతమవుతోందని పార్లమెంటు సభ్యులు ఎం శ్రీభరత్ తెలిపారు. విశాఖపట్నం రుషికొండ ఐటీ హిల్స్లో ఐటీ సంస్థ కార్యాలయాన్ని ఆయన నిన్న ప్రారంభించి మాట్లాడుతూ, రాష్ట్రంలో ఐటీ సంస్థల విస్తరణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోందని తెలిపారు. బెంగళూరు, హైదరాబాద్ నుంచి ఐటీ నిపుణులు విశాఖపట్నానికి రావడం ప్రధాన ఐటీ కేంద్రంగా నగరం ఎదుగుతోందనడానికి నిదర్శనమని పేర్కొంటూ,
3: ఏ కంపెనీలో అయినా సరే కొంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు 5-10 ఏళ్ళు పనిచేసిన వాళ్ళు ఫ్రెషర్స్ ఇద్దరిని కలిపితే ఆ కంపెనీ ఎదుగుదల బాగుంటుంది. ఎందుకంటే యువతకి కొత్త ఆలోచనలు, కొత్త టెక్నాలజీ మీద ఇంకా ఆసక్తి చూపుతారు. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి వాళ్ళ బిజినెస్ లో అనుభవం ఉంటుంది, వాళ్ళ క్లయింట్స్ కి ఏం కావాలో తెలుసు, కాబట్టి 2 కలిపి వాళ్ళు బాగా ఎదగలుగుతారు. ఎప్పుడైతే ఆపరేషన్ సక్సెస్ఫుల్ అవుతుందో ఈ కంపెనీ కూడా పెరుగుతుంది. మారే కాలంతో పాటు వీళ్ళు కూడా మారుతూ ఎదుగుతూ ఉంటే ఈ ప్రాంతం కూడా మరింత అభివృద్ధి అవుతుంది.
0: వాతావరణం

0: ఆంధ్రప్రదేశ్ యానాం ప్రాంతాల్లోని దిగువ ట్రోపో ఆవరణలో నైరుతి పశ్చిమ దిశ నుంచి గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది. ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో రానున్న 1-2 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మత్స్యకారుల సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉందని మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. విశాఖ తీరంలో గల్లంతైన మత్స్యకారుల కోసం కోస్ట్గార్డ్, నౌకాదళం, ఇతర సంస్థల సమన్వయంతో యుద్ద ప్రాతిపదికన గాలింపు చర్యలు చేపట్టామని నిన్న ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే ఒడిశా తీరంలో చిక్కుకున్న 10 మంది ఆంధ్రప్రదేశ్ మత్స్యకారులను సురక్షితంగా రక్షించినట్లు వెల్లడించారు. మత్స్యకారుల సమస్యలను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడం తగదని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. వ్యర్థాలను సేకరించేవారి జీవనోపాధిని మెరుగుపరిచేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తెలిపారు. గుంటూరులో దళిత బహుజన రీసోర్స్ కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో వ్యర్థాలను సేకరించే వారితో ఆయన నిన్న సమావేశమై ముఖాముఖి మాట్లాడారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్లోని వర్జీనియా పొగాకు రైతుల ప్రయోజనాల పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలిపింది. తెలంగాణలో క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రత్యేక క్రీడా విధానాన్ని రూపొందించినట్లు ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రతి గ్రామంలో మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని ఆంధ్రప్రదేశ్ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు ప్రాంతాన్ని ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఈయం ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక నిధి ఝా. अथ वार्ताः. प्रधानमंत्री नरेंद्र मोदी प्रावोचत् यत् एकविंशति शताब्द्याः भारतं विकसित भारतं भवितुं संकल्पबद्धं वर्तते. तेनोदीरितं यत् साम्प्रतं भारतं तादृशः देशः यः अधिक विकासे विश्वसिति. विगत द्वादश वर्षेषु स्वस्य तृतीयं ऑस्ट्रेलिया भ्रमणं हैट्रिक इति विज्ञापयता तेन प्रतिपादितं यत् एषः प्रवासः भारत ऑस्ट्रेलिया संबद्धानां अपूर्वगमितां सूचयति. अत्रावसरे ऑस्ट्रेलिया देशस्य प्रधानमंत्री एंथनी एल्बनीज अपि तत्र उपस्थितः आसीत्. तेन तत्रत्यं जनसमूहं वीक्ष्य एषा सहभागिता दृढतरा इत्युक्तम्. अस्मात् पुरा उभयोः देशयोर नेतृभ्यां मेलबर्न नगरे तृतीये भारत ऑस्ट्रेलिया वार्षिक शिखर सम्मेलने भागं गृहीत्वा शिष्टमंडल स्तरीया द्विपाक्षिकी वार्ता विहिता. हिंद प्रशांत क्षेत्रे शांतिं स्थिरतां च स्थापयितुं द्वाभ्यां नेतृभ्यां रक्षा सुरक्षा सहयोग संयुक्त घोषणापत्रे हस्ताक्षरं विहितम्.
2: हमारे मैरिटाइम सिक्योरिटी कोलैबोरेशन रोडमैप से इंडो पैसिफिक में हमारे साझा प्रयासों को नई ताकत मिलेगी. हम शिप बिल्डिंग, शिप रिपेयर और मेंटेनेंस में भी मिलकर आगे बढ़ेंगे. फ्रेंड्स, आज हमने कई क्षेत्रीय एवं अंतर्राष्ट्रीय मुद्दों पर भी विस्तार पूर्वक चर्चा की.
1: वार्ताहरान् संबोधयन् प्रधानमंत्री न्यगादीत् यत् भारत ऑस्ट्रेलिया देशाभ्यां परमाणु ऊर्जा क्षेत्रे ऐतिहासिकः सहयोगः साधितः. केन्द्रीय गृहमंत्री अमितशाहः प्रत्यपादयत् यत् एकः सुरक्षितः समृद्धश्च सीमाप्रान्तः अथ जागृतः समाजः सम्भूय एव देशं सुरक्षितं विधातुं शक्नुवन्ति. गृहमन्त्रिणा ह्यः नवदेहल्याम् आरक्षक अधीक्षकाणां सम्मेलने सम्भाषणं कुर्वता प्रतिपादितं यत् वैब्रेंट विलेजेस् इत्यस्य क्रांतिकारी उपक्रमस्य अन्तर्गतं सीमा प्रान्तेभ्यः पलायनम् अपाकर्तुं प्रत्यग्रवृत्त्यवसराणां क्रियान्वयनं विधीयते. श्रीशाहः सविशेष

0: कुशं प्रावोचत् यत् प्रधानमन्त्रिणः नरेन्द्रमोदिनः कुशलनेतृत्वे केन्द्रप्रशासनेन सीमावर्ती अवसंरचनासु वैज्ञानिकरीत्या 400% यावत् अभूतपूर्वो विकासो विहितः। देशे द्रुतगत्या प्रवर्धमानस्य सहायक प्रजनन प्रौद्योगिकी क्षेत्रस्य विविधासु अनियमिततासु वर्धमानां चिन्तां वीक्ष्य राष्ट्रिय महिला आयोगेन एका उच्चस्तरीया विशेषज्ञ समितिः निर्मिता। अत्रावधेयं यत् इयं समितिः महिलानां प्रजननाधिकाराणां प्रतिष्ठायाः सुरक्षायाश्च संरक्षणं करोति। तत्रैव IVF चिकित्सालयानां ART केन्द्राणाम् अथ युग्मकोशानां नियन्त्रकतन्त्राणां प्रासङ्गिकविधानां च व्यापकं पुनरीक्षणं विधास्यति। संयुक्तराज्यामेरिका बुशहर परमाणु ऊर्जा संयंत्र पार्श्वे वैमानिक आक्रमणं कृतवानिति ईरानेन आरोपितम्। ईरानस्य प्रशासनिक वार्ता संस्थया संसूचितं यत् एतत् आक्रमणं अमेरिका देशस्य सेनाद्वारा स्व आक्रमणानि समापनस्य होरानन्तरमेव जातम्। इतः प्राग् अमेरिका देशेन ईरान देशस्य उपरि नूतनानि वायु आक्रमणानि कृतानि। यदा तु तेहरान देशः पश्चिमेशियायाम् अमेरिका सम्बद्ध देशान् लक्ष्यीकृत्य प्रक्षेपास्त्र प्रहारैः प्रत्युत्तरं दत्तवान्। ईरान देशस्य स्वास्थ्य मन्त्रालयः अवोचत् यत् अमेरिका देशेन कृतेषु दिनद्वयाक्रमणेषु न्यूनातिन्यूनं 14 जनाः मृताः। पादकन्दुक क्रीडायाम् अमेरिका देशस्य बोस्टन् नगरे आयोजिते प्रथमे प्रागुपान्त्यचरणस्य द्वन्द्वे फ्रांस् दलं मैरिको दलं पराभूय उपान्त्यचक्रे प्रविष्टवत् इति वार्ताः।
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసార విశేషాలు. ఈనాటి ప్రసారంలో ఉదయం 7:05 తెలుగులో జాతీయ వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి 7:15 ఉదయ సమీరాలు కార్యక్రమంలో నేటి మాట శీర్షికలో నటులు కోట శ్రీనివాసరావు జయంతి మరియు రంగస్థల నటుడు పీసపాటి నరసింహమూర్తి జయంతి సందర్భంగా వారి జీవిత విశేషాలు తెలుసుకుంటారు. ఆరోగ్యమే మహాభాగ్యం శీర్షికలో ఆల్బనిజం అవగాహన గురించి డాక్టర్ పి గురుప్రసాద్ గారితో పరిచయం, పరిచయకర్త శ్రీమతి కె ఇందిర. అనంతరం గాంధీ మార్గం, పుష్పాంజలి, సమాచార వాణి తదితర అంశాలు ప్రసారమవుతాయి. ఉదయం 8:00 సమాచార్ ప్రభాత్ హిందీలో వార్తలు, 8:15 మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే 8:30 వార్తా వ్యాఖ్య, విజయవాడ కేంద్రం నుండి ప్రసారం 8:35 కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీ నూకల చినసత్యనారాయణ గానం వింటారు. వయలిన్ సహకారం శ్రీ MSN మూర్తి, మృదంగం శ్రీ వంకాయల వెంకటరమణమూర్తి. 5:59 పాటల పల్లకి శ్రోతలు ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం ద్వారా కోరిన పాటలను వినవచ్చు. 10:00 ప్రభుత్వ అభివృద్ధి మరియు సంక్షేమ పథకాల ప్రత్యేక కార్యక్రమంలో దీర్ఘకాలిక వ్యాధుల అవగాహన దినోత్సవంపై ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 10:25 పాటల పల్లకి కొనసాగింపు, 11:00 మధురిమ పాత తెలుగు చిత్ర గీతాలు వింటారు. 12:00 హిందీలో వార్తలు, 12:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ నుండి ప్రసారం, 12:10 మధుమంజరి సినిమా పాటలు వింటారు. 12:30 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం, 12:40 హిందీ చిత్రగీతాల కార్యక్రమం, 1:20 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 1:33 మహిళావాణి స్త్రీల కార్యక్రమంలో జనాభా పెరుగుదలతో ఏర్పడుతున్న సవాళ్లు, మారుతున్న అవకాశాల గురించి సంభాషణ వింటారు. సంభాషకులు శ్రీమతులు డివి మానస, డి శ్రీదేవి. ఇక మధ్యాహ్నం 2:00 to 2:30 మిడ్ డే కంపోజిట్ న్యూస్ ఢిల్లీ నుండి ప్రసారమవుతుంది. 2:30 వాతావరణ సమాచారం, అనంతరం కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీ నూకల చినసత్యనారాయణ గానం వింటారు. వయలిన్ సహకారం శ్రీ MSN మూర్తి, మృదంగం శ్రీ వంకాయల వెంకటరమణమూర్తి. ఇక సాయంత్రం ప్రసారంలో 5:00 యువవాణి యువజనుల కార్యక్రమం, 5:30 సంధ్యారాగాలు చిత్రగీతాలు వింటారు.

5:55 ఉద్యోగ వార్తలు చదివినవారు శ్రీమతి జి పద్మ. 6:00 సమాచార వాణి, 6:05 ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి. 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం నుండి ప్రసారం. 6:20 సంస్కృత వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 6:30 సాయం సమీరం కార్యక్రమంలో లయ విన్యాసం శీర్షికలో డాక్టర్ ఎల్లా వెంకటేశ్వరరావు మృదంగ లయ విన్యాసం వింటారు సంకీర్ణ చాపుతాళంలో. అనంతరం ఫిట్నెస్ మంత్ర వికాసం ప్రసారమవుతాయి. సాయంత్రం 7:00 ప్రసార విశేషాలు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 పల్లె సీమల వ్యవసాయదారుల కార్యక్రమంలో అపరాలను ఆశించు పురుగులు సమగ్ర సస్యరక్షణ గురించి అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఆర్ సరిత గారి ప్రసంగం వింటారు. అనంతరం జానపద గీతం. వ్యవసాయ సమాచారంలో పార్వతీపురం మన్యం జిల్లా రైతులకు వాతావరణ ఆధారిత వ్యవసాయ సమాచారం అందించిన వారు శ్రీమతి ఆర్ పార్వతి. 7:45 వికసిత్ భారత్ విజయవాడ కేంద్రం నుండి. 8:00 రాత్రి 9:30 స్వరమాలిక చిత్రగీతాలు వింటారు. 8:30 తెలుగులో జాతీయ వార్తలు విశాఖపట్నం కేంద్రం నుండి ప్రసారం. ఇక రాత్రి ప్రసారంలో 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ నుండి ప్రసారం. 10:00 ఆపాత మధురాలు వింటారు. ఇవి ఈనాటి ప్రసారంలో ముఖ్య అంశాలు. ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 7:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్, ఫార్మాస్యూటికల్స్లో మేక్ ఇన్ ఇండియా ఒక గ్లోబల్ బ్రాండ్గా మారిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నైపుణ్యం కలిగిన నిపుణులు, సంస్థల వల్ల భారత్ అత్యంత ప్రాధాన్యత గల గమ్యస్థానంగా ఎదుగుతోందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ఒక దేశం ఒకే ఎన్నిక ప్రతిపాదిత చట్టాన్ని పరిశీలిస్తున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఈరోజు రేపు గోవాలో విస్తృత సంప్రదింపులు జరుపుతుంది. E85 ఇంధనాన్ని ప్రవేశపెట్టాలని ప్రభుత్వం యోచిస్తోందని కేంద్ర పెట్రోలియం, సహజవాయు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు. ఫిఫా ప్రపంచకప్లో భాగంగా అమెరికాలోని బోస్టన్లో జరిగిన మొదటి క్వార్టర్ ఫైనల్లో మొరాకోపై 2-0 గోల్స్ తేడాతో విజయం సాధించి ఫ్రాన్స్ సెమీఫైనల్స్కు దూసుకెళ్లింది. ఎక్కువగా ఎదగాలి, మరిన్ని విజయాలు సాధించాలి అనే మంత్రంతో అభివృద్ధి చెందిన భారతదేశం కోసం ఒక శక్తివంతమైన కార్యాచరణను ప్రధానమంత్రి వివరించారు. ఆస్ట్రేలియాలోని మార్వెల్ స్టేడియంలో జరిగిన మెల్బోర్న్ మీట్స్ మోదీ సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించారు. గత 12 ఏళ్లలో ఇది తన 3వ ఆస్ట్రేలియా పర్యటన అని, ఈ హ్యాట్రిక్ పర్యటనతో భారత్ ఆస్ట్రేలియా సంబంధాలు సరికొత్త శిఖరాలకు చేరుకున్నాయని ప్రకటించారు. 10 లక్షల మందికి పైగా ఉన్న భారతీయ ప్రవాస సమాజం ఇరుదేశాల ద్వైపాక్షిక మైత్రికి బలమైన పునాది అని కొనియాడారు.
1: साल 2014 में ऑस्ट्रेलिया आया था तो 28 साल के बाद भारत का कोई पीएम यहां पहुंचा था. तब मैंने कहा था कि अब आपको 28 साल इंतजार नहीं करना पड़ेगा. पिछले 12 वर्षों में मैं तीसरी बार यहां आया हूं, यानी इस बार हैट्रिक लगी है. ये दिखाता है कि भारत और ऑस्ट्रेलिया के रिश्ते किस ऊंचाई पर है.
0: చిప్స్ నుండి ఓడల వరకు విస్తరించిన తయారీ రంగాన్ని గురించి ప్రస్తావిస్తూ ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్, ఫార్మాస్యూటికల్స్లో మేక్ ఇన్ ఇండియా ఒక గ్లోబల్ బ్రాండ్గా మారిందని పేర్కొన్నారు. ప్రపంచంలోనే 3వ అతిపెద్ద మెట్రో నెట్వర్క్గా భారత్ అవతరించిందని

0: వందే భారత్, నమో భారత్ ర్యాపిడ్ రైలు వ్యవస్థలు వేగంగా విస్తరిస్తున్నాయని తెలిపారు. భారతదేశం త్వరలోనే ఒక దేశీయ అంతరిక్ష స్టార్టప్ తన సొంత రాకెట్ ద్వారా ఉపగ్రహాన్ని ప్రయోగించనుందని ప్రధానమంత్రి వెల్లడించారు.
1: భారత్ నే మూన్ కే సౌత్ పోల్ పర్ చంద్రయాన్ ల్యాండ్ కరాయా. దునియా మే కోయి ఔర్ దేశ్ ఐసా నహీ కర్ పాయా. లేకిన్ భారత్ ఇత్నే భర్ సే సంతుష్ట నహీ రహా. భారత్ అబ్ స్పేస్ మే అప్నా గగనయాన్ భేజనే కీ తయారీ కర్ రహా హై. భారత్ అబ్ అప్నా స్పేస్ స్టేషన్ బనానే కే లక్ష్య పర్ చల్ రహా హై.
0: నైపుణ్యం కలిగిన నిపుణులు, సంస్థలు, ఆవిష్కరణల పర్యావరణ వ్యవస్థ వల్ల భారత్ అత్యంత ప్రాధాన్యత గల గమ్యస్థానంగా ఎదుగుతోందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన సిఐఐ నేషనల్ జీసీసీ బిజినెస్ సమ్మిట్ను ఉద్దేశించి మాట్లాడుతూ మంత్రి, దేశంలో ప్రస్తుతం 21 కంటే ఎక్కువ జీసీసీలు ఉన్నాయని, ఇవి 23 లక్షల మంది నిపుణులకు ప్రత్యక్షంగా ఉపాధి కల్పిస్తూ ప్రతి ఏటా దాదాపు 100 బిలియన్ అమెరికన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జిస్తున్నాయన్నారు. గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు నిరంతర ఆవిష్కరణలను నడపడానికి ఇంజనీరింగ్, పరిశోధన, కృత్రిమ మేధస్సు, సైబర్ సెక్యూరిటీ, ఫైనాన్స్, ప్రోడక్ట్ డిజైన్, డేటా సైన్స్లను ఒకచోటకు చేర్చి ఒక పెద్ద మార్పును సూచిస్తున్నాయని ఆమె పేర్కొన్నారు. కువైట్ పర్యటన ముగించుకుని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఒమన్ చేరుకున్నారు. ఒమన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ డైరెక్టర్ జనరల్ షేక్ అహ్మద్ అల్ మస్కారీ ఆయనకు స్వాగతం పలికారు. ఒమన్ పర్యటన పూర్తి చేసిన తర్వాత ఆయన ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి 2028-29 కాలపరిమితికి సంబంధించి భారతదేశ అధికారిక ప్రచారాన్ని ప్రారంభించడానికి న్యూయార్క్ వెళతారు. ఆ తర్వాత 3వ భారత్ యూరోపియన్ యూనియన్ వాణిజ్య సాంకేతిక మండలి సమావేశానికి హాజరవ్వడానికి, అలాగే యూరోపియన్ యూనియన్, బెల్జియం దేశాల విదేశాంగ మంత్రులతో చర్చలు జరపడానికి ఈ నెల 14-15 తేదీల్లో బ్రసెల్స్ సందర్శిస్తారు. డాక్టర్ జయశంకర్ ప్రస్తుతం ఖతార్, బహ్రెయిన్, కువైట్, ఒమన్, న్యూయార్క్, బ్రసెల్స్ దేశాల్లో 11 రోజుల పర్యటనలో ఉన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఒక దేశం ఒకే ఎన్నిక ప్రతిపాదిత చట్టాన్ని పరిశీలిస్తున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఈరోజు, రేపు గోవాలో విస్తృత సంప్రదింపులు జరపనుంది. తన సిఫారసులను ఖరారు చేయడానికి ముందు సమాజంలోని వివిధ వర్గాల నుండి అభిప్రాయాలు సేకరించేందుకు దేశవ్యాప్తంగా చేపట్టిన ప్రక్రియలో భాగంగా ఈ కమిటీ గోవాలో పర్యటిస్తోంది. పార్లమెంటు సభ్యుడు పిపి చౌదరి అధ్యక్షతన ఏర్పాటైన ఈ కమిటీ 129వ రాజ్యాంగ సవరణ బిల్లు 2024, కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల సవరణ బిల్లు 2024ను పరిశీలిస్తోంది. ఈ 2 రోజుల పర్యటనలో భాగంగా కమిటీ రాష్ట్ర రాజకీయ కార్యనిర్వాహకవర్గం, గోవా శాసనసభ సభ్యులు, ప్రభుత్వ సీనియర్ అధికారులు, ప్రధాన ఎన్నికల అధికారి, రాజకీయ పార్టీలు, న్యాయ నిపుణులు, విద్యావేత్తలు, పరిశ్రమల ప్రతినిధులు, మీడియా సంస్థలు, ఇతర భాగస్వాములతో సంభాషిస్తుంది. కమిటీ దేశవ్యాప్త అవగాహనలో కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే ముంబై, డెహ్రాడూన్, చండీగఢ్, షిమ్లా, బెంగళూరు, గాంధీనగర్లలో ఇటువంటి సంప్రదింపులు జరిపింది. ప్రస్తుత ప్రామాణిక E20 పెట్రోల్ కంటే లీటర్కు సుమారు 20 రూపాయలు తక్కువ ధరకే లభించే E85 ఇంధనాన్ని ప్రవేశపెట్టడానికి ప్రభుత్వం యోచిస్తోందని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు. అయితే ఈ 85 ఇంధనాన్ని కేవలం ఈ ఇంధనానికి అనుగుణంగా ప్రత్యేకంగా డిజైన్ చేసిన వాహనాలకు మాత్రమే పరిమితం చేయనున్నట్టు ఆయన పేర్కొన్నారు. దీంతో వినియోగదారులకు ఆర్థిక ఉపశమనం కలిగించడంతో పాటు ప్రభుత్వ ఇథనాల్ మిశ్రమం కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు. ఇథనాల్ మిశ్రమ పెట్రోల్ వల్ల ఇంజన్ దెబ్బతింటుందని, వాహన పనితీరు తగ్గుతుందని వస్తున్న ఆందోళనలను త్రోసిపుచ్చుతూ ప్రభుత్వ బయోఫ్యూయల్ విధానాన్ని ఆయన సమర్థించారు. రోడ్డు రవాణా రంగానికి స్వచ్ఛమైన ప్రత్యామ్నాయ ఇంధనాలు అధునాతన సాంకేతిక పరిజ్ఞానంలోకి మారడం చాలా అవసరమని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. గాంధీనగర్లో 3 రోజుల పాటు జరిగేటువంటి మల్టీమోడల్ ట్రాన్స్పోర్ట్ షో ప్రవాస్ ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ

0: మంత్రి, శిలాజ ఇంధనాలపై ఆధారపడడం వల్ల భారీ ఆర్థిక పర్యావరణ నష్టాలు వాటిల్లుతున్నాయన్నారు. అందువల్ల రోడ్డు రవాణాదారులు తక్కువ ఖర్చుతో కూడిన ప్రత్యామ్నాయ ఇంధనాలు వినియోగించాలని ఆయన పిలుపునిచ్చారు. ఫిఫా ప్రపంచకప్లో భాగంగా అమెరికాలోని బోస్టన్లో జరిగిన మొదటి క్వార్టర్ ఫైనల్స్లో మొరాకోపై 2-0 గోల్స్ తేడాతో విజయం సాధించి ఫ్రాన్స్ సెమీఫైనల్స్కు దూసుకెళ్లింది. ఈ విజయంతో ఫ్రాన్స్ చరిత్రలోనే తొలిసారిగా వరుసగా 3వసారి ప్రపంచకప్ సెమీఫైనల్కు చేరుకుంది. ఇక ఈరోజు రాత్రి జరగనున్న 2వ క్వార్టర్ ఫైనల్స్లో స్పెయిన్, బెల్జియం దేశాలు తలపడతాయి. మిగిలిన చివరి 8 క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లలో నార్వే జట్టు ఇంగ్లాండ్తో, అలాగే డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా ఆదివారం ఉదయం స్విట్జర్లాండ్తో తలపడుతుంది. 5 T20 మ్యాచ్ల పురుషుల క్రికెట్ సిరీస్లో భాగంగా బ్రిస్టల్లో రాత్రి జరిగిన 4వ మ్యాచ్లో ఇంగ్లాండ్ చేతిలో భారత్ 9 తేడాతో ఓటమి పాలైంది. దీంతో 5 మ్యాచ్ల సిరీస్ను 3-0 తేడాతో ఇంగ్లాండ్ సిరీస్ను కైవసం చేసుకుంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్, ఫార్మాస్యూటికల్స్లో మేక్ ఇన్ ఇండియా ఒక గ్లోబల్ బ్రాండ్గా మారిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నైపుణ్యం కలిగిన నిపుణులు, సంస్థల వల్ల భారత్ అత్యంత ప్రాధాన్యత గల గమ్యస్థానంగా ఎదుగుతోందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఒక దేశం ఒకే ఎన్నిక ప్రతిపాదిత చట్టాన్ని పరిశీలిస్తున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఈరోజు, రేపు గోవాలో విస్తృత సంప్రదింపులు జరపనుంది. E85 ఇంధనాన్ని ప్రవేశపెట్టాలని ప్రభుత్వం యోచిస్తోందని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు. ఫిఫా ప్రపంచకప్లో భాగంగా అమెరికాలోని బోస్టన్లో జరిగిన మొదటి క్వార్టర్ ఫైనల్స్లో మొరాకోపై 2-0 గోల్స్ తేడాతో విజయం సాధించి ఫ్రాన్స్ సెమీఫైనల్కు దూసుకెళ్లింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: సకాలంలో విత్తనాలు వేయండి, సమృద్ధిగా దిగుబడి పొందండి.
2: మాస్టర్ గారు, వ్యవసాయం గురించి రైతు కంటే బాగా తెలిసిన వారు ఎవరుంటారు? విత్తనాలను సరైన సమయంలోనే వేస్తారుగా.
1: నేను పంటల విత్తనాల గురించి మాట్లాడడం లేదు, నేను ఎన్పీఎస్ సంచయ్ గురించి చెప్తున్నాను.
2: ఈ ఎన్పీఎస్ సంచయ్ అంటే ఏంటి?
1: ఎన్పీఎస్ సంచయ్ భారత ప్రభుత్వ సంస్థ అయిన PFRDA నడిపే ఒక పెన్షన్ పథకం. మీ ఖాతాను కేవలం 250 రూపాయలతో తెరవండి మరియు పెట్టుబడిని కొనసాగించండి. మీ వృద్ధాప్యంలో మీకు నెలవారీ పెన్షన్ వస్తుంది. ఈ రోజే ఎన్పీఎస్ సంచయ్ లో పొదుపు చేయడం ప్రారంభించండి మరియు భవిష్యత్తును సురక్షితం చేసుకోండి. మరిన్ని వివరాల కోసం మీ సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ లేదా బ్యాంకును సంప్రదించండి. భవిష్యత్తు కోసం సిద్ధంగా ఉండండి. ఎన్పీఎస్ సంచయ్తో.

ఉదయ సమీరాలు కార్యక్రమంలో నేటి మాట శీర్షికలో సినీ నటులు మరియు రాజకీయవేత్త కోట శ్రీనివాసరావు గారి జయంతి, అలాగే రంగస్థల నటుడు పీసపాటి నరసింహమూర్తి గారి జయంతి సందర్భంగా వారి జీవిత విశేషాలు తెలుసుకుంటారు. అనంతరం ఆరోగ్యమే మహాభాగ్యం ఈ శీర్షికలో ఆల్బనిజం అవగాహన గురించి డాక్టర్ పి గురుప్రసాద్ గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. పరిచయకర్త శ్రీమతి కె ఇందిర. అనంతరం గాంధీ మార్గం పుష్పాంజలి సమాచారం.

0: చరవాణి తదితర అంశాలు ప్రసారమవుతాయి. ముందుగా నేటి మాట. జీవితంలో నటుడవ్వాలన్న తపన, నటనలో జీవించాలన్న ఆరాటం వెరసి నటుడిగా తనకంటూ విలక్షణ నటుడు అనే కోట నిర్మించుకున్న వ్యక్తి. కోట ఇంటి పేరుగా, శ్రీనివాసరావు ఒంటి పేరుగా ఉన్న వ్యక్తి. ఏ పాత్ర ధరిస్తే ఆ పాత్రలో ప్రేక్షకుల మదిలో నిలిచిపోయిన సహజ నటుడు కోట శ్రీనివాసరావు గారి జయంతి నేడు. కృష్ణా జిల్లా కంకిపాడులో 1942 జూలై 10 జన్మించారు. ఆయన తండ్రి కోట సీతారామాంజనేయులు గారు కంకిపాడులో వైద్యులు. బాల్యం నుండే కోట శ్రీనివాసరావుకి నాటకాలంటే ఆసక్తి ఎక్కువ. సినిమాల్లోకి రంగప్రవేశం చేసేనాటికి రంగస్థలంపై 20 ఏళ్ల అనుభవం గడించారు కోట. సినిమాల్లోకి రాకముందు స్టేట్ బ్యాంక్లో ఉద్యోగం చేసేవారు. 1978-79 ప్రదర్శించినటువంటి ప్రాణం ఖరీదు నాటకాన్ని చూసిన దర్శక నిర్మాత క్రాంతి కుమార్ ఆ నాటకాన్ని సినిమాగా తీయాలనుకోవడం, అంతేకాకుండా ఆ నాటకంలో నటించిన వారినే సినిమాలో కూడా నటించేలాగా తీసుకున్నారు. అలా కోట శ్రీనివాసరావు సినీ జీవితం ప్రారంభమైంది. కానీ 1986 వరకు ఆయన సినిమాలను అంత సీరియస్గా తీసుకోలేదు. ఆ తర్వాత నటించిన చిత్రాల్లో వేసినటువంటి ప్రతి పాత్రలు కూడా పరిపూర్ణంగా పండించారు ఆయన. అహనా పెళ్ళంట చిత్రంతో, ఆ చిత్రంలో చేసినటువంటి పిసినిగొట్టు పాత్రతో ఆయనకి బాగా పేరు వచ్చింది. కమెడియన్గా, విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ చిత్రాలలో నటించారు కోట శ్రీనివాసరావు. సినీ నటుడిగా కొనసాగుతూనే 1999 విజయవాడ తూర్పు శాసనసభ నియోజకవర్గం నుండి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికయ్యారు. 37 సంవత్సరాలుగా తెలుగు చిత్ర పరిశ్రమలో విజయవంతమైన నటుడిగా కొనసాగుతున్న ఈయన్ని 2015 అప్పటి రాష్ట్రపతి శ్రీ ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారంతో భారత ప్రభుత్వం సత్కరించింది. ఇంకా కోట శ్రీనివాసరావు గారు 9 నంది అవార్డులను కూడా సొంతం చేసుకున్నారు. 2025 జూలై 13 తీవ్ర అనారోగ్య సమస్యలు, వృద్ధాప్య సమస్యల వల్ల 83 ఏళ్ల వయసులో తన నివాసంలోనే తుదిశ్వాస విడిచారు. ఆయన నటించిన చిత్రాల్లో సన్ ఆఫ్ సత్యమూర్తి, అత్తారింటికి దారేది, రక్తచరిత్ర, రెడీ, పెళ్ళైన కొత్తలో, ఛత్రపతి, బొమ్మరిల్లు, అతడు, ఇలా చాలా చిత్రాల్లో నటుడిగా మంచి పేరుని, గుర్తింపుని తెచ్చుకున్నారు కోట శ్రీనివాసరావు.
1: ప్రకటన. ప్రసార భారతి అర్హులైన ప్రొడక్షన్ హౌసెస్, ప్రొడ్యూసర్స్, కంటెంట్ క్రియేటర్స్ నుండి రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో రేడియో కార్యక్రమాల నిర్వహణ, ప్రసారాలకు ప్రపోజల్స్ని ఆహ్వానిస్తోంది. ఇందులో భాగంగా డ్రామా సీరియల్స్, రేడియో డాక్యుమెంటరీ సీరియల్స్, రేడియో కథాధారావాహికలు, పాడ్కాస్ట్, సంగీత కార్యక్రమాలు మొదలైన విభాగాలలో తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషలలో రూపొందించే కార్యక్రమాలను రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో ప్రసార నిమిత్తం ఆహ్వానించడం జరుగుతుంది. మరిన్ని వివరాలకు ప్రసార భారతి ఆకాశవాణి వెబ్సైట్లో కంటెంట్ సోర్సింగ్ విభాగాన్ని సందర్శించండి. ముఖ్య గమనిక: ఈ పద్ధతిలో నిబంధనలకు అనుగుణంగా నిర్ధారించిన కార్యక్రమాల ప్రసారాలపై చివరి నిర్ణయం ఆకాశవాణిది మాత్రమే.
0: ఇప్పుడు నేటి మాటలో మరొక అంశం, పీసపాటి నరసింహమూర్తి గారి జయంతి. ఈయన రంగస్థల నటుడు. పీసపాటి నరసింహమూర్తి గారు తెలుగు నాటక రంగంలో చిరస్థాయిగా నిలిచిన మహానటుడు. ఆయన 1920 జూలై 10 ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా వంతర గ్రామంలో జన్మించారు. చిన్నప్పటి నుంచే నటనపై ఆసక్తి పెంచుకొని ప్రముఖ గురువు కిలాంబి కృష్ణమాచార్యుల వద్ద శిక్షణ పొందారు పీసపాటి వారు. 1938 రంగూన్ రౌడీ నాటకంతో రంగస్థల జీవితాన్ని ప్రారంభించారు. 1946 పాండవోద్యోగ విజయాలు నాటకంలో శ్రీకృష్ణుడి పాత్రను పోషించి విశేష ఖ్యాతి పొందారు. ఆయన శ్రీకృష్ణుని పాత్రను దాదాపు 4 దశాబ్దాల పాటు వేలాది ప్రదర్శనలో పోషించి ప్రేక్షకుల మన్ననలు పొందారు. ఆయన పద్యాలను స్పష్టమైన ఉచ్చారణతో భావపూర్వకంగా పలకడం ఆయన నటనకు ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది.

0: జరిగింది. పీసపాటి నరసింహమూర్తి గారు తెలుగు నాటకరంగ అభివృద్ధికి విశేష సేవలు అందించారు. అనేక నాటకాలకు దర్శకత్వం వహించడమే కాకుండా యువ కళాకారులను కూడా ప్రోత్సహించేవారు. ఆయన ప్రతిభకు గుర్తింపుగా 1986 సంగీత నాటక అకాడమీ పురస్కారం లభించింది. అలాగే ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆయనకు కళాప్రపూర్ణ బిరుదును ప్రదానం చేసింది. తెలుగు నాటక రంగంలో విశేష సేవలు అందించి శ్రీకృష్ణుని పాత్రలో అపూర్వ నటనను ప్రదర్శించి తెలుగు నాటక చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోయిన పీసపాటి నరసింహమూర్తి గారు 2007 సెప్టెంబర్ 28 పరమపదించారు. నేటి మాట విన్నారు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం శ్రోతలు ఉదయ సమీరాలు వింటున్నారు. కార్యక్రమంలో తరువాతి అంశం ఆరోగ్యమే మహాభాగ్యం. ఈ శీర్షికలో ఆల్బనిజం అవగాహన గురించి డాక్టర్ పి గురుప్రసాద్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీమతి కె ఇందిరా.
1: ఆల్బనిజం అన్న రోగం ఏమిటి, అది ఎందుకు వస్తుంది, దీనికి బాధితులు ఎవరు, ఈ విషయాలు మనందరికీ తెలియచేయడానికి ఈరోజు మా ఆకాశవాణి స్టూడియోలో వచ్చారు ప్రముఖ చర్మరోగ నిపుణులు డాక్టర్ పి గురుప్రసాద్. వీరితో మాట్లాడి ఆల్బినిజం గురించి తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ గురుప్రసాద్ గారు. డాక్టర్ గారు, ఆల్బినిజం పదం కొంచెం కొత్తగా అనిపిస్తున్నది, అది అంటే ఏంటండి?
2: ఆల్బినిజం అంటే అది చర్మము తక్కువ రంగులో ఉండి మొత్తం బాడీ అంతా ఉంటుంది మేడం. అది పుట్టుకతోనే వస్తుంది. అండ్ ఇది చర్మంతో కాకుండా ఐస్ కూడా ఎఫెక్ట్ అవుతాయి, హెయిర్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. హెయిర్ కూడా నార్మల్ బ్లాక్ కలర్ కాకుండా వైట్ కలరు, ప్లస్ ఐస్ కూడా వాళ్ళకి బ్లాక్ కలర్ రంగు కాకుండాను వేరే రంగులో వస్తుంది. ఐరిస్ కనుపాప అంటారు కదా, అది వేరే కలరు వాళ్ళకి ఉంటుంది అనమాట.
1: అంటే ఇది పుట్టుకతో ఉంటుంది అంటారు.
2: జనరల్గా జెనెటిక్గా ట్రాన్స్మిట్ అవుతుంది మేడం.
1: మరి ఇది ఎవరిలో ఎక్కువ ఉంటుంది?
2: ఎవరని కాదు మేడం, ఆ జీన్ మరి అలాగ ట్రాన్స్మిట్ అవుతుంటుంది. ఉన్న వాళ్ళని మనం ఎవరన్నా పెళ్లి చేసుకుంటే పిల్లలకి వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది.
1: మరి అది లేకుండా తల్లిదండ్రులకి ఆల్బినిజం లేదు, కానీ ఉన్నటువంటి పిల్లలు తెల్లగా పుడతారు, జుట్టు అది కూడా తెల్లగా ఉండి పుడతారు, మరి వాటికి కారణం ఏమై ఉంటుంది?
2: అంటే అది మనం ఒక్కొక్కసారి విట్లిగో అన్నది సడన్గా రావచ్చు, విట్లిగో జెనెటిక్ ట్రాన్స్మిషనే. ఆల్బినిజం రేర్గా, జనరల్గా అంటే జెనెటిక్గానే ఉంటుంది ఎక్కువ. అకేషనల్గా మ్యూటేషన్స్ ఏమన్నా అయితే అలా రావచ్చు.
1: అంటే మన జెన్యులో ఏదో చేంజెస్ ఉంటేనే,
2: జెన్యు చేంజెస్ ఉండడం వల్లనే జనరల్గా ఆల్బినిజం అన్నది వస్తుంది.
1: వాళ్ళ తరతరాల పాత తరంలో ఎవరికైనా ఉందనుకోండి,
2: పాత తరంలోనే కొన్ని జనరేషన్స్ ఒక్కొక్కసారి స్కిప్ అవుతాయి, స్కిప్ అయ్యి అది అలా క్యారీ చేస్తుంటారు. ఈ ఆల్బినిజం తాలూకా జీన్ కొంతమందికి క్యారీ అవుతుంది, కొంతమందికి ప్రెజెంట్ అవుతుంది. ఆ క్యారీ అయినది ఏంటంటే సఫిషియంట్ దీనిలో వస్తే అది ఒకళ్ళకి ప్రెజెంట్ అవుతుంది.
1: వాళ్ళు నెక్స్ట్ తరానికి ఆల్బినిజం
2: తరానికి ప్రెజెంట్ అవుతుంది.
1: అయితే ఒక సెట్ ఆఫ్ పేరెంట్స్లో ఒక బాబు పాప ఆల్బినిజం పుడితే వాళ్ళ మిగతా పిల్లలకి కూడా ఆల్బినిజం అయ్యే ఛాన్సెస్ ఉంటుందంటారా?
2: అంటే అది అందరికీ వచ్చే ఛాన్స్ లేదు మేడం, అది జెనెటిక్ మిక్సప్ల వలన ఆ జీన్ ప్రిడామినెంట్గా ఎవరికి వెళ్తుందో వాళ్ళకి ప్రెజెంట్ అవుతుంది.
1: అంటే అందరూ ఆల్బినిజం ఉంటారు అనేది లేదు,
2: అందరూ ఆల్బినిజం అవరు. ఇప్పుడు దానికి ఇన్హెరిటెన్స్ ఈజ్ ఆటోజోమల్ రిసెసివ్ అంటే నలుగురు ఉన్నారనుకోండి, నలుగురిలోనే ఒకళ్ళు ప్రెజెంట్ చేస్తుంది అంటే ఆ జీన్ వాళ్ళకి వెళ్తుంది అనమాట ఎక్కువ. ఆ మదర్కో ఫాదర్కో ఉన్నది ఆ జీన్ ఎక్కువ ఉంటే అది వాళ్ళకి వస్తుంది.
1: ఇప్పుడు మదర్కి ఫాదర్కి లేదు, పిల్లలు ఆల్బినిజం పుట్టకూడదు అనేది లేదు, ఎవరైనా పుట్టవచ్చు కదా, మరి దీనికి ముందుగా కొంచెం తెలుసుకునే అవకాశం ఉందంటారా?
2: ముందుగా అంటే మనకి జీన్ సీక్వెన్సింగ్ నెక్స్ట్ జెన్ సీక్వెన్సింగ్ అలాంటిది అంటే మనం రొటీన్గాను ఈ స్కిన్ ప్రాబ్లమ్స్ అన్నవి మనకు స్కానింగ్లో నాటిలోనే తెలియదు మేడం. అన్లెస్ పేరెంట్స్కి ఎవరన్నా ఎఫెక్ట్ అయితే విల్ గో ఫర్ జెనెటిక్ సీక్వెన్సింగ్ అంటే నెక్స్ట్ పిల్లలు అంటే వీళ్ళు ఏమన్నా ఆ జీన్ క్యారీ చేస్తున్నారో లేదో తెలుసుకోవడం కోసం
1: అది స్కానింగ్ చేయొచ్చు అంటారు.
2: అది జెనెటిక్ సీక్వెన్సింగ్ ఉంటుంది, నెక్స్ట్ జెన్ సీక్వెన్సింగ్. అది మనం చేయించుకున్నాం అనుకోండి మన జీన్స్ మొత్తం మ్యాప్ అవుతాయి, మ్యాప్ అయ్యి వాళ్ళు ఫలానా ఆల్బినిజం జీన్ క్యారీ చేస్తుందని తెలుస్తుంది, అప్పుడు మనం ప్రికాషన్స్ తీసుకోవచ్చు.

0: జీన్ మ్యాపింగ్ మన దేశంలో ఉందంటారా, మరి దీనికి ఎంత కాస్ట్ ఉంటుందని ఒకవేళ ఫ్యూచర్ ప్లాన్ చేసే కపుల్స్ అయితే?
1: జనరల్ గా ఏంటంటే 10,000 to 15,000 ఉంటుంది మేడం.
0: ఒక జీన్ మ్యాపింగ్ లో
1: మొత్తం హోల్ జీన్ సీక్వెన్సింగ్,
0: కంప్లీట్ జీన్ సీక్వెన్సింగ్ చేయొచ్చు. మరి అందులో అల్బినిజం అనేది ఉంది, ఒక చిన్న జీన్ ప్రెసెంట్ ఉంది అనుకుంటే దాన్ని ట్రీట్ చేయొచ్చు అంటారా?
1: దానికి జనరల్ గా ట్రీట్ చేయడానికి మన దగ్గర మోస్ట్లీ సపోర్టివ్ ట్రీట్మెంట్ ఉంది మేడం. అంటే అల్బినిజం మెయిన్ గా స్కిన్ కి ఎఫెక్ట్ అవుతుంది, సో కలర్ తగ్గడము, ఐస్, ఐరిస్ చేంజెస్, ప్లస్ ఫోటోఫోబియా అంటే తీక్షణంగా ఎండలోకి చూడకపోవడం, ప్లస్ ఇమ్యూన్ సిస్టమ్ కొద్దిగా డ్యామేజ్ అవ్వడం, అలాగే కొంతమందికి ప్లేట్లెట్ అబ్నార్మాలిటీస్, డిపెండింగ్ అపాన్ ద కేసు వస్తాయి.
0: ఒక పేరెంట్స్కి, ఒక సెట్ ఆఫ్ పేరెంట్స్ వాళ్ళు అల్బినిస్ కారు కానీ అల్బినిస్ పిల్లలు పుట్టారే అనుకోండి, వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి వాళ్ళకి ఒక హెల్దీ లైఫ్ ఇవ్వాలి అంటే?
1: హెల్దీ లైఫ్

0: కొంతమంది ప్లేట్లెట్ అబ్నార్మాలిటీస్ డిపెండింగ్ అపాన్ ద కేసెస్ వస్తాయి.
1: ఒక పేరెంట్స్కి, ఒక సెట్ ఆఫ్ పేరెంట్స్ వాళ్ళు అల్బినిస్ కారు, కానీ అల్బినిస్ పిల్లలు పుట్టారే అనుకోండి, వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వాళ్ళకి ఒక హెల్దీ లైఫ్ ఇవ్వాలి అంటే,
0: హెల్దీ లైఫ్ మనం ఏంటంటే సోషల్ సపోర్ట్ ఉండాలి మేడం. సోషల్ సపోర్ట్ ఉండి మనం వాళ్ళకి సపోర్ట్ గ్రూప్స్ అన్నవి క్రియేట్ చేసి వాళ్ళకి ముందు అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ప్లస్ ఎట్ ది సేమ్ టైం వాళ్ళకి కొంత ఫైనాన్షియల్ సపోర్ట్ లాగా అలాగే ఏదన్నా ఇస్తే, ఇప్పుడు మామూలుగా సన్స్క్రీన్ మీరు రాసుకున్న నార్మల్ పర్సన్ రాసినా రాయిపోయినా నథింగ్ విల్ హ్యాపెన్. బట్ వాళ్ళకి సన్స్క్రీన్ అన్నది కంపల్సరీ, ఎందుకంటే మీద సన్ ప్రొటెక్షన్ తక్కువ ఉంటుంది, వైట్ స్కిన్ వలన మెలనోసైట్స్ అన్నది రంగు వచ్చే కణాలు తగ్గిపోతాయి వాళ్ళకి బాగాను. అందువలన వాళ్ళకి ఏంటంటే స్కిన్ క్యాన్సర్స్ అవి వచ్చే ఉంటాయి. కాబట్టి మీరు సన్ ప్రొటెక్షన్ అట్లీస్ట్ SPF 30-50 ఉన్నది మినిమం వాడుకోవాలి. ఎప్పుడన్నాను రోజుకు 2-3 సార్లు.
1: ఇప్పుడు చాలామంది నార్మల్గా కొంచెం ఫెయిర్ స్కిన్గానే పుడతారు, కానీ తర్వాత మెల్లగా తెల్లగా అయిపోతాయి స్కిన్ మొత్తం. అది అల్బినిస్ కాదు,
0: అల్బినిస్ కాదు మేడం, అది విట్లిగో అవుతుంది. అది
1: ఓకే. మరి ఇప్పుడు అల్బినిస్ బేబీస్ ఉన్నారు, వాళ్ళకి ఒక హెల్దీ లైఫ్ ఇవ్వడానికి, అంటే యాక్టివ్ హెల్దీ లైఫ్ ఇవ్వడానికి డైట్లో కానీ లైఫ్ స్టైల్లో కానీ ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే వాళ్ళు కొంచెం హెల్దీ లైఫ్ ముందు ముందుకు ఉంటుందంటారు?
0: హెల్దీ లైఫ్ అంటే వాళ్ళకి ప్రొటెక్టెడ్ ఎన్విరాన్మెంట్ అంటే మోస్ట్లీ వాళ్ళకి స్కూలింగ్ అది దగ్గరలోనే, ఎక్కువ ఎండలో ఆడకుండా ఉండాలి, సన్స్క్రీన్ వాడాలి, ప్లస్ ఐ చెకప్ ఈజ్ మస్ట్ రెగ్యులర్గాను. అందులో ఐ చేంజెస్ చాలా ఎక్కువ ఉంటాయి, అలాగే బ్లడ్ చేంజెస్, ప్లేట్లెట్ కౌంట్ తగ్గిపోవడం, ప్లస్ ఇమ్యూన్ సిస్టమ్ డిఫెక్టివ్గా ఉండి ఫ్రీక్వెంట్ ఇన్ఫెక్షన్స్ రావడము, అది అలాగే గ్యాస్ట్రోఇంటెస్టినల్ సిస్టమ్ ఎఫెక్ట్ అవుతుంది కొంతమందికి. సో ఇవన్నీ కూడా మనం రెగ్యులర్గా చెకప్ చేయించుకోవాలి.
1: ఒక రెగ్యులర్ ఇంటర్వెల్లో అన్ని టెస్ట్లు ఒకసారి చేయించుకుంటూ ఉంటే పిల్లలు, అది బాగా చెప్పారు సార్. మరి ఒక అల్బినిస్ పర్సన్ ఒక నార్మల్ లైఫ్ లీడ్ చేయగలరా? ఎడ్యుకేషన్ కానీ, ఎంప్లాయ్మెంట్ కానీ, మ్యారేజ్ కానీ?
0: చేయొచ్చు మేడం. మ్యారేజ్ అంటే అది వాళ్ళ అటుపక్క పార్ట్నర్ బట్టి దీన్ని బట్టి ఉంటుంది. అంటే అదర్ దే ఆర్ విల్లింగ్ టు యాక్సెప్ట్. ఇప్పుడు మన సొసైటీలో ఏంటంటే చిన్న బులిమచ్చ ఉంటేనే అంత ఈజీగా యాక్సెప్ట్ అవ్వదు, దాన్ని అవాయిడ్ చేస్తారు. ఎందుకంటే మా దగ్గరికి వచ్చేవాళ్ళు ఆ అబ్బాయికి బుల్ ఉంది, మా అమ్మాయిని చేసుకోవచ్చా చేసుకోకూడదా లేకపోతే వచ్చే అవకాశం ఉందా, ఆ స్టేజ్లో ఉన్నారు. ఇప్పుడు విల్లింగ్నెస్ టు యాక్సెప్ట్ అన్నది ఉండాలి.
1: ఇది మోర్ ఇమోషనల్, ఇంకా సెంటిమెంటల్ సపోర్ట్ ఉండాలి అంట. అదర్వైజ్ ఒక హెల్దీ లైఫ్ లీడ్ చేయగలరు?
0: హెల్దీ లైఫ్ చేయగలరు. అట్ ది సేమ్ టైం ఏంటంటే వాళ్ళు ఈ జీన్ సీక్వెన్సింగ్ అలాంటివి చేయించుకున్నారు అనుకోండి మేడం, ఆ జీన్ సీక్వెన్సింగ్లోనే వాళ్ళకి ఛాన్సెస్ ఉంటాయి ఎంత పర్సెంటేజ్ ఎఫెక్ట్ అవ్వచ్చు అలాగా.
1: ఒకవేళ తెలిసింది అనుకోండి, నెక్స్ట్ జనరేషన్ పాస్ అవ్వకుండా దీనికి ఆల్టర్నేట్ చేసుకోవచ్చు అంట.
0: అంటే ఒక్కొక్కసారి ఆ జీన్ సీక్వెన్సింగ్ వలన వాళ్ళ జీన్స్ అన్ని నార్మల్గా ఉన్నాయనుకోండి, అప్పుడు ప్రాబ్లం ఉండదు,
1: నెక్స్ట్ జనరేషన్కి రాదు
0: అది. లేదు బేబీకి కూడాను స్క్రీనింగ్ చేయొచ్చు మనం.
1: ఓకే,
0: బిఫోర్ బర్త్ జెనెటిక్ టెస్ట్లు,
1: ఓకే,
0: కొరియానికి వెళ్ళే ఇది, దానిలో కూడా జీన్ సీక్వెన్సింగ్ మనం చేసుకోవచ్చు.
1: దాన్ని
0: బట్టి బేబీకి అంటే అసలు ఎఫెక్ట్ అయితే అప్పుడు దాన్ని బట్టి మనం అది టెర్మినేట్ చేయడమో లేకపోతే ఏదో చేయొచ్చు మనం.
1: ఓకే సార్, ఇప్పుడు అల్బినిజం అన్నది కొత్త కాదు, ప్రపంచంలో ప్రతి మూలన చాలామంది అల్బినిజంకి ఎఫెక్ట్ అయ్యారు. మరి పాశ్చాత్య దేశంలో అల్బినిజం పట్ల దానికి ట్రీట్మెంట్ కానీ ఎటువంటి అది ఉంది చెప్తారా?
0: పాశ్చాత్య దేశాల్లో అంటే వాళ్ళందరికీ కూడాను ప్రతి డిసీజ్కిను సపోర్ట్ గ్రూప్ ఉంటుంది మేడం. ఆ సపోర్ట్ గ్రూప్ ఉండడం వలన దే విల్ డిసిమినేట్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ అప్డేట్స్, వాట్ కెన్ బి డన్, వాట్ ప్రికాషన్స్ దే హ్యావ్ టు టేక్, రెగ్యులర్ బులెటిన్ లాంటివి ఐదర్ త్రూ సెల్ ఆర్ త్రూ చిన్న బుక్లెట్స్ లాంటివి వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తారు.
1: ఏదైనా కొత్త బ్రేక్ త్రూ ఉన్నప్పుడు,
0: దే విల్ డెఫినెట్లీ డిస్మినేట్ ఆల్ దీస్ ఇన్ఫర్మేషన్ ఇన్ దట్ గ్రూప్.
1: ఓకే,
0: సో లైక్ దట్ దే విల్ హెల్ప్ ఈచ్ అదర్. అది.
1: అలా అయితే మన దేశంలో కూడా ఇప్పుడు ముఖ్యంగా ఇప్పుడు ఆల్బినీస్ గురించి మాట్లాడతాం కాబట్టి వీరు కూడా ఒక సపోర్ట్ గ్రూప్ తయారు చేసుకొని ఎటువంటి కొత్త ఎక్స్పీరియన్స్

0: ఎక్స్పెరిమెంట్ జరిగినా, ఎటువంటి కొత్త ట్రీట్మెంట్ జరిగినా వాళ్ళలో వాళ్ళకి అది సమాచారం వేగి అందచేస్తే హోప్ఫుల్లీ ఫ్యూచర్లో మంచి రిజల్ట్స్ వస్తాయంటారు.
1: డెఫినెట్గా మేడం, ఎందుకంటే వాళ్ళకి అవేర్నెస్ ముందు క్రియేట్ చేస్తే, స్కిన్ ఎక్కువ ఎక్స్పోజ్ చేస్తే ఫ్యూచర్లోనే స్కిన్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. అవి రెగ్యులర్ చెకప్ ఎవ్రీ 3 మంత్స్ 6 మంత్స్ టైం పెట్టుకొని చూపించుకుంటే ఐ డిఫెక్ట్స్ ఏమైనా ఉంటే కరెక్షన్ చేసుకోవచ్చు. ప్లస్ బాడీ చెకప్ అంటే కోలాను, బ్లడ్ సిస్టమ్, సిబిసి కౌంట్ అది రెగ్యులర్గా చేయించుకుంటే మనం ఇవన్నీ కూడా కొద్దిగా ప్రివెంట్ చేసి సపోర్ట్ చేసినట్టు అవుతుంది. ఈ ప్రికాషన్స్ తీసుకుంటూ దే కెన్ లీడ్ నార్మల్. ఓన్లీ సన్ ఎక్స్పోజర్కి ఒక్కొక్కసారి బర్నింగ్ సెన్సేషన్ అవన్నీ కూడా వస్తాయి.
0: అయితే అల్బినిజం ఒకవేళ ఉంది అంటే, ఒకటి ఎండలో ఎంత తక్కువ వెళితే అంత మంచిది, వెళితే సన్ స్క్రీన్ మాత్రం బాగా రాసుకొని వెళ్ళాలి. రెండోది అంబ్రెల్లా ఏదో యూస్ చేయాలి, ఫుల్ డ్రెస్సెస్ వేసుకొని అంబ్రెల్లా యూస్ చేయాలి. రెండోది ఐ చెకప్ చాలా రెగ్యులర్గా చేసుకోవాలి. మూడోది కనీసం 6 నెలలకు ఒకసారి కంప్లీట్ బాడీ చెకప్ చేసుకుంటూ మీ హెల్త్లో వచ్చే మార్పులు అవన్నీ వాటి అవగాహన మీకు ఉండి రెగ్యులర్ చెకప్ చేసుకుంటే అల్బినిస్ వాళ్ళు కూడా సుఖంగా సంతోషంగా ఉండగలరు అంటారు. చాలా చాలా ధన్యవాదాలండి డాక్టర్ గురుప్రసాద్ గారు. నమస్కారం.
1: నమస్తే మేడం.
2: మీరు ఇంతవరకు ఆరోగ్యమే మహాభాగ్యం ఈ శీర్షికలో అల్బినిజం గురించి అవగాహన డాక్టర్ పి గురుప్రసాద్ గారితో పరిచయం విన్నారు పరిచయకర్త శ్రీమతి కె ఇందిర. ఇప్పుడు గాంధీ మార్గం.

సత్యవాక్ పరిపాలన. బాపూజీకి స్వయం సిద్ధమైనటువంటి స్వభావం. కాగా ఎన్ని కష్టాల లోనైనా సత్యవాక్ పరిపాలన అన్న భావం చిన్నతనంలోనే ఒక అనుభవం వల్ల అతనికి కలిగింది. అది అతని మనసులో చిరస్థాయిగా ఉండిపోయింది. అతని చిన్నతనంలో ఒక పర్యాటక నాటక బృందం వారు ఊరు వచ్చి హరిశ్చంద్ర నాటకం వేశారు. మోహన్ దాస్ ఆ నాటకాన్ని చూడడం జరిగింది. సత్యం కోసం హరిశ్చంద్రుడు పడ్డ కష్టాలు, అతడు ప్రదర్శించిన ధైర్య సాహసాలు గాంధీజీ హృదయంలో హత్తుకుపోయాయి. ఆ నాటకం అతనిని ఎంతో చింతాక్రాంతుణ్ణి చేసింది. ఆ కథ నిజమే అని భావించి హరిశ్చంద్రుడు పడ్డ కష్టాలకి బాధలకి అతనెంతో విచారించాడు. హరిశ్చంద్రుని సత్యసంధతని, మనోధైర్యాన్ని బాపు ఎన్నిసార్లు పునశ్చరణ చేసుకున్నారు. గాంధీజీ మనస్సులో ప్రజలందరూ హరిశ్చంద్రుని వలె ఎందుకు సత్యసంధులు కాకూడదన్న ప్రశ్న పదే పదే ఉత్పన్నమయ్యేది. సత్యాన్నే అనుసరించి హరిశ్చంద్రుని వలె దానికోసం ప్రజలు ఎందుకు కష్టపడకూడదు అన్న మహదాశయం గాంధీజీని ఆవహించింది. హరిశ్చంద్రుడు చారిత్రాత్మిక వ్యక్తి కావచ్చు కాకపోవచ్చు, కానీ సత్యాన్వేషణకి ఆ కథ అద్భుతమైన ఆదర్శమైంది. బాపు తన జీవితంలో సత్యానికై ఎన్నో ఇక్కట్లు నిర్భయంగా పడ్డారు. నాకు సత్యం కన్నా భిన్నమైన భగవంతుడు లేడు, దేవుడే సత్యం, సత్యం కన్నా భిన్నమైన క్రమశిక్షణ ఏదీ నాకు లేదు అనేవారు బాపు. బాపు నిర్విరామంగా సత్యాన్నే ఆరాధించినందుకు ఎన్నో కష్టాలకి గురి అయ్యారు. ఎంతో మానసిక వ్యధ పొందారు, రాజకీయ శిక్షలకి పాత్రులయ్యారు, బాధలు పడ్డారు, వ్యక్తి స్వాతంత్రం పదే పదే కోల్పోయారు. అయినా తన సత్యాన్వేషణ మానలేదు. చివరికి సత్యం జయిస్తుందన్న అమోఘమైన విశ్వాసమే ఆయన్ని అన్ని బాధలకి గురిచేసిందేమో. ఆయన ఆదర్శమే, ఆయన సత్యసంధతే మన దేశం సత్యమేవ జయతే అన్న ఆదర్శం ఆమోదించడానికి మార్గదర్శి అయింది.

ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం శ్రోతలు ఉదయ సమీరాలు వింటున్నారు. కార్యక్రమంలోని ఇప్పుడు పుష్పాంజలి సినీ భక్తి గీతాలు వింటారు.

మీరు విన్న పాట దేవి చిత్ర నుండి, చిత్ర ఆలపించినది. కార్యక్రమంలో తరువాత వినబోయే పాట స్వాతి కిరణం. ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు.

ఇంతటితో ఈనాటి ఉదయ సమీరాలు కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 8 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో సమాచార్ ప్రభాత్, హిందీలో వార్తలు, అనంతరం ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

సహకారం ద్వారా సమృద్ది, భారత సహకార రంగంపై వార్తావ్యాఖ్య ఇప్పుడు వింటారు. వసుదైవ కుటుంబకం అనే దార్శనికతతో సహకారసే సమృద్ది అనే నినాదంతో భారతదేశ సహకార రంగం గత కొంతకాలంగా బలోపేతమయ్యింది. అట్టడుగు స్థాయి సహకార సంఘాలకు సాంకేతిక ఆర్థిక సహాయాన్ని అందించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 2021లో ప్రత్యేక సహకార మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసింది. అప్పటి నుండి సహకార సంఘాలు ఉమ్మడి యాజమాన్యం, పరస్పర మద్దతు, సమ్మిళిత అభివృద్ది సంస్థలుగా సేవలందిస్తున్నాయి. సహకార మంత్రిత్వ శాఖ 5వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జులై 6వ తేదీన ఢిల్లీలోని భారత్ మండపంలో నిర్వహించారు. భారతదేశ సహకార వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా ప్రాథమిక వ్యవసాయ ప్రపతి సంఘాల డిజిటల్ పరివర్తన, గ్రామీణ సహకార మౌలిక సదుపాయాల విస్తరణ, పాడి, వ్యవసాయం, బ్యాంకింగ్, గ్రామీణ జీవనోపాధులను ప్రోత్సహించే లక్ష్యంతో ఈ సందర్భంగా పలు నూతన కార్యక్రమాలు చేపట్టారు. ఆర్థిక వ్యవస్థలోని దాదాపు ప్రతి రంగానికి విస్తరించి ప్రపంచంలోనే అతిపెద్దదైన భారతదేశ సహకార వ్యవస్థ క్షేత్రస్థాయి ఆర్థిక భాగస్వామ్యానికి వెన్నుముకగా నిలుస్తూ రైతులు, పాడి ఉత్పత్తిదారులు, మత్స్యకారులు, చేతివృత్తుల వారు, కార్మికులను ఆదాయ అవకాశాలతో అనుసంధానిస్తోంది. గత 5ఏళ్లుగా భారతదేశ సహకార వ్యవస్థను బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం పరివర్తనాత్మక సంస్కరణలను చేపట్టింది. ఈ సంస్కరణలు సహకార సంఘాలను మరింత ఆర్థికంగా చైతన్యవంతంగా, సమ్మిళితంగా, పారదర్శకంగా, డిజిటల్ సాధికారత కలిగినవిగా తీర్చిదిద్దడంపై దృష్టి సారించాయి. సహకార మంత్రిత్వ శాఖను స్థాపించినప్పటి నుండి 152కు పైగా ప్రధాన కార్యక్రమాలు ప్రారంభించబడ్డాయి. ఈ కార్యక్రమాలు సాంప్రదాయ సహకార సంస్థలను ఆధునీకరించడంతో పాటు వృద్ధికి, వైవిధ్యీకరణకు కొత్త అవకాశాలను సృష్టించాయి. 2925 కోట్ల రూపాయల బడ్జెట్తో దేశవ్యాప్తంగా దాదాపు 63,000కు పైగా పీఏసీఎస్లలో ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ సాఫ్ట్వేర్ను ప్రవేశపెట్టారు. ఇది పారదర్శకతను పెంచడమే కాకుండా 14 ప్రాంతీయ భాషల్లో అందుబాటులోకి వచ్చింది. 54,000కు పైగా పీఏసీఎస్లు ఇప్పుడు డిజిటల్ సేవా కేంద్రాలుగా మారి గ్రామీణ ప్రజలకు ప్రభుత్వ పథకాలు, విమాన, రైలు టికెట్లు, ఆధార్ సేవలను అందిస్తున్నాయి. 39,000కు పైగా సంఘాలు ఎరువులు, విత్తనాలు, పురుగుమందులు విక్రయించే పీఎం కిసాన్ సమృద్ది కేంద్రాలుగా రూపొందాయి. ఇప్పటి వరకు 37,454 కొత్త బహుళ ప్రయోజన ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు, పాడి, మత్స్య సహకార సంఘాలుగా నమోదయ్యాయి. ప్రస్తుతం దేశంలో 2,55,000కు పైగా గ్రామ పంచాయతీలలో పీఏసీఎస్లు ఉన్నాయి. 87,159కి పైగా గ్రామ పంచాయతీలకు పాడి సహకార సంఘాలు, 29,964కి పైగా గ్రామ పంచాయతీలకు మత్స్య సహకార సంఘాలు విస్తరించాయి. 145 పీఏసీఎస్లలో గోదాముల నిర్మాణం పూర్తయింది. ఈ గోదాములు 68,702 మెట్రిక్ టన్నులకు పైగా నిల్వ సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. ఈ గోదాములు స్థానికంగా నిల్వ చేసుకునే వీలు కల్పించడం, సరైన మార్కెట్ సమయపాలనను అందించడం పంట కోత అనంతర నష్టాలను తగ్గించి రైతుల ఆదాయాలను మెరుగుపరచడంలో సహాయపడుతున్నాయి. సుమారు 4,200 పీఏసీఎస్లకు తక్కువ ధరకే మందులు అమ్మే జన ఔషధి కేంద్రాలు పెట్టేందుకు అనుమతులు లభించాయి. విధాన సంస్కరణలు సహకార సంఘాల ఆర్థిక పరిస్థితిని కూడా మెరుగుపరిచాయి. సహకార సంఘాలకు కార్పొరేట్ సంస్థలతో సమానంగా వ్యాపార వెసులుబాటు కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం పన్నుల భారాన్ని తగ్గించింది. 1 కోటి రూపాయల నుండి 10 కోట్ల రూపాయల ఆదాయం గల సంఘాలకు సర్చార్జ్ను 12% నుండి 7%కి, మినిమం ఆల్టర్నేటివ్ ట్యాక్స్ కనీస ప్రత్యామ్నాయ పన్నును 18.5% నుండి 15% తగ్గించడం గమనార్హం. ఉపసంహరణ పరిమితిని పెంచుతూ నగదు ఉపసంహరణలపై టీడీఎస్ లేకుండా పరిమితిని 3 కోట్ల రూపాయలకు పెంచారు. గడిచిన 5 సంవత్సరాలలో సహకార మంత్రిత్వ శాఖ సహకార సంఘాలను సమ్మిళిత వృద్ధికి చోదక శక్తులుగా మార్చింది. పటిష్టమైన సంస్థలు, మెరుగైన సేవల పంపిణీ, విస్తృత డిజిటల్ వినియోగం క్షేత్రస్థాయి ప్రభావాన్ని పెంచాయి. విస్తరించిన మౌలిక సదుపాయాలు, మెరుగైన మార్కెట్ సదుపాయం గ్రామీణ ఆర్థిక వ్యవస్థలను

0: బలోపేతం చేశాయి. సహకార సంఘాల నేతృత్వంలోని అభివృద్ది ద్వారా ఇప్పుడు మహిళలకు, రైతులకు మరిన్ని గొప్ప అవకాశాలు లభిస్తున్నాయి. కేవలం రుణాలు ఇచ్చే సంస్థలుగా ఉన్న సహకార సంఘాలను సాంకేతికత జోడించి గ్రామీణ వృద్ధి కేంద్రాలుగా మార్చడం ద్వారా భారతదేశ సహకార ఉద్యమం వ్యవస్థాగతంగా, ఆర్థికంగా అత్యంత బలోపేతమవడం ఎంతో అభినందనీయం. సహకారం ద్వారా సమృద్ధి, భారత సహకార రంగంపై వార్తావ్యాఖ్య ఇప్పటి వరకు విన్నారు. రచన ఎమ్మెల్యన్ మాధురి, వ్యాఖ్యానం కేసుమ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. కర్ణాటక సంగీతం ఈనాటి కార్యక్రమంలో శ్రీ నూకల చినసత్యనారాయణ గానం వింటారు. శ్రీ ముట్నూరి శ్రీనివాస నరసింహమూర్తి వయలిన్, శ్రీ వంకాయల వెంకటరమణమూర్తి మృదంగం. ముందుగా కన్నడగౌళ రాగం రూపక తాళంలో శ్రీ త్యాగరాజ కృతి వింటారు, సొగసు చూడతరమా.

ఇప్పుడు యదుకుల కాంభోజీ రాగం రూపకతాళంలో చెంగల్వరాయ శాస్త్రి రచన లలితే మాంపాహి.

మీరింతవరకు శ్రీ నూకల చిన్న సత్యనారాయణ గానం విన్నారు. వయలిన్ సహకారం శ్రీ ముట్నూరి శ్రీనివాస నరసింహమూర్తి, మృదంగం శ్రీ వంకాయల వెంకటరమణమూర్తి. కర్ణాటక సంగీతం కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, పాటల పల్లకి. శ్రోతలు కోరిన పాటలను వినవచ్చు. మరి అలా వినాలి అంటే 0891-2727-244-2727-288 అనే నెంబర్స్కి డయల్ చేసి మీరు కోరుకునే పాటలను అడిగి వినవచ్చు. కార్యక్రమాన్ని ముందుగా రావోయే చందమామ చిత్రంలోని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన గీతంతో ప్రారంభిస్తున్నాం. శ్రోతలు డయల్ చేయవలసిన నెంబర్స్ 0891-2727-244-2727-288.

0: పాటల పల్లకి కార్యక్రమంలో తొలి శ్రోత మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. మాట్లాడు. హలో.
1: హలో.
0: హలో, నమస్తే అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: గోలపాల నుంచి మాట్లాడుతున్నాను.
0: మీ పేరు?
1: మణికంఠ్ అండి.
0: ఓకే, ఏ చిత్రంలో పాట విందాం అనుకుంటున్నారు?
1: మోగమనసు.
0: మోగమనసులో ఏ పాట?
1: ఏ పాట అయినా పర్లేదు.
0: సరేనండి, తప్పకుండా.
1: థ్యాంక్ యూ.
0: మోగ మనసుల చిత్రం నుండి ఘంటసాల పాడిన పాట.

0: హలో,
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు ఇక్కడి నుంచి?
1: నా పేరు తెలిసారు పద్మావతి, విజయనగరం మాట్లాడుతాను మేడం.
0: సరే, ఏ చిత్రంలో పాట వింటారు?
1: గోరింటా సినిమాలో అది ఇలాగ వచ్చి అలా వెళ్ళి ఎన్నో జన్ల పాడాలండి.
0: ఓకే అండి, తప్పకుండా.
1: నమస్తే మేడం. ఇంకా
0: గోరింటాకు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన గీతం.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: సకాలంలో విత్తనాలు వేయండి, సమృద్ధిగా దిగుబడి పొందండి.
2: మాస్టర్ గారు, వ్యవసాయం గురించి రైతు కంటే బాగా తెలిసిన వారు ఎవరుంటారు? విత్తనాలను సరైన సమయంలోనే వేస్తారుగా.
1: నేను పంటల విత్తనాల గురించి మాట్లాడడం లేదు, నేను ఎన్పీఎస్ సంచయ్ గురించి చెప్తున్నాను.
2: ఈ ఎన్పీఎస్ సంచయ్ అంటే ఏంటి?
1: ఎన్పీఎస్ సంచయ్ భారత ప్రభుత్వ సంస్థ అయిన PFRDA నడిపే ఒక పెన్షన్ పథకం. మీ ఖాతాను కేవలం 250 రూపాయలతో తెరవండి మరియు పెట్టుబడిని కొనసాగించండి. మీ వృద్ధాప్యంలో మీకు నెలవారీ పెన్షన్ వస్తుంది. ఈ రోజే ఎన్పీఎస్ సంచయ్ లో పొదుపు చేయడం ప్రారంభించండి మరియు మీ భవిష్యత్తును సురక్షితం చేసుకోండి. మరిన్ని వివరాల కోసం మీ సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ లేదా బ్యాంకును సంప్రదించండి. భవిష్యత్తు కోసం సిద్ధంగా ఉండండి. ఎన్పీఎస్ సంచయ్తో.

0: శ్రోతలు పాటల పల్లకి కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో తర్వాతి శ్రోతతో మాట్లాడదాం. హలో హలో హలో
1: హలో హలో
0: హలో అవునండి, ఎక్కడి నుంచి ఎవరు మాట్లాడుతున్నారు?
1: నా పేరు రాజన్, జిల్లా పరిషత్ నుంచి మాట్లాడుతున్నాను.
0: ఓకే, ఏ చిత్రంలో పాట వింటారు?
1: ఆత్మబలం.
0: సరే, అందులో ఏ పాట?
1: చిట్టపాట సినికులు పాడుతూ ఉంటాను సార్.
0: సరే, ఓకే.

0: హలో
1: హలో నమస్తే మేడం.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి? అవునండి,
1: నా పేరు అనుపోజ్ లక్ష్మణరావు, రామాతాక్ష చైతన్య అపార్ట్మెంట్ నుంచి మాట్లాడుతున్నానండి.
0: సరే అండి, ఏ చిత్రంలో పాట వింటారు?
1: మూడు ముళ్ళు నీ కోసం ఇవ్వనమంటారు, మీ ప్రోగ్రామ్ బాగుంటుందండి.
0: థ్యాంక్ యూ సో మచ్ అండి, తప్పకుండా మీరు అడిగిన పాట వేస్తాను. మూడు ముళ్ళు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన ఈ గీతం వింటారు.

0: హలో
1: హలో,
0: హలో,
1: నమస్కారం అండి.
0: నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు? ఎక్కడి నుంచి?
1: నా పేరు తాతయ్యండి, భోగాపురి నుంచి మాట్లాడుతున్నానండి.
0: ఓకే, ఏ చిత్రంలో పాట వింటారు?
1: మాకు ప్రేమ సంకెళి సినిమా నుంచి మెరుపులా మీరుతో పాట కావాలండి.
0: ఓకే అండి, తప్పకుండా ప్లే చేస్తాను.
1: థ్యాంక్ యూ మేడం.
0: ప్రేమ సంకెళ్ళు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట వింటారు.

0: हेलो
1: हेलो।
0: हेलो
1: हाँ हाँ जी मैडम, जींस को
0: हेलो,
1: हेलो
0: మీ మాట సరిగ్గా వినిపించట్లేదు.
1: జీన్స్ మూవీలో నుంచి కొలంబస్ కొలంబస్ సాంగ్.
0: సరే, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నా పేరు వరవరరావు అండి,
0: ఓకే, ఎక్కడి నుంచి?
1: పెద్దంపేట.
0: సరే, ఓకే, తప్పకుండా మీరు అడిగిన పాట ప్లే చేస్తాను. జీన్స్ చిత్రం నుండి ఏఆర్ రెహమాన్ పాడిన పాట వింటారు.

0: పాటల పల్లకిలో పాల్గొనాలి అనుకునే శ్రోతలు 0891-2727-244, 2727-288 అనే నెంబర్స్కి డయల్ చేసి మీకు నచ్చిన పాటను కోరి వినవచ్చు. మరి తర్వాతి శ్రోతతో మాట్లాడదాం. హలో. హలో.
1: నమస్తే అమ్మా.
0: నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
1: కొత్తపాలెం కంటుబుక్త వెంకట గంగారు.
0: ఓకే.
1: సంగీత సామ్రాట్ సాలు రాజేశ్వరరావు గారు పూజాపలం చిత్రం నుంచి ఒక పాట పడమ్మా.
0: సరే, తప్పకుండానండి. పూజాపలం చిత్రం నుండి ఘంటసాల పాడిన పాట వింటారు.

శ్మిచిత్ర నుండి ఎస్ జానకి ఆలపించినది. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు వింటారు.

0: తాతయ్య, ఇది ఏం మొక్క?
1: టాంజరీన్. చాలా తీగ ఉంటుంది, పీకేయద్దు. ఫ్రీ ఫారెన్ ట్రిప్? లింక్ పై క్లిక్ చేయండి. ఇప్పుడే చేస్తాం.
0: తాతయ్య ఆగండి, లింక్ పైన క్లిక్ చేయకండి.
1: ఎందుకు?
0: ఇది ఎస్ఎంఎస్ స్కామ్. క్లిక్ చేస్తే మీ బ్యాంక్ డీటెయిల్స్ దొంగిలించబడతాయి.
1: ఓ, థాంక్స్ గప్పు, కాపాడావు. ఇదిగో నీ తెలివితనానికి ఫలితం.
2: ఆర్బీఐ అంటుంది, స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి.
3: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: శ్రోతలు పాటల పల్లకి వింటున్నారు. హలో.
1: హలో, నమస్తే అండి.
0: నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
1: కోనసీమ జిల్లా సిహెచ్ గున్నపురం నుంచి అండి.
0: ఓకే, మీ పేరు సార్?
1: నా పేరు గరుజా సత్యనారాయణ.
0: ఓకే అండి, ఏ పాట వింటారు?
1: శ్రేత మంత్రుల చిత్రంలో పిల్లలు దేవుడు అందరు వాడు.
0: ఓకే, లేత మనసులు చిత్రం నుండి పి సుశీల పాడిన పాట వింటారు.

0: हेलो हेलो, పాటల పల్లకి కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట కొడుకు కోడలు చిత్రం నుండి. హలో
1: హలో,
0: హలో,
1: నమస్తే అమ్మా.
0: నమస్తే అండి. ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నా పేరు మాణిక్యాలరావు, మాది కాకినాడ జిల్లా దుర్గడమ్మా.
0: ఓకే అండి, ఏ చిత్రంలో పాట వింటారు?
1: మాకు కొడుకు కోడలు సినిమాలోని చేయి చేయి తగిలిందనే పాట కావాలమ్మా.
0: సరే, తప్పకుండా ప్లే చేస్తానండి.
1: ఓకే అమ్మా.

పాటల పల్లకి వింటున్నారు. సమయం 10 గంటలు కావస్తుంది. మరి కాసేపట్లో ప్రభుత్వ అభివృద్ధి మరియు సంక్షేమ పథకాల ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుండి. శ్రోతలు మరిన్ని పాటలు వినాలనుకుంటే 10:25 తిరిగి పాటల పల్లకి కార్యక్రమంలో వినవచ్చు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం వారు సమర్పించే కార్యక్రమం ఇప్పుడు వింటారు.
1: దీర్ఘకాలిక వ్యాధుల అవగాహన దినోత్సవం సందర్భంగా ప్రముఖ వైద్యులు డెర్మటాలజిస్ట్ డాక్టర్ డి గోపిచంద్ గారితో ముఖాముఖి వింటారు. ప్రపంచవ్యాప్తంగా సంభవించే మరణాల్లో 10లో 6 మరణాలు దీర్ఘకాలిక వ్యాధుల వల్లే సంభవిస్తున్నాయని నివేదికలు తెలియజేస్తున్నాయి. ఈ నేపథ్యంలో క్రానిక్ డిసీజెస్ దీర్ఘకాలిక వ్యాధుల పట్ల ప్రజల్లో అవగాహన పెంచి తగిన జాగ్రత్తలు తీసుకునేలా చేయాలనే సంకల్పంతో ప్రతి ఏటా జూలై 10వ తేదీని క్రానిక్ డిసీజెస్ అవేర్నెస్ డే దీర్ఘకాలిక వ్యాధుల అవగాహన దినోత్సవంగా జరుపుకుంటాం. ఈ సందర్భంగా ఈ వ్యాధుల గురించి మరిన్ని విషయాలు తెలియజేయడం కోసం మన స్టూడియోస్లో ఉన్నారు 30 సంవత్సరాల వైద్య అనుభవం కలిగి కేవలం వైద్యుడిగానే కాకుండా ఆంటర్ప్రెన్యూర్ స్పోర్ట్స్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ డి గోపిచంద్ గారు. నమస్తే సార్.
2: నమస్తే మణి గారు. ఆల్ ఇండియా రేడియోలో మీతో, మీ ద్వారా శ్రోతలందరితో ఇంటరాక్ట్ అయ్యే అవకాశం కలిగించినందుకు ధన్యవాదాలు, అభినందనలు కూడా.
1: ఈ దీర్ఘకాలిక వ్యాధుల అవగాహన దినోత్సవం అనేది ప్రతి సంవత్సరం ఈ జూలై 10న జరుపుకోవడానికి వెనుక ఉన్న కారణం ఏంటండి?
2: ఒక శతాబ్ద కాలం తీసుకునేటట్టయితే అప్పట్లో ఉన్న సమస్యలు ఇప్పుడు అసలు సమస్యగా కూడా చూడడానికి అవసరం లేనంత డెవలప్మెంట్లోకి వచ్చున్నాం. 1947 సమయం కాలమాన పరిస్థితులు తీసుకుంటే యావరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అప్పట్లో 33 దగ్గర ఉండేది. అంటే ఒక పిల్లాడు పుట్టినవాడు ఎంతకాలం బతుకుతాడా అంటే అప్పుడు ఉన్న వ్యాధులు యాక్సిడెంట్లు అన్నీ చూసుకుంటే 33 ఏళ్ళు బతుకుతాడు అనేది ఒక అంచనా. వైద్య రంగంలో, సోషల్ రంగాల్లో జరిగిన ఆవిష్కరణలు ద్వారా లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది పెరిగింది. మనిషి దీర్ఘకాలం ఉండగలగడం, ఏజింగ్ పాపులేషన్ కూడా పెరగడము అండ్ వస్తున్న టెక్నాలజీ ఇష్యూస్ వీటన్నిటి వల్ల దీర్ఘకాలంగా ఒక సమస్య ఉండడము లేదు మాటిమాటికి రావడం అనేది ఇట్ బికేమ్ ఎన్ ఇంపార్టెంట్ ఇష్యూ. ఇదివరకు ఉన్న విరేచనాలు, వాంతులు, జ్వరాలు అలాంటి ఇన్ఫెక్షన్స్ మీద చాలా వరకు జయం సాధించాం కాబట్టి వాటన్నిటి తర్వాత వస్తున్న ఎవల్యూషన్లో మనం ఫేస్ చేస్తున్న ఛాలెంజ్. ఒక సమస్య దగ్గొచ్చిందంటే మందుల షాప్ పడికి వెళ్తే సిరప్ ఇచ్చేస్తే తగ్గిపోతుంది, కానీ మాటిమాటికి వస్తుందంటే దానికి డాక్టర్ కావాలి, లేకపోతే ఆలోచన అవగాహన కావాలి. లేదు వారం రోజులు ఉండి తగ్గిపోయింది అనే దానికి అంత టెన్షన్ ఉండదు. అదే 6 నెలలు సంవత్సరం నుంచి ఇబ్బంది పడుతున్నారు అనుకోండి, ఆ ఇబ్బంది ఏదైనా సరే దీర్ఘకాలం ఉండడం వల్ల ఇబ్బంది అవుతుంది. ఇబ్బంది చిన్నదవ్వచ్చు, కానీ ఎక్కువ కాలం ఉండడం వల్ల క్వాలిటేటివ్గా అది ఒక సమస్యగా, వ్యాకులతగా మారచ్చు. సో వీటన్నిటి గురించి సమాజంలో అందరూ ఓన్లీ సఫర్ అవ్వడం కాదు, దానివైపు సొల్యూషన్ వైపు ఉండాలి, సొల్యూషన్స్కి సంబంధించిన ట్రయల్స్ వైపు ఉండాలి, ఆ జరుగుతున్న రీసెర్చ్లో ఉన్న ఫైండింగ్స్ అంతా కూడా జనాల్లోకి రావాలి అన్న కారణం కోసం ఈ మధ్య కాలంలో ఈ జూలై 10వ తారీఖుని దీర్ఘకాలిక వ్యాధులు విషయాల గురించి స్పెసిఫిక్ డేగా డిక్లేర్ చేసి ఆ రోజు ఆలోచనలు, సమాలోచనలు, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ ఇలాంటి మల్టీమీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా ప్రజలందరికీ సమస్య గురించి గుర్తించడం, సమస్య గురించి చేస్తున్న ప్రయత్నాలని గమనించడం, కొంత ప్రయత్నించడం అన్న విషయాల్లోకి చేయాలి అన్న దృక్పథంతో క్రానిక్ డిసీజెస్ అండ్ ఎయిల్మెంట్స్ డేగా డిక్లేర్ చేయబడింది. అందులో భాగంగా ఈరోజు మీతోటి ఈ విషయం గురించి చర్చించడం కూడా ముదావహం.
1: క్రానిక్ డిసీజెస్ దీర్ఘకాలిక వ్యాధులు అంటే ఏంటండి?
2: సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ అంటాం కదండి, పేరులోనే అర్థం ఉంది. అన్నట్టుగా దీర్ఘకాల వ్యాధులు అనేవి వ్యాధి ఏదైనా సరే దీర్ఘకాలం ఉండడము అన్నది ఒక క్వాలిటీగా ఉన్నప్పుడు దట్ బిలాంగ్స్ టు దిస్. సో వైద్యపరంగా తీసుకునేటట్టయితే 3 పదాలు వింటాం సాధారణంగా. ఎక్యూట్ ఇప్పుడే వచ్చింది, సబ్ ఎక్యూట్ ఈ మధ్య కాలంలోనే వచ్చింది, క్రానిక్ చాలా కాలం నుంచి ఉంది, లేదు వస్తూ పోతూ ఇబ్బంది పెడుతున్నది ఇది. ఇందులో ఈ ఎక్యూట్, సబ్ ఎక్యూట్, క్రానిక్ అనేది నేను ఒకలా అనుకోవచ్చు, మీరు ఒకలా అనుకోవచ్చు, ఇంకొకళ్ళు ఇంకొకలా అనుకోవచ్చు. సో ఇలాగా ఎవరి దృష్టిలో వాళ్ళు అన్నట్టుగా ఉండేటట్టయితే ఒక మనకి ఒక స్టాండర్డైజేషన్ తర్వాత వచ్చే ఒక సీరియస్నెస్ అండ్ ఎఫర్ట్ రాదు. కాబట్టి జనరల్గా మెడికల్గా ఉండే పారిభాషికంలో ఉండే విషయంగా తీసుకుంటే ఎక్యూట్ అనేది లెస్ దెన్ ఎ వీక్, ఈ 2-3 రోజుల్లో, వారం రోజుల్లో జ్వరం, తలనొప్పి, టెన్షన్, కంగారు ఏదైనా సరే ఉన్నది, వారం రోజులు, ముందర అంతగా లేదు క్లియర్గా. సబ్ ఎక్యూట్ అనేది 3 వీక్స్ టు 3 మంత్స్, 3 వారాల నుంచి

మూడు నెలల్లోపే డ్యూరేషన్. ఏ లక్షణమైనా, ఏ కంప్లైంట్ అయినా, తలనొప్పి కానీ, టెన్షన్ కానీ, 3 నెలల పైబడి, 90 రోజుల పైబడి ఉంటే దాన్ని క్రానిక్ అంటాం. నడునొప్పి వచ్చింది, ఇట్ కెన్ బి అక్యూట్, నిన్న పట్టేసింది, నిన్న ప్రయాణం చేసి వచ్చా పట్టేసింది, నిన్నటి నుంచి పట్టేసింది, కారణం ఏమన్నా సరే. అదే ఒక 2-3 వారాలుగా అలాగే నొప్పిగా ఉంది, దట్ ఈస్ సబ్ అక్యూట్. 3 నెలలు పైబడి ఉంది, అది క్రానిక్ బ్యాక్ ఏక్. సో 3 నెలలు పైబడి ఉంటే దాన్ని క్రానిక్ సిటీలోకి వేస్తాం. బయోలాజికల్గా, కెమికల్గా, ఫిజికల్గా, కైనమాటిక్గా, ఎర్గనామిక్

0: కమ్స్ అండర్ క్రానిక్ క్రానిసిటీ బకెట్, దీర్ఘకాలికత అన్న విషయంలోకి వస్తుంది.
1: ఓకే, అసలు ఈ 90 రోజులు అయిపోయినా కూడా తగ్గకుండా ఉండిపోయి ఒక వ్యాధి దీర్ఘకాలిక వ్యాధిగా మారడానికి గల కారణాలు ఏంటండి?
0: ఇప్పుడు ఎందుకు 90 రోజులు పైబడినా ఎందుకు ఉండిపోయింది, లేదు వెళ్ళినా మళ్ళీ ఎందుకు వచ్చేస్తోంది అని చూసుకుంటే 3 కేటగిరీస్లో అనుకుంటే, 1 కారకం, బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ అలాంటి ఇన్ఫెక్షన్ సంబంధించిన ఏజెంటా, లేదు కర్మ అంటే సెల్ఫ్గా ఏదైనా జెనెటిక్గా కానీ బాడీలో ఏదన్నా ఒక లోటు ఉంది, అది వంశపారంపర్యం విచ్ ఎవర్ జెనెటిక్గా ఉంది ఆర్ మ్యూటేషన్ వల్ల కానీ, కర్మ మన అలవాట్ల వల్ల మనం చేసుకునే విషయాలు, అది అలవాట్లు అనేది, కర్మ అనేది మనం ఇండివిజువల్గా మైక్రో లెవెల్, మీరు నేను అన్నట్టుగా మన లెవెల్లో ఉండొచ్చు, లేవడం లేకపోవడం, రాత్రి 2 దాకా ఫోన్లో ఉండడం, వేక్ఫుల్నెస్ కూడా సరిగ్గా లేదు, మనం చేసుకునే పనులు పద్ధతులు అలవాట్లు విషయాలు వ్యవహారాలు, వీటి వల్ల కూడా ఒక ప్రాబ్లం ఎక్కువ కాలం ఉండడానికి, రిపీట్ అవుతూ ఉండడానికి ఒక కారణం అవుతుంది.
1: దీర్ఘకాలిక వ్యాధుల్లో మేజర్ ఏంటండి?
0: మెడికల్ గా లైఫ్ స్టైల్ ఇల్నెసెస్ అనేది పెద్ద కేటగిరీగా తయారైంది. మనిషికి ఉన్న అలవాట్లు, వృత్తిపరంగా వ్యాపార పరంగా ఉన్న అలవాట్లు, అండ్ సమాజ పరంగా వస్తున్న డిఫరెంట్ ఇండస్ట్రీస్లో ఉంటున్న వాటి వల్ల వచ్చిన రెవల్యూషన్స్, ఎవల్యూషన్స్, టెక్నాలజీస్ వల్ల వచ్చిన జీవన విధానంలో మార్పుల వల్ల కొత్త సమస్యలు రావడం. సో ఫుడ్ ఉంది కానీ ఎనర్జీ ఎక్స్పెండిచర్ లేదు, దీనివల్ల కెలరీ ఇన్పుట్ ఉంటుంది, నడక లాంటి అవుట్పుట్ సంబంధించిన పనులు లేవు. సో ఒబేసిటీ అనేది ఒక మేజర్ ఇష్యూ అయింది, దానివల్ల సమస్య కారణం తెలియకుండానే సడన్ డెత్స్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ 50, 40, 30. జీవన విధానంలో వస్తున్న మార్పుల వల్ల ఈ దీర్ఘకాలికత ఇలాంటివి ఎక్కువ కాస్ట్ అవుతుంది టు ద నేషన్, టు ద ఫ్యామిలీ, టు ద ఇండివిజువల్. సో దీని గురించి అంతే సీరియస్నెస్తో మెడికల్ విషయాలు, బీపీ షుగర్ అంటే లేకపోతే హార్ట్అటాక్ అంటే ఎంత సీరియస్గా చూస్తారో అంత సీరియస్గా, అంత ఇంటెంట్గా చూడాల్సిన అవసరమైన విషయంగా రూపు మారింది.
1: సార్, ఇప్పుడు ప్రస్తుతం నేటి సమాజంలో దీర్ఘకాలిక వ్యాధులు అనేవి మేజర్గా ఏంటండి?
0: సో వీటిని మనం 2 రకాలుగా చూడొచ్చు, సాధారణంగా ఉన్నవి, సాధారణం కానివి. సాధారణంగా అందరం వినేవి దీర్ఘకాల వ్యాధులు విషయాలు అనుకుంటే, వ్యాధుల్లో షుగరు, బీపీ, థైరాయిడ్, రిమాటిక్ ఇలాంటివి సాధారణంగా వినే దీర్ఘకాలం. అలాగే అరుదు కాదు కానీ దీన్ని ఇప్పటిదాకా నోటీస్ చేయలేదు. ఇందాక మీరు అడిగిన ప్రశ్న లైఫ్ స్టైల్ కండిషన్స్ గురించి అన్నారు, అది అరుదు కాదు కానీ దాని మీద అటెన్షన్ అంతలా లేదు. అలాంటిది ఈ చైల్డ్హుడ్ ఒబేసిటీ. దీనికోసమే గవర్నమెంట్లో కూడా కొంతకాలంగా వస్తున్న దాంట్లోనే ఫిట్ ఇండియా అనేది కూడా ఒక ఫోకస్ తీసుకురావడం కోసం గవర్నమెంట్ ద్వారా కూడా కొన్ని కార్యక్రమాలు వాటి గురించి జరుగుతున్నాయి. ఇంకా సంబంధించి అరుదైనవి, ఇది ఒక మెడికల్గా క్యూరియాసిటీ ఉండొచ్చు, ఇండివిజువల్స్లో టెన్షన్ ఉండొచ్చు, స్టడీలో రీసెర్చ్ వాళ్ళందరికీ కూడా చాలా రిలెవెన్స్ ఉండొచ్చు. వీటిని సిండ్రోమ్స్ అంటాం. సిండ్రోమ్స్ వాటి గురించి తెలియదు, ఇది డిసీజ్ కాదు. సిండ్రోమ్ ఈజ్ నాట్ ఏ డిసీజ్, క్లస్టర్ కండిషన్స్, కొన్ని లక్షణాలు కలిపిన దాన్ని అంటారు. వీటికి మెడికల్ భాషలో కూడా ఒక పదం ఉంది, తెలియని దానికి కూడా ఒక పేరుంది, ఇడియోపతిక్ అనేది ఒక వర్డ్. ఇడియోపతిక్ హైపర్ టెన్షన్, ఇడియోపతిక్ గట్టెట్ హైపోమెలనోసిస్. తెల్ల మచ్చలు చిన్న ఉంటాయి, అన్ని తెల్ల మచ్చలు విటిలిగో కాదు, బొల్లి కాదు, పొరపొరలు వచ్చేవన్నీ కూడా సోరియాసిస్ కాదు, బట్ అది ఇంకొక వేరే మేబీ టాపిక్ అవ్వచ్చు. ఈ ఇడియోపతిక్ అనే పదం అనేది మెడికల్ భాషలో కారణం తెలియదు, లక్షణం కానీ ఎఫెక్ట్ కానీ పడుతుంది. సో డౌట్ మీద ట్రీట్మెంట్ చేద్దాం, లేదు లక్షణాన్ని మేనేజ్ చేద్దాం అనేది ట్రీట్మెంట్ అప్రోచ్ అవుతుంది. సో ఈ ఇడియోపతిక్ అన్నది మీరు ఎప్పుడైనా ఫ్రేజ్ వినేటట్టయితే అది దట్ కమ్స్ అండర్ అరుదు, లేదు తెలియదు, దాని గురించి డాక్యుమెంటేషన్ చేస్తూ ఉంటే ఇంకొకళ్ళు దాన్ని కారణం పట్టుకోవచ్చు.
1: ఓకే సార్, అలాగే ఇందాక మీరు చెప్పినట్టుగా అక్యూట్ డిసీజ్, సబ్ అక్యూట్ డిసీజ్, ఈ 2 స్టేజెస్ నుంచి అది క్రానిక్ డిసీజ్గా మారడానికి

0: దానికి ముందు ఆ రోగికి ఐడియా వస్తుందా, లైక్ ఐఎమ్ గోయింగ్ ఇన్ టు దిస్ క్రానిక్ డిసీజ్ పాత్ అని?
1: అది కొంతవరకు వస్తుంది. లక్షణాలు పర్టికులర్గా ఎవరు గమనించాలి అంటే, కొన్ని ఆల్రెడీ ముందర ఏమైనా రిస్క్ అయ్యి ఉండింది కొంతకాలం కింద ఎప్పుడైనా, లేదు ఫ్యామిలీలో ఎవరికైనా ఉండింది, ఫ్యామిలీలో ఎవరికో క్యాన్సర్ ఉండింది, ఫ్యామిలీలో ఎవరికో స్ట్రోక్ వచ్చింది, వీళ్ళకి ఇప్పుడు కొత్తగా ఏమైనా లక్షణాలు వస్తున్నాయంటే, అలాంటిది కొంచెం డీటెయిల్గా కొంచెం తరువుగా చూడాల్సిన అవసరం ఉంది. అంటే నోన్ రిస్క్ ఏదర్ హిస్టరీ వైజ్ ఆర్ లైఫ్ స్టైల్ వైజ్ ఉన్నప్పుడు వాళ్ళు దాన్ని కొంచెం గమనింపులోకి తీసుకుంటూ ఉంటుంది. అందరికీ కాదు, వాళ్ళకి మాత్రమే.
0: దీర్ఘకాలిక వ్యాధికి 7 దశలు ఉన్నాయి అంటారు, ఏంటండి ఆ 7 స్టేజెస్?
1: ఈ 7 స్టేజెస్ అన్న, కొంతమంది 8 స్టేజెస్ అంటారు, కొంతమంది 3, కొంతమంది డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి. ఏదైనా సరే టోటల్ డ్యూరేషన్, ఈ సమస్య వచ్చింది అనేది ఒక్కొక్కసారి తెలీదు, ఒప్పుకోరు, గమనించరు. ఈ గమనించకపోవడం నుంచి, ఒప్పుకోకపోవడం నుంచి సమస్యతో సహజీవనం లేదు సమస్యని గెలవడం, ఈ ఫేజెస్ అందరూ అర్థం చేసుకోవడానికి వీలుగా ఈ మోడల్స్ ఉన్నాయి. ఆ మోడల్స్ ఉన్న వాటిలో మీరన్న 7 స్టేజెస్ అనేది ఒక టూల్. ఈ 7 స్టేజెస్ అనేది ఆర్ ఇలాంటి స్కేల్స్ ఏవైనా సరే, దే ఆర్ హెల్ప్ఫుల్ ఫర్ ట్రీటింగ్ పర్సన్, ట్రీటెడ్ పర్సన్ అండ్ ద ఫ్రెండ్ ఆఫ్ ట్రీటెడ్. సో ఇప్పుడు నౌ కమింగ్ టు మీరు 7 స్టేజెస్, సమస్య, సమస్యతో సహజీవనం లేదు గెలుపు, ఇవి 1 అండ్ 7 అనుకుంటే మధ్యలో ఉండేవి. ఇది వ్యాధుల పరంగా అనుకునేటట్టయితే, ఫస్ట్ ది డినైల్. ఎవరైనా డయాబెటీస్ టెస్ట్ చేసుకున్నారు, నాకు డయాబెటీస్ లేదు, నాకు టెస్ట్ ఏదో తప్పు వచ్చింది, ఆ ల్యాబ్ మీద నమ్మం, లేదు ఇంకొకటి ఏదైనా డయాగ్నోసిస్ ఏదో చెప్పారు, టెస్ట్ రిపోర్ట్ వేరే వచ్చింది, డినయల్, కాదు అనుకోవడం మొదటిది. తర్వాతది ప్లీడింగ్, అలా కాదు ఏదో చేద్దాం ఎవరో కొలీగ్ వాళ్ళు అన్నారు, ఆ రిపోర్ట్ అయినా వచ్చింది కదా ఏంటి అనుకోవడం, కొంత ప్లీడింగ్, అలా కాదులే అనుకోవడం, కాదు నుంచి కాదులే. తర్వాత బార్గెనింగ్ అండ్ డెస్పరేషన్, కాదులే దగ్గర నుంచి అంత కాదులే, అవ్వచ్చు కానీ అది ఇంకొకళ్ళకి, నాకు ఇప్పుడు బాగానే ఉంది, నాకు ఇప్పుడు తలనొప్పి లేదు, ఏం లేదు, బీపీ అన్నారు కానీ నాకేమీ కంప్లైంట్ లేదు కాబట్టి బార్గెనింగ్ అప్పుడేం చేసుకున్న దానిలో ఉంటే. తర్వాత వచ్చేటప్పటికి యాంగర్, ఇప్పుడు పోలేదు కాబట్టి ఎవరైనా టాపిక్ తెచ్చినప్పుడు చికాకు వస్తుంది మళ్ళీ, ఎందుకంటే సెల్ఫ్ డిస్టర్బెన్స్ వస్తుంది కాబట్టి అవతల టాపిక్ ఎవరైనా తెచ్చిన వాళ్ళకైనా వాళ్ళ మీద కోపడ్డం, యాంగర్. ఇంకా కోపం మించి ఇంకేం చేస్తారు, ఇంకా నెక్స్ట్ ఫేజ్ వచ్చేటప్పటికి ఇరిటేషన్, దాని తర్వాత ఎక్స్ప్లోరేషన్ అండ్ యాక్సెప్టెన్స్. అప్పుడు ఎస్ ఇట్ ఈస్ దేర్ నౌ లెట్ మీ ఫైండ్ అవుట్, అక్కడ దాంతో యాక్సెప్ట్ చేయడం కానీ దాన్ని విన్ చేయడానికి ఏదైనా చేయడం కానీ మొదలవుతుంది. సో దీస్ ఆర్ ద 7 స్టేజెస్, కాదు కాదులే అంత కాదులే, కోపం, చికాకు, వెతుకులాట, ప్రయత్నం. డిసీజ్ సంబంధించిన 7 స్టేజెస్ కానీ వింటున్న శ్రోతల్లో వాళ్ళు స్టేజెస్ ఎక్కడున్నారనుకుంటే, ఇవి ఇదే ఆర్డర్లో అందరికీ అవుతాయని కాదు కానీ సాధారణంగా జరిగే ట్రెండ్.
0: సార్ ఇప్పుడు 7 స్టేజెస్ చెప్పినప్పుడు చివరి స్టేజ్ లో మీరు అన్నారు ఇదర్ వ్యాధితో నెగ్గడము ఆర్ వ్యాధితో సహజీవనం అన్నారు, అంటే ఈ దీర్ఘకాలిక వ్యాధుల్లో చికిత్సకి లొంగకుండా ఉండేవి కూడా ఉంటాయనే కదండి?
1: తప్పకుండా, కొన్నిటికి సొల్యూషన్, దీర్ఘమైన వ్యాధులు సొల్యూషన్ ఉండదా అంటే ఇప్పుడు ఉండకపోవచ్చు. ఒకప్పుడు సొల్యూషన్ లేని సమస్యలకి మనం మధ్యలో సొల్యూషన్స్ బోల్డ్ కనుక్కున్నాం, ఆ సొల్యూషన్స్ మనకి పనికి వస్తున్నాయి, అలాగే ఇప్పుడు ఉన్న వాటికి ఇప్పుడు సొల్యూషన్ లేకపోవచ్చు. ఒకవేళ సొల్యూషన్ ఉన్నా ఇంకొక కొత్త ఛాలెంజ్ అని తీసుకురావచ్చు. ఇట్ ఈస్ ఏ కంటిన్యూయింగ్ థింగ్, ఎవల్యూషన్ థింగ్.
0: సార్ ఇప్పుడు దీర్ఘకాలిక వ్యాధుల చికిత్సలో అలోపతి, హోమియోపతి, ఆయుర్వేదం వీటి పాత్ర ఏంటండి?
1: సో ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అండ్ జనాల్లో కూడా ఒక నానుడు ఉంది, మెడికల్లో ఎలా ఉన్నా సరే ప్రజల్లో, అక్యూట్ సమస్యలకి, ఎమర్జెన్సీ, క్యాజువాలిటీ, యాక్సిడెంట్స్, సర్జరీస్ ఇలాంటి వాటికి అలోపతి బాగా పనిచేస్తుంది. దీర్ఘకాల వ్యాధులు, వాతం జబ్బులు, వీటన్నిటికీ కూడా ఆయుర్వేదిక్, హోమియోపతిక్లో చాలా బాగా మందులు ఉంటాయనేది జనాల్లో ఉన్న ఒక అభిప్రాయం. బట్ సిస్టంలో అలా ఉండదు. అలోపతిలో కూడా క్రానిసిటీ, ఇప్పుడు చెప్పిన డిస్కషన్, డిస్క్రిప్షన్ ఉంది, అక్యూట్, సబ్ అక్యూట్, క్రానిక్, ట్రీట్మెంట్ అండ్ మేనేజ్మెంట్, రెస్టోరేషన్ అండ్ రీహాబిలిటేషన్, ఇవన్నీ కూడా దీనికి సంబంధించిన అలోపతి కాదు, ఏ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్లో కూడా ఉన్నవి. అట్ ద సేమ్ టైం రిపీటెడ్గా వస్తున్నాయి, క్రానిక్గా ఉంటున్నాయి విషయంలోని ఆయుర్వేదిక్ అయితే రోగ లక్షణాల మీద రూట్ కాజ్కి వెళ్ళి పనిచేస్తుంది, హోమియోపతి నెమ్మదిగా పనిచేస్తుంది కానీ నెమ్మదిగా అన్నీ తగ్గిస్తుంది, ఇలాంటివన్నీ ఉండడం అనేది మెడికల్ వైపు వచ్చేటప్పటికీ వైద్య రంగంలో ఉన్న వాళ్ళకి ఈ ఛాలెంజెస్ విచిత్రంగా ఉంటాయి. అంటే ఒక మందుకు సైడ్ ఎఫెక్ట్ వచ్చింది అనుకోండి అలోపతిలోని, అది డాక్టర్ మీద కూడా కోపంగా రావచ్చు. వేరే హోమియోపతి వాడుతూ లక్షణాలు నొప్పులు పెరిగాయి అనుకోండి, లేదు లేదు ముందర కొంచెం పెరిగి తర్వాత తగ్గుతాయి అనుకుంటారు. ఇది ప్రజల్లో ఉండొచ్చు కానీ వైద్యపరంగా తీసుకుంటే, వైద్యుల పరంగా

0: లక్ష్యంగా తీసుకుంటే ఇది ఒక ఛాలెంజ్,
1: ఎస్
0: బట్ ఇట్ మేనేజ్ చేయాల్సి వస్తుంది. అలాగే వీటన్నిటితో పాటు ఆయుర్వేదం గురించి మనం పర్టికులర్గా మాట్లాడుకోవాలి. అలోపతి ఈజ్ వన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్, ఇట్ ఈస్ నాట్ ది ఓన్లీ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్, ఇట్ ఈస్ నాట్ ది ఓన్లీ అండ్ బెస్ట్, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది సిస్టమ్స్. మనిషి ఎక్కడెక్కడ ఉన్నాడో అక్కడ తన అబ్జర్వేషన్స్ అవన్నీ ఉన్నాయి. ఆయుర్వేదం ఈజ్ మోర్ దెన్ జనరల్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్. ఆయుర్వేదం ఆయుర్ లైఫ్ సంబంధించింది. ఈవెన్ అలోపతిలో కూడా హెల్త్ డెఫినేషన్ అనేది జబ్బు ఇంజరీ లేకపోవడం మాత్రమే కాదు, హెల్త్ ఈజ్ నాట్ ద మియర్ అబ్సెన్స్ ఆఫ్ సిక్నెస్ ఇల్నెస్ అండ్ ఇంజరీ, బట్ ఇట్ ఈజ్ ఎ స్టేట్ ఆఫ్ బీయింగ్ డూయింగ్ వెల్ ఇన్ ఫోర్ డైమెన్షన్స్, ఫిజికల్ మెంటల్ ఎమోషనల్ అండ్ స్పిరిచువల్. ఇది అలోపతిలో ఉన్న డెఫినేషన్. ప్రాక్టీస్లో కనిపిస్తుంది అంటే అది వేరే విషయం. జీవితం బాగుండాలి అన్నది ఫోకస్తో వచ్చిన సైన్స్ ఆర్ ఓరియంటేషన్ అనుకుని అనుకుంటే ఆయుర్వేదం అనేది ఇట్ ఈస్ మచ్ మోర్ ఎక్స్పాన్సివ్. సో ఆయుర్వేదిక్, అలోపతిక్, హోమియోపతిక్, డిఫరెంట్ సైన్స్ వీళ్ళందరూ కలవకపోవడం వల్ల ఎవరికి వాళ్ళకి కొంత డిఫెన్సివ్ నేచర్ లాంటిది వచ్చిందని అనుకోవచ్చు, నా అభిప్రాయం. అట్ ద సేమ్ టైం మనకి భారతదేశంలో ప్రస్తుత గవర్నమెంట్ వైద్య విధానం వాటిట్లో చూసుకునేటట్టయితే ఈ హోలిస్టిక్ మెడిసిన్, ఇంటిగ్రేషన్ మెడిసిన్, ఆయుష్ సిస్టమ్స్, అదే ప్రైమరీ హెల్త్ సెంటర్లోని అలోపతి డాక్టర్ ఉంటారు, హోమియో ఆయుర్వేదిక్ డాక్టర్ ఉంటారు, జనాలు ఎవరికి కావాలంటే వాళ్ళని చూసుకోవచ్చు అనేది కొంత సిస్టమ్స్గా వస్తుంది. అఫ్ కోర్స్ ఇవి బేబీ స్టెప్స్. సో ఐ బిలీవ్ దట్ సచ్ ఎఫర్ట్స్ ఇనిషియల్గా ఎలా ఉన్నా కూడా కలవడం అంటూ జరుగుతుంది. మీరేం ట్రీట్మెంట్ చేస్తారు, మేమేం ట్రీట్మెంట్ చేస్తాం, మీ ట్రీట్మెంట్ మా ట్రీట్మెంట్ కలుస్తుందా, దేనివల్ల బెనిఫిట్ వచ్చింది, దేనివల్ల కొంత స్వాంతం వచ్చింది, టెన్షన్ తగ్గింది, కాన్ఫిడెన్స్ పెరిగింది, నెక్స్ట్ స్టెప్ వచ్చింది. కమింగ్ డెకేడ్లో రాబోతున్న దశాబ్దంలో ఈ ట్రయల్స్ వల్ల, ఆయుష్ అనే ట్రయల్స్ వల్ల, మిగతా వాటికి ఇంకా ఎలా చేస్తే బాగుంటుంది అని మిగతా అన్ని రంగ వైద్య బృందాలని కనుక్కొని ఒక నేషనల్ కాన్ఫరెన్స్, స్టేట్ కాన్ఫరెన్స్, ఇంటర్ మెడికల్ స్పెషాలిటీ కాన్ఫరెన్సెస్, రీసెర్చ్ ఆర్టికల్స్ ఇలాంటివన్నీ ఎంకరేజ్ చేయడం, మెడికల్ కాలేజెస్లోనే ఇలాంటివి చేయడం ఉండేటట్టయితే రాబోయే దశాబ్దంలో ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ఎవ్రీవన్ ఈజ్ గుడ్ హెల్త్ ఆఫ్ ద పేషెంట్ అండ్ ద క్లయింట్ అండ్ ద అటెండెంట్స్. అందులో వీళ్ళందరూ ఒక టీమ్ ప్లేయర్స్గా రావడానికి, జరగడానికి ఆస్కారం ఉంది. మనం ఆ విధంగా ముందుకు వెళ్తున్నాం అనేది అనుకోవచ్చు. వాటన్నిటిలో దీర్ఘకాల వ్యాధులు అనేది ఓవర్లుక్ అవ్వకూడదు, వన్ ఆఫ్ ద టాప్ ప్రయారిటీస్లోకి రావాలి. చేస్తున్న ఇంటర్వ్యూ ప్రయోగం అనేది దానికి దోహదపడాలి అని అనుకుంటున్నాను.
1: ఇప్పుడు ఈ దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా ఉండాలి అంటే ఒక మనిషి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటండి?
0: రాకుండా ఏం చేస్తాం అనేటట్టయితే వీటికి గమనింపు, డాక్యుమెంటింగ్ రాయడం అండ్ రివ్యూ, ఈ మూడు రాకుండా కూడా చేసుకోవడానికి ఉంటుంది. సో గమనింపు, లైఫ్ స్టైల్ వల్ల ఇవన్నీ వస్తున్నాయని చూస్తున్నాం. సో బరువు పెరుగుతున్నారు, సో దానివల్ల వచ్చే ఎఫెక్ట్స్ అన్నీ బీపీ, షుగరు, మిగతా ఇష్యూస్ అన్నీ చూస్తున్నాం, పీసీఓ ఇవన్నీ కూడానే. హైట్ వెయిట్కి తగ్గట్టుగా ఉండడం కానీ, వెయిట్ బాగానే ఉంది కానీ బాడీ ప్రొపోర్షన్ సరిగ్గా లేదు, బాడీ ప్రొపోర్షన్ అంతా ఉన్నట్టుంది కానీ సీనియర్ పరిగెట్టినంత ఆమాత్రం ఫిట్నెస్ యంగ్స్టర్స్కి లేదు, ఇలాంటివన్నీ గమనించడం. సో గమనించడం అంటూ వస్తే ఏదో ఒకటి చేస్తాం, ఒక షూ కొనుక్కుంటాము, బీచ్కి వెళ్తాము, నడుస్తాము, కలుస్తాము, ఏదైనా సరే. దాన్ని ఏదో ఒకటి డాక్యుమెంట్ చేయడం దాని గురించి, సో సెల్ఫ్ డైరీ రాసుకోవడం కానీ, జర్నల్ రాసుకోవడం కానీ చేయడం కానీ, దెన్ రివ్యూ చేయడం టైం టు టైం, అప్పుడు అలా ఉండింది, ఇలా చేసాము, తర్వాత రిజల్ట్ వచ్చిందా, బ్యాక్ వెళ్ళామా లేదా అన్నది. డిఫరెంట్ కార్పొరేట్స్, డిఫరెంట్ కంపెనీస్, క్యాంపసెస్ టేకింగ్ దిస్ యాజ్ ఇనిషియేటివ్, మీరు ఇప్పుడు ప్రోగ్రామ్ చేస్తున్నట్టుగానే. సో యాన్యువల్ చెకప్స్, జనరల్గా ఫిట్నెస్ కూడా చెకప్స్, మెడికల్ చెకప్స్ నుంచి ఫిట్నెస్ చెకప్స్ అనే దాంట్లోకి మార్పు చేయగలిగితే దట్ విల్ బి గివింగ్ 360 degree బెనిఫిట్స్ టు ద ఎంటైర్ లైఫ్. సో స్టాఫ్ కూడా కొంచెం బెటర్ పనిచేస్తారు. ట్రావెలింగ్, మీటింగ్ పీపుల్, ఎక్స్ప్లోరింగ్ ఇలాంటి విషయాలు, హాబీ క్లబ్స్లోకి ఉండడము, లేదు ట్రెక్కింగ్ గ్రూప్స్ కానీ ఇలాంటి వాటిలోకి వెళ్ళడం, లేదు కమ్యూనిటీ ప్రోగ్రామ్స్ ఇప్పుడు జరుగుతున్నాయి, రీడర్స్ క్లబ్స్ అని, వీటన్నిటికీ ఏదైనా పార్టిసిపేషన్ చేయడంలోని న్యాచురల్గా ఏదో ఒక డిస్కషన్ వస్తుంది. ఆ డిస్కషన్ వచ్చినప్పుడు ప్రివెన్షన్కి ఎక్కడో చోట సొల్యూషన్స్ కానీ, ట్రయల్స్ కానీ, ఎంకరేజ్మెంట్ కానీ దొరికే అవకాశం ఉంది. సో గమనింపు, డాక్యుమెంటింగ్, రివ్యూ, అదర్వైజ్ ట్రావెల్ అండ్ ఎక్స్ప్లోర్. ఇవి చేసేటట్టయితే రాకుండా ఉంచవచ్చు. పర్టికులర్గా ఎవరికైతే నోన్ రిస్క్ పాయింట్ ఉందో వాళ్ళకి, లైఫ్లో కానీ, జీవన విధానంలో కానీ, ఒక ఫ్యామిలీ హిస్టరీలో కానీ, వృత్తి ఆక్యుపేషనల్ రిస్క్ అంటాం. ఇప్పుడు వెటనరీలో పనిచేస్తున్నారంటే డాగ్ బైట్ అనేది వాళ్ళకి ఒక ఆక్యుపేషనల్ రిస్క్, డెఫినెట్గా దానికి వాళ్ళకి వ్యాక్సిన్ ఇచ్చేస్తారు, సో ఇంక టెన్షన్ లేదు. కుక్క కరిస్తే నొప్పి ఉండొచ్చు, చీమకూరుపు రావచ్చు, రేబిస్ అయితే రాదు, ఎందుకంటే ఆ వ్యాక్సిన్ తీసుకున్నారు కదా ప్రాపర్గా. సో పని మానేయటం లేదు, ఆక్యుపేషనల్ రిస్క్ కూడా మనకు తెలిస్తే. సో ఇంట్లో ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ క్యాన్సర్స్ ఉన్నాయి, ఇంకొకరికి ఎర్లీగా ఏదైనా డౌట్ వచ్చింది, సో అలాంటి వాళ్ళు రాకుండా

0: ఉండడానికి గుడ్ హెల్దీ లైఫ్ స్టైల్, ఫుడ్లో పరంగా ఫ్రూట్స్ ఇలాంటివి అన్నీ కూడా కాంపోనెంట్స్ పెట్టుకోవడం, యాక్టివిటీలో కొంచెం బీయింగ్ యాక్టివ్, అండ్ టైం టు టైం ఫిట్నెస్ చెకప్, ఫంక్షనల్ టెస్ట్స్ అంటారు వీటన్నింటినీ. ఇప్పుడు ఇవన్నీ ఎమర్జ్ అవుతున్నాయి, వీటిని వాడుకునేటట్టయితే రాకుండా ప్రివెన్షన్ కూడా కొంతవరకు చేయడానికి అవకాశం ఉంది. ఇప్పుడున్న నాలెడ్జ్, ఇప్పుడున్న ఎబిలిటీస్, స్టిచ్ ఇన్ టైం సేవ్స్ 9. సో మీది ఇది అన్నిటికంటే కంప్లైంట్ ఇబ్బంది లేదు అన్న వాళ్ళకి కూడా పనికొచ్చే క్వశ్చన్ మీది. ఇది మంచిది, చాలా బాగుంది.
1: సార్, ఒక వృత్తి రీత్యా ఒక వైద్యునిగానే కాకుండా ప్రవృత్తి పరంగా ఎన్నో రంగాలలో విశేషమైన ప్రతిభ కలిగి బహుముఖ ప్రజ్ఞాశాలిగా ఉంటూ ఇంత చక్కటి ఇన్ఫర్మేషన్ మా శ్రోతలందరికీ అందించినందుకు ఆకాశవాణి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నమస్తే అండి.
0: థ్యాంక్ యూ మణిగారు.
1: ఇంతవరకు దీర్ఘకాలిక వ్యాధుల అవగాహన దినోత్సవం సందర్భంగా ప్రముఖ వైద్యులు డాక్టర్ డి గోపీచంద్ గారితో ముఖాముఖి విన్నారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

పాటల పల్లకి. శ్రోతలు కోరిన పాటలు ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం ద్వారా వినవచ్చు. మీరు డయల్ చేయవలసిన నెంబర్స్ 0891272724272728. కార్యక్రమంలో ఇప్పుడు వారసుడు చిత్ర నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట వింటారు.

0: హలో.
1: హలో అక్క, బబ్లు వరంగల్ నుంచి.
0: ఓకే అమ్మా, ఏ చిత్రంలో పాట వింటావు?
1: నాకు అన్నవరం సినిమా నుంచి నీ వల్లే నీ వల్లే నీ వల్లే నీ వల్లే నా గుండెలో దలగడలే నీ వల్లే నా చూపుల్లో చేతుల్లో మాడుగుల్లో.
0: సరే, తప్పకుండా అమ్మా.
1: ఓకే అండి.

0: హలో,
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
1: రామకృష్ణ ప్రసాద్ ఇంజనీర్ నుంచి కాల్ చేస్తున్నాను మేడం.
0: సరే, ఏ చిత్రంలో పాట వింటారండి?
1: నాకు లైలా మూవీ గురించి ఏంటి బాలసుబ్రహ్మణ్యం పాడింది కదలే మేఘం అవుతారా, ఈ పాట వినిపించింది మేడం.
0: సరేనండి, తప్పకుండా.
1: థ్యాంక్ యూ మేడం.
0: లైలా చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం ఆలపించిన గీతం వింటారు.

0: హలో
1: హలో నమస్తే మేడం.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
1: నేను మమ్మల్ని నుంచి చెప్తానండి. నా పేరు సుబ్బలక్ష్మి అండి.
0: సరే అండి, ఏ చిత్రంలో పాట వింటారు?
1: మాకు జలస సినిమా లేదండి, గాలిలో తేలినట్టు నా పాట కావాలండి.
0: సరే తప్పకుండా,
1: పాట అందరి కోసమేనండి.
0: అలాగే తప్పకుండా వేస్తాను.
1: నమస్తే.
0: జల్సా చిత్రం నుండి టిప్పు గోపికా పూర్ణిమ పాడిన ఈ పాట.

0: హలో.
1: అదే గోండాలో నా గీతం సంగీతం పాట కావాలంటే కృష్ణవాచల నుంచి నారాయణరావు అన్నాడు.
0: సరేనండి, తప్పకుండా వేస్తాను.

0: హలో
1: హలో, నమస్తే అండి. నేను అనకాపల్లి నుంచి భరత్ ప్రసాద్ మాట్లాడుతున్నాను.
0: నమస్తే అండి. ఏ చిత్రంలో పాట వింటారు?
1: బ్రహ్మ సినిమా నుంచి చిక్కు చిక్కు బండి అనే పాట కావాలండి.
0: సరే, తప్పకుండా వేస్తాను.

0: హలో
1: హలో,
0: హలో,
1: నమస్కారం మేడం.
0: నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
1: నా పేరు మణికంఠ అండి, గొల్లపల్లి నుంచి మాట్లాడుతున్నాను.
0: ఓకే, ఏ పాట వింటారు?
1: నిన్నే ప్రేమిస్తా నుంచి పాట కావాలండి.
0: సరే, తప్పకుండానండి. నిన్నే ప్రేమిస్తా ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు.

మీరింతవరకు పాటల పల్లకి కార్యక్రమంలోని శ్రోతలు కోరిన పాటలు విన్నారు. ఇంతటితో మీ నుండి సెలవు తీసుకుంటోంది మీ విశ్వలక్ష్మి పూడిపెద్ది.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం మధురిమ పాత తెలుగు సినిమా పాటల కార్యక్రమం. ముందుగా ఇద్దరు మిత్రులు చిత్రం నుంచి ఘంటసాల పి సుశీల ఆల్పించిన పాట వింటారు.

శ్రోతలు మధురిమ పాత తెలుగు సినిమా పాటల కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో మహామంత్రి తిమ్మరసు చిత్రం నుంచి ఘంటసాల పి సుశీల ఆలపించిన పాట వింటారు. సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు.

శ్రోతలు మధురిమ పాత తెలుగు సినిమా పాటల కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో చదువుకున్న అమ్మాయిలు చిత్రం నుంచి పి సుశీల ఆలపించిన పాట వింటారు. సంగీతం సాలూరు రాజేశ్వరరావు.

శ్రోతలు మధురిమ పాత తెలుగు సినిమా పాటల కార్యక్రమం వింటున్నారు. తర్వాత డాక్టర్ చక్రవర్తి చిత్రం నుంచి పి సుశీల ఆలపించిన పాట వింటారు. సంగీతం సాలూరు రాజేశ్వరరావు.

శ్రోతలు మధురిమ పాత తెలుగు సినిమా పాటల కార్యక్రమం వింటున్నారు. తర్వాత అగ్గిపిడుగు చిత్రం నుంచి ఘంటసాల ఎస్ జానకి ఆలపించిన గీతం వింటారు.

శ్రోతలు, మధురిమ పాత తెలుగు సినిమా పాటల కార్యక్రమం వింటున్నారు. తరువాత శివరంజని చిత్రం నుంచి పి సుశీల పాడిన పాట వింటారు.

శ్రోతలు, మధురిమ పాత తెలుగు సినిమా పాటల కార్యక్రమం వింటున్నారు. తరువాత చంటబ్బాయి చిత్రం నుంచి చక్రవర్తి ఎస్పి శైలజ పాడిన పాట వింటారు.

0: వచ్చిన విజేతను.
1: బడ్లపూడి ఇడ్లీ పోటీలో ఓడిపోయిన విజేతవా.
0: మాస్కో డిస్కో ఒలింపిక్స్ లో కాస్కో మన్న రాజునే, మగ మహారాజునే.
1: మంగళగిరిలో మహిళా మండలి అధ్యక్షతకి అర్హత ఉన్న మగువ రాజువా.

మధురిమ పాత తెలుగు సినిమా పాటల కార్యక్రమం వింటున్నారు. ఇప్పుడు గీతాంజలి చిత్రం నుంచి చిత్ర ఆలపించిన పాట వింటారు.

శ్రోతలు, మధురిమ పాత తెలుగు సినిమా పాటల కార్యక్రమం వింటున్నారు. తర్వాత నర్తనశాల చిత్రం నుంచి ఎస్ జానకి పాడిన పాట వింటారు.

శ్రోతలు మధురిమ పాత తెలుగు సినిమా పాటల కార్యక్రమం వింటున్నారు. తర్వాత ప్రేమ్ నగర్ చిత్రం నుంచి ఘంటసాల పాడిన పాట వింటారు.

ఎరగక నమ్మిన వాళ్ళ నెత్తికే చేతులు వస్తాయి, ఎరగక నమ్మిన వాళ్ళ నెత్తికే చేతులు వస్తాయి, ఎదుటి మనిషికి చెప్పేటందుకే నీతులు ఉన్నాయి. డోంట్ కేర్.

అగ్గిపుల్లా గీచేసే నీలో సైతం తరిమేసే డ్రైవ్ ది డెవలప్డ్.

0: don't care.
1: శ్రోతలు, మధురిమ పాత తెలుగు సినిమా పాటల కార్యక్రమం వింటున్నారు. తర్వాత లేత మనసులు చిత్రం నుంచి పి. సుశీల పాడిన పాట వింటారు.

శ్రోతలు మధురిమ పాత తెలుగు సినిమా పాటల కార్యక్రమం వింటున్నారు. తరువాత శ్రీకృష్ణార్జున యుద్ధం చిత్రం నుంచి ఘంటసాల పి సుశీల పాడిన పాట వింటారు.

శ్రోతలు, మధురిమ పాత తెలుగు సినిమా పాటల కార్యక్రమం వింటున్నారు. తరువాత ముత్యాల ముగ్గు చిత్రం నుంచి వి. రామకృష్ణ పాడిన పాట వింటారు.

శ్రోతలు మధురిమ పాత తెలుగు సినిమా పాటల కార్యక్రమం వింటున్నారు. తర్వాత ఖైదీ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట వింటారు.

శ్రోతలు మధురిమ పాత తెలుగు సినిమా పాటల కార్యక్రమం వింటున్నారు. తర్వాత గుండమ్మ కథ చిత్రం నుంచి ఘంటసాల పాడిన పాట వింటారు.

మీరు ఇంతవరకు మధురిమ పాత తెలుగు సినిమా పాటల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 12 గంటలు కావస్తోంది. మరికొద్దిసేపట్లో హిందీలో వార్తలు, అనంతరం 12:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: First stage as both maritime powers adopted a joint declaration on defence and security cooperation alongside a maritime security collaboration roadmap to ensure a free and open Indo-Pacific. The grand tour culminated in spectacular sports diplomacy at the iconic Melbourne Cricket Ground. Standing on the historic turf, the two leaders officially launched the India-Australia Sports Collaboration Roadmap. Prime Minister Narendra Modi will reach Auckland today on a two-day visit to New Zealand on the third and last leg of his three-nation visit. Mr. Modi will hold talks with his New Zealand counterpart Christopher Luxon. Both leaders will review the entire gamut of the bilateral relationship, which has seen significant progress in the last 2 years, especially in the areas of trade and commerce and defence. The visit to New Zealand will be the first visit by an Indian Prime Minister in 40 years. Mr. Modi will also interact with prominent business and sports personalities. Maharashtra Chief Minister Devendra Fadnavis has announced the formation of a seven-member committee headed by retired Supreme Court Justice Ranjana Desai to draft a uniform civil code for the state. The Chief Minister said the directive principles of state policy in the Constitution of India call upon every state to consider implementing a uniform civil code. He said that in line with this provision, the state government had announced during the 2026 budget session that a committee would be set up to implement the Uniform Civil Code. The committee will submit its report to the state government within the next 6 months. Former Iranian Supreme Leader Ayatollah Ali Khamenei has been laid to rest at the Imam Reza Shrine in Mashhad as thousands of supporters gathered to pay their final farewell. His eldest son, Sayyid Mustafa Khamenei, performed the ritual prayers. Ayatollah Ali Khamenei was killed in U.S.-Israeli strikes on the 28th of February this year, triggering a widespread conflict across the West Asia region. The India Meteorological Department has issued a red alert for heavy to very heavy rainfall with isolated extremely heavy rainfall in Uttarakhand today, while in some parts of Arunachal Pradesh, Assam, Meghalaya, Sub-Himalayan, West Bengal, Sikkim and Uttar Pradesh, heavy to very heavy rainfall is expected today. Meanwhile, several areas of the national capital are witnessing very light to light rainfall since this morning. The Met Department has issued a yellow alert for light to moderate rainfall over the national capital today. In the FIFA World Cup, France stormed into the semi-finals after defeating Morocco 2-0 in the first quarter-final in Boston, USA. The teams were goalless at half-time, but France took control in the second half with Kylian Mbappe scoring in the 60th minute and Ousmane Dembele doubling the lead in the 66th minute. In the second quarter-final tonight, Spain will face Belgium. In men's cricket, hosts England defeated India by 9 wickets in the fourth T20 international at the County Ground in Bristol last night. India's women's cricket team will create history today when they play the first match at the iconic Lord's Cricket Ground in London against England. It will be the first ever women's test to be held at Lord's. Led by Harmanpreet Kaur, India will look to make the occasion memorable in this historic encounter. And with that, we end this news bulletin.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం మధుమంజరి మరికొద్దిసేపట్లో తెలుగు చలనచిత్ర గీతాలు వింటారు.
2: ప్రకటన. ప్రసార భారతి అర్హులైన ప్రొడక్షన్ హౌసెస్, ప్రొడ్యూసర్స్, కంటెంట్ క్రియేటర్స్ నుండి రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో రేడియో కార్యక్రమాల నిర్వహణ, ప్రసారాలకు ప్రపోజల్స్ని ఆహ్వానిస్తోంది. ఇందులో భాగంగా డ్రామా సీరియల్స్, రేడియో డాక్యుమెంటరీ సీరియల్స్, రేడియో కథా ధారావాహికలు, పాడ్కాస్ట్, సంగీత కార్యక్రమాలు మొదలైన విభాగాలలో తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషలలో రూపొందించే కార్యక్రమాలను రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో ప్రసార నిమిత్తం ఆహ్వానించడం జరుగుతుంది. మరిన్ని వివరాలకు ప్రసార భారతి ఆకాశవాణి వెబ్సైట్లో కంటెంట్ సోర్సింగ్ విభాగాన్ని సందర్శించండి. ముఖ్య గమనిక: ఈ పద్ధతిలో నిబంధనలకు అనుగుణంగా నిర్ధారించిన కార్యక్రమాల ప్రసారాలపై చివరి నిర్ణయం ఆకాశవాణిది మాత్రమే.
3: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహం

0: నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, మధుమంజరి. తెలుగు చలనచిత్ర గీతాలు వింటారు. ముందుగా ప్రేమికుడు చిత్రం నుంచి ఉన్నికృష్ణన్ పాడిన పాట వింటారు.

శ్రోతలు, మధుమంజరి తెలుగు చలనచిత్ర గీతాలు వింటున్నారు. వినబోయే పాట ఆనంద్ చిత్రం నుంచి కె.ఎం. రాధాకృష్ణన్, శ్రేయా ఘోషల్ పాడిన పాట వింటారు.

మీరు ఇంతవరకు మధు మంజరి తెలుగు చలనచిత్ర గీతాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 12:30 కావస్తుంది. మరికొద్దిసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎండ్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నుంచి 2 రోజుల పాటు న్యూజిలాండ్లో పర్యటిస్తారు. ఒక దేశం ఒకే ఎన్నిక ప్రతిపాదిత చట్టాన్ని పరిశీలిస్తున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఈరోజు రేపు గోవాలో విస్తృత సంప్రదింపులు జరుపుతుంది. దేశ విద్యుత్ డిమాండ్లో 50% పైగా క్లీన్ ఎనర్జీ ద్వారా తీర్చడం ఇది 2వసారని కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పారు. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఉత్తరప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నుంచి 2 రోజుల పాటు న్యూజిలాండ్లో పర్యటిస్తారు. మోదీకి స్వాగతం పలికేందుకు ఆక్లాండ్లో ముమ్మరంగా ఏర్పాట్లు జరిగాయి. ప్రవాస భారతీయులతో పాటు న్యూజిలాండ్ ప్రజలు ఆయనకు స్వాగతం పలికేందుకు ఎంతో ఆసక్తిగా ఉన్నారు. న్యూజిలాండ్ ప్రస్తుతం తమ మావోరీ నూతన సంవత్సరమైన మతారీకి పండుగను జరుపుకుంటోంది. ఇది ఆశాభావం, సరికొత్త ప్రారంభాలకు చిహ్నం. దాదాపు 4 దశాబ్దాల్లో

ఒక భారత ప్రధానమంత్రి న్యూజిలాండ్ను సందర్శించడం ఇదే తొలిసారి. ఈ రెండు విశేషాలు ఒకేసారి జరగడం ఈ పర్యటనకు ఒక ప్రత్యేక ప్రాముఖ్యతను చేకూర్చింది. భాగస్వామ్య సాంస్కృతిక విలువలు, పరస్పర గౌరవంతో కూడిన భారత్ న్యూజిలాండ్ దేశాల మధ్య స్నేహ సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి ఇదొక గొప్ప అవకాశంగా భావిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంటోనీ అల్బనీస్తో కలిసి ప్రతిష్టాత్మకమైన మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ను సందర్శించారు. ఈ పర్యటన భారత్ ఆస్ట్రేలియా సంబంధాల్లో క్రీడా దౌత్యం పెరుగుతున్న ప్రాముఖ్యతను చెబుతోంది. ఇరువురు నాయకుల మధ్య క్రికెట్ సహకారం, క్రీడా మౌలిక సదుపాయాలు, అథ్లెట్ల అభివృద్ధి

0: ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంటోనీ అల్బనీస్తో కలిసి ప్రతిష్టాత్మకమైన మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ను సందర్శించారు. ఈ పర్యటన భారత్ ఆస్ట్రేలియా సంబంధాల్లో క్రీడా దౌత్యం పెరుగుతున్న ప్రాముఖ్యతను చెబుతోంది. ఇరువురు నాయకుల మధ్య క్రికెట్ సహకారం, క్రీడా మౌలిక సదుపాయాలు, అథ్లెట్ల అభివృద్ది, పరస్పర జ్ఞానాన్ని పంచుకోవడం, ఐపీఎల్ బీబీఎల్ భాగస్వామ్యంతో పాటు 2032 బ్రిస్బెన్ ఒలింపిక్స్, భారతదేశ 2036 ఒలింపిక్స్ బిడ్తో సహా రాబోయే ప్రధాన అంతర్జాతీయ క్రీడా ఈవెంట్ల ముందస్తు సహకారంపై చర్చలు జరిగాయి.
1: భారత్ ఆస్ట్రేలియా మ్యాచ్ కా రోమాంచ్ ఔర్ దూసరా యా ఎహ్సాస్ కి దోనో దేశో మే క్రికెట్ కేవల్ ఏక్ ఖేల్ నహీ లేకిన్ ఏక్ సాజా జునూన్ హై. లేకిన్ ఆజ్ యహాన్ కోయి లాస్ట్ ఓవర్ ఫినిష్ కా ప్రెషర్ నహీ హై. ఆజ్ యహాన్ కేవల్ ఖేల్ కి ఖుషీ హై, హమారీ మిత్రతా కి గర్మజోషీ హై ఔర్ ఫ్యూచర్ చాంపియన్స్ కి ఎనర్జీ హై.
0: ఒక దేశం ఒకే ఎన్నిక ప్రతిపాదిత చట్టాన్ని పరిశీలిస్తున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఈరోజు, రేపు గోవాలో విస్తృత సంప్రదింపులు జరుపుతుంది. తన సిఫారసులను ఖరారు చేయడానికి ముందు సమాజంలోని వివిధ వర్గాల నుంచి అభిప్రాయాలు సేకరించేందుకు దేశవ్యాప్తంగా చేపట్టిన ప్రక్రియలో భాగంగా ఈ కమిటీ గోవాలో పర్యటిస్తోంది. పార్లమెంటు సభ్యులు పీపీ చౌదరి అధ్యక్షతన ఏర్పాటైన ఈ కమిటీ 129వ రాజ్యాంగ సవరణ బిల్లు 2024, కేంద్రపాలిత ప్రాంతాల చట్టన సవరణ బిల్లు 2024ను పరిశీలిస్తోంది. ఈ రెండు రోజుల పర్యటనలో భాగంగా కమిటీ రాష్ట్ర రాజకీయ కార్యనిర్వాహక వర్గం, గోవా శాసనసభ సభ్యులు, ప్రభుత్వ సీనియర్ అధికారులు, ప్రధాన ఎన్నికల అధికారి, రాజకీయ పార్టీలు, న్యాయ నిపుణులు, విద్యావేత్తలు, పరిశ్రమ ప్రతినిధులు, మీడియా సంస్థలు, ఇతర భాగస్వాములతో సంభాషిస్తుంది. కమిటీ దేశవ్యాప్త అవగాహన కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే ముంబై, డెహ్రాడూన్, చండీగఢ్, షిమ్లా, బెంగళూరు, గాంధీనగర్లలో ఇటువంటి సంప్రదింపులు జరిపింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. దేశ విద్యుత్ డిమాండ్లో 50% పైగా క్లీన్ ఎనర్జీ ద్వారా తీర్చడం ఇది రెండవసారని కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పారు. ఈ నెల 6వ తేదీన మొత్తం విద్యుత్ సరఫరాలో పునరుత్పాదక ఇంధన వనరుల వాటా 50.2% ఉందని జోషి పేర్కొన్నారు. దేశ స్వచ్ఛ ఇంధన వ్యవస్థ విశ్వసనీయతకు ఇదొక నిదర్శనమని మంత్రి అభివర్ణించారు. భారత్ స్థిరమైన పర్యావరణ అనుకూల వృద్ధిని వేగంతో, దృఢ సంకల్పంతో ముందుకు తీసుకెళ్తుందని అన్నారు. నీతి ఆయోగ్ సభ్యురాలు డాక్టర్ జోరామ్ అనియా, యునిసెఫ్ ఇండియా ప్రతినిధి సింధియా బృందంతో న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. బాలల కేంద్రీయ అభివృద్ధి, పాఠశాల విద్య, మానవాభివృద్ధిపై పరస్పర సహకారాన్ని బలోపేతం చేయడంపై వీరు చర్చించారు. ముఖ్యంగా ఆకాంక్షాత్మక జిల్లాలు, బ్లాకుల్లో సురక్షితమైన, అందరికీ సమానమైన అభ్యాసం, ప్రాథమిక అక్షరాస్యత, సంఖ్యా నైపుణ్యాలు, ఉపాధ్యాయ విద్య, విద్యార్థుల సంక్షేమం, సైబర్ భద్రత, డిజిటల్ సెక్యూరిటీ వంటి అంశాలపై ఈ చర్చలు ప్రధానంగా సాగాయి. ఈ సమావేశంలో డాక్టర్ అనియా మాట్లాడుతూ, విధాన రూపకల్పన, సమాజ భాగస్వామ్యం, విపత్తులను తట్టుకునే సామర్థ్యం, బాలల సంక్షేమం, విద్యా ఫలితాలను మెరుగుపరచడంలో మహిళా స్వయం సహాయక సంఘాల పాత్రను గురించి వివరించారు. పశ్చిమ బెంగాల్ రాజ్యసభ ఉప ఎన్నికలకు తమ అభ్యర్థులుగా సుఖేందు శేఖర్ రాయ్, సుస్మితాదేవ్, ప్రకాష్ చిక్ పేర్లను బీజేపీ ప్రకటించింది. ఈ స్థానాలకు ఈ నెల 24న ఉప ఎన్నికలు జరగనున్నాయి. అఖిల భారత తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఈ ముగ్గురు నాయకులు నిన్న బీజేపీలో చేరారు. ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయాతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు మషద్లోని ఇమామ్ రెజా మజార్ వద్ద ముగిశాయి. ఆయనకు చివరిసారిగా వీడ్కోలు పలికేందుకు వేలాది మంది మద్దతుదారులు అక్కడకు తరలివచ్చారు. ఆయన పెద్ద కుమారుడు సయ్యద్ ముస్తఫా ఖమేనీ మతపరమైన ప్రార్థనలు నిర్వహించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో అయతొల్లా అలీ ఖమేనీ మరణించారు. ఈ ఘటన పశ్చిమాసియా ప్రాంతమంతటా తీవ్రమైన ఘర్షణలకు దారితీసింది.

0: ఉత్తరాఖండ్లో ఈరోజు అక్కడక్కడ భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఉత్తరప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని కూడా తెలిపింది. రాబోయే 3-4 రోజుల్లో ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రల్లో భారీ వర్షాలు కురవ్వచ్చని ఆ శాఖ పేర్కొంది. అదే సమయంలో కర్ణాటక, కేరళ, మాహే, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాల్లో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉంటాయని పేర్కొంది. మహిళల క్రికెట్లో లండన్లోని లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్లో జరిగే టెస్ట్ మ్యాచ్లో భారత్ ఇంగ్లాండ్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం 3:30 ప్రారంభమవుతుంది. భారత్ ఇంగ్లాండ్ మహిళల క్రికెట్ జట్లు తలపడ్డం ఇది 16వసారి. గత 15 మ్యాచుల్లో ఇంగ్లాండ్ కేవలం ఒకే ఒక్కసారి విజయం సాధించగా భారత్ 3 విజయాలను తన ఖాతాలో వేసుకుంది. మిగతా 11 మ్యాచ్లు డ్రాగా ముగిశాయి. ఫీఫా ప్రపంచకప్లో భాగంగా అమెరికాలోని బోస్టన్లో జరిగిన మొదటి క్వార్టర్ ఫైనల్స్లో మొరాకోపై 2-0 గోల్స్ తేడాతో విజయం సాధించి ఫ్రాన్స్ సెమీఫైనల్కు దూసుకెళ్లింది. ఈ విజయంతో ఫ్రాన్స్ చరిత్రలోనే తొలిసారిగా వరుసగా 3వసారి ప్రపంచకప్ సెమీఫైనల్కు చేరుకుంది. ఇక ఈ రాత్రి జరగనున్న 2వ క్వార్టర్ ఫైనల్లో స్పెయిన్, బెల్జియం దేశాలు తలపడతాయి. మిగిలిన చివరి 8 క్వార్టర్ ఫైనల్ మ్యాచుల్లో నార్వే జట్టు ఇంగ్లాండ్ జట్టుతో, అలాగే డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా ఆదివారం ఉదయం స్విట్జర్లాండ్తో తలపడుతుంది. కువైట్ పర్యటన ముగించుకుని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఒమన్ చేరుకున్నారు. ఒమన్ విదేశాంగ మంత్రి మంత్రిత్వ శాఖ డైరెక్టర్ జనరల్ షేక్ అహ్మద్ అల్ మస్కారి ఆయనకు స్వాగతం పలికారు. ఒమన్ పర్యటనను పూర్తి చేసుకున్న తర్వాత ఆయన ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి 2028-29 కాలపరిమితికి సంబంధించి భారతదేశ అధికారిక ప్రచారాన్ని ప్రారంభించడానికి న్యూయార్క్ వెళతారు. ఆ తర్వాత 3వ భారత యూరోపియన్ యూనియన్ వాణిజ్య సాంకేతిక మండలి సమావేశానికి హాజరు కావడానికి, అలాగే యూరోపియన్ యూనియన్, బెల్జియం దేశాల విదేశాంగ మంత్రులతో చర్చలు జరపడానికి ఈ నెల 14-15 తేదీల్లో బ్రస్సెల్స్ సందర్శిస్తారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నుంచి 2 రోజుల పాటు న్యూజిలాండ్లో పర్యటిస్తారు. ఒక దేశం ఒకే ఎన్నిక ప్రతిపాదిత చట్టాన్ని పరిశీలిస్తున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఈరోజు, రేపు గోవాలో విస్తృత సంప్రదింపులు జరుపుతుంది. దేశ విద్యుత్ డిమాండ్లో 50% పైగా క్లీన్ ఎనర్జీ ద్వారా తీర్చడం ఇది 2వసారని కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. హిందీ చలనచిత్ర గీతాలు వింటారు. ముందుగా యస్ బాస్ చిత్రం నుంచి అభిజిత్ భట్టాచార్య పాడిన పాట వింటారు.

శ్రోతలు హిందీ చలనచిత్ర గీతాలు వింటున్నారు. తర్వాత యువరాజ్ చిత్రం నుంచి బెన్నీ డయల్, శ్రేయ ఘోషల్, ఏఆర్ రెహమాన్ పాడిన పాట వింటారు.

శ్రోతలు హిందీ చలనచిత్ర గీతాలు వింటున్నారు. వినబోయే పాట కల్హో నాహో చిత్రం నుంచి షాన్ అల్కా యాగ్నిక్ పాడిన పాట వింటారు.

శ్రోతలు హిందీ చలనచిత్ర గీతాలు వింటున్నారు. వినబోయే పాట జో జీతా వై సికిందర్ సినిమా నుంచి ఉదిత్ నారాయణ్ సాధన సరగం పాడిన పాట వింటారు.

శ్రోతలు హిందీ చలనచిత్ర గీతాలు వింటున్నారు. వినబోయే పాట ముజ్సే షాదీ కరోగి చిత్రం నుంచి సోను నిగమ్ అల్కా యాగ్నిక్ పాడిన పాట వింటారు.

శ్రోతలు హిందీ చలనచిత్ర గీతాలు వింటున్నారు. వినబోయే పాట మొహరా చిత్రం నుంచి పంకజుదాస్ సాధనా సరగం పాడిన పాట వింటారు.

మీరు ఇంతవరకు హిందీ చలనచిత్ర గీతాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 1:20 కావస్తోంది. తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు. విజయవాడ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బొక్కసం సరిత. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కొనసాగుతున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం. పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యం కలిగిన మానవ వనరులు ఆంధ్రప్రదేశ్లో అందుబాటులో ఉన్నాయన్న మంత్రి నారా లోకేష్. పాలకొల్లు నుండి నరసాపురం బెంగళూరు రెగ్యులర్ వీక్లీ ఎక్స్ప్రెస్ ప్రారంభించనున్న కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లోని న్యాయస్థానాల్లో రేపు జరగనున్న లోక్ అదాలత్ కార్యక్రమం. ఇక వార్తలోని వివరాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతిలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. రాష్ట్ర సచివాలయంలో జరుగుతున్న ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో పలు అంశాలపై మంత్రివర్గం చర్చిస్తోంది. రెండవ దశ భూ సమీకరణ ప్రాంతంలోని రైతులకు రుణమాఫీ, రాజధాని అమరావతి టౌన్షిప్లో అంతర్జాతీయ పాఠశాల ఏర్పాటు ప్రతిపాదనలపై మంత్రిమండలి చర్చిస్తోంది. అలాగే రాజధాని గ్రామాల్లో ప్రధాన రహదారుల నిర్మాణం వల్ల భూములు కోల్పోయిన ఇళ్లు, స్థలాల యజమానులకు అద్దె చెల్లింపు, రెండవ దశ భూ సమీకరణతో పాటు తొలిదశలో భూములు ఇచ్చిన రైతులకు కౌలు చెల్లింపు అంశాలపై కూడా సమావేశంలో చర్చించే అవకాశముందని అధికారులు తెలిపారు. దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కుకు ఎలక్ట్రానిక్స్ సంస్థ ప్రతినిధులతో ఈరోజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్

0: లో గృహోపకరణాల తయారీ యూనిట్ను ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. శ్రీసిటీలో ఇప్పటికే గృహోపకరణాల తయారీ క్లస్టర్ ఉండటంతో పాటు అనేక ప్రముఖ సంస్థలు ఇక్కడ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని మంత్రి తెలిపారు. పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యం కలిగిన మానవ వనరులు రాష్ట్రంలో అందుబాటులో ఉన్నాయని, రాష్ట్రం నుండి ఆగ్నేయ ఆసియా, పశ్చిమాసియా దేశాలకు ఎగుమతులు సులభంగా చేపట్టవచ్చని పేర్కొన్నారు. అనంతరం ఆటోమోటివ్, పవర్ ఎలక్ట్రానిక్స్ సంస్థ ప్రతినిధులతో సమావేశమైన మంత్రి నారా లోకేష్ శ్రీసిటీలో మోటివ్ లింక్ ప్రాజెక్టుతో పాటు ఎలక్ట్రిక్ వాహనాల విడి భాగాలు, ఇంటిగ్రేటెడ్ మాడ్యూల్ తయారీ యూనిట్లను ఏర్పాటు చేయాలని ఆహ్వానించారు. రాష్ట్రంలో టూరిస్టు బస్సుల పన్ను తగ్గింపుకు మంత్రివర్గం ఇటీవల ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ బస్సు ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు రాష్ట రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామ్ప్రసాద్ రెడ్డిని గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఆయన క్యాంపు కార్యాలయంలో ఈరోజు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఈ నెల 14వ తేదీన విజయవాడలో నిర్వహించనున్న కృతజ్ఞతా సభకు సంబంధించిన ఆహ్వాన పత్రికను మంత్రికి అందజేశారు. టూరిస్టు బస్సుల పన్ను తగ్గింపుతో పాటు ప్రైవేటు బస్సుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, అందించిన సహకారానికి కృతజ్ఞతగా ఈ సభను నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు రైల్వే స్టేషన్లో నర్సాపురం బెంగళూరు రెగ్యులర్ వీక్లీ ఎక్స్ప్రెస్ రైలును కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ ఈరోజు ప్రారంభించనున్నారు. ఇప్పటివరకు ప్రత్యేక సర్వీసుగా నడిచిన ఈ రైలు ఇకపై ప్రతి వారం రెగ్యులర్ ఎక్స్ప్రెస్గా ప్రయాణికులకు అందుబాటులోనికి రానుందని కేంద్ర మంత్రి సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా తెలిపారు. ఈ రైలు సేవతో పాలకొల్లు, భీమవరం, ఆకివీడు, గుడివాడ, విజయవాడ ప్రాంతాల ప్రయాణికులకు బెంగళూరుకు మరింత సౌకర్యవంతమైన రైలు ప్రయాణం అందుబాటులోనికి రానుందని చెప్పారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా మరిన్ని రైలు సౌకర్యాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల మంత్రి జితన్ రామ్ మాంజీ ఈరోజు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనం అనంతరం జితన్ రామ్ మాంజీ మాట్లాడుతూ, తిరుమలలోని ప్రశాంతమైన ఆధ్యాత్మిక వాతావరణం గొప్ప అనుభూతిని కలిగిస్తోందని పేర్కొన్నారు. ప్రపంచంలో శాంతి నెలకొనాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. కేంద్ర మంత్రి వెంట రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కూడా స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ,
1: భారతదేశంలో, మన ఆంధ్ర రాష్ట్రంలో ఎంఎస్ఎంఈ శాఖని ప్రజలందరికీ కూడా ఒక మంచి విధానం తీసుకురావాలన్న ఆలోచన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నాయి. మరి ముఖ్యంగా మాంజీ గారి లీడర్షిప్ లో ఈరోజు దేశంలో అత్యున్నతంగా ఆయన లీడర్షిప్ చేయడం జరుగుతుంది. ఆయన ఈ రోజు రావడం, స్వామివారి దర్శనం చేసుకోవడం, ఆయన ఈ రోజు ఇక్కడ కలవడం మా అందరికీ కూడా చాలా భాగ్యం కింద భావిస్తున్నాం.
0: రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లోని న్యాయస్థానాల్లో రేపు లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు రాష్ట న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బీఎస్వి హిమబిందు ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. వివాదాలు, అపష్కృత కేసులను త్వరతగతిన పరిష్కరించుకునేందుకు లోక్ అదాలత్ మంచి అవకాశమని, కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. లోక్ అదాలత్లో ఆస్తి తగాదాలు, సివిల్ వివాదాలు, చెక్ బౌన్స్ కేసులు, మోటారు వాహన ప్రమాద నష్టపరిహార కేసులు, రాజీ పడదగిన క్రిమినల్ కేసులను పరిష్కరించుకోవచ్చని తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రకాశం జిల్లాలోని టంగుటూరు మండలం పొందూరు గ్రామంలోని పలు ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్ పి రాజాబాబు ఈరోజు క్షేత్రస్థాయిలో పర్యటించి స్థానిక సమస్యలను పరిశీలించారు. పర్యటనలో భాగంగా గ్రామ సచివాలయాన్ని సందర్శించిన కలెక్టర్ సచివాలయంలో అమలవుతున్న సేవలు, డిజిటలైజేషన్ ప్రక్రియపై సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం సాగునీటి కాలువను పరిశీలించి అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ప్రజలు తన దృష్టికి వచ్చిన అంశాలపై సంబంధిత అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ,
2: సమస్యలు పరిష్కరించే దిశగా మన పల్లె నిద్ర అనేది ప్రతి వారం కూడా కండక్ట్ చేస్తున్నాం. అందులో భాగంగా పొందూరు రావడం జరిగింది. నరేగా వర్క్స్, అంగన్వాడీ బిల్డింగ్స్, డ్రైనేజ్ ఇవన్నీ కూడా స్వయంగా చూడటం జరిగింది. ఏదైతే ఫైనాన్షియల్ ఉందో ఫైనాన్షియల్ అన్నింటికి కూడా కన్వర్జెన్స్లో ఎక్కడైనా ఫండ్స్ ఉంటే కనుక దాన్ని డౌటైల్ చేసి అవన్నీ కూడా అడ్రస్ చేయడం, లేదు ఎక్కువ ఫైనాన్స్ ఇష్యూ ఉంటే కనుక గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళడం, నాన్ ఫైనాన్షియల్ ఉంటే కనుక ఇమీడియట్గా అడ్రస్ చేయమని చెప్పేసి మనకి అధికారులకు అందరు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది.
0: కేంద్ర ఎన్నికల సంఘం ప్రిన్సిపల్ సెక్రటరీ అవినాష్ కుమార్, అండర్ సెక్రటరీ సంజయ్ కుమార్ విశాఖపట్నం జిల్లాలో జరుగుతున్న ఓటర్ల జాబితా సమగ్ర సవరణ సర్ ప్రక్రియను నిన్న

పరిశీలించారు. జిల్లా అధికారులతో కలెక్టర్ కార్యాలయంలో నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించిన అధికారులు డిజిటలైజేషన్ ప్రక్రియను పరిశీలించి స్థానిక ఓటర్లతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఓటర్ల జాబితా సమగ్ర సవరణ కార్యక్రమం అమలుపై అధికారులు సంబంధిత సిబ్బందికి పలు సూచనలు చేశారు. మధుమేహం, రక్తపోటు, ఊబకాయం, ఉబ్బసం, గుండె జబ్బులు వంటి అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధులపై అవగాహన కల్పించేందుకు ఏటా జూలై 10వ తేదీన దీర్ఘకాలిక వ్యాధుల అవగాహన దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. దీర్ఘకాలిక వ్యాధుల వల్ల సంభవించే మరణాల శాతం తగ్గించడానికి, నయం కాని వ్యాధులకు చికిత్స చేయడానికి మరిన్ని వనరులను, సమయాన్ని కేటాయించాల్సిన అవసరాన్ని తెలిపేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దీర్ఘకాలిక వ్యాధుల నివారణకు మెరుగైన ఆరోగ్య విధానాల కోసం ఆరోగ్యకరమైన సమాజాలను నిర్మించేందుకు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా పలు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. సముద్రంలో చేపల వేటకు వెళ్లిన సమయంలో పడవ బోల్తాపడి ప్రమాదానికి గురైన మత్స్యకారుడు చిన్నాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోను ద్వారా పరామర్శించారు. విశాఖపట్నంలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నాతో తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుండి ఫోన్లో మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి ప్రమాదానికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చిన్నాకు ధైర్యం చెప్పారు. ప్రమాదంలో బోటును కోల్పోతే మత్స్యకారుల జీవనోపాధి దెబ్బతింటుందని, వారికి ప్రభుత్వం నుండి పరిహారం అందేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి సూర్యగర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం కింద బీసీ గృహ విద్యుత్ వినియోగదారులకు అదనపు ఆర్థిక ప్రయోజనం కల్పిస్తున్నట్లు పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. నెలకు 200 యూనిట్లలోపు విద్యుత్ వినియోగించే బీసీ కుటుంబాలకు 2 కిలోవాట్ల వరకు సౌర ఫలకాల పైకప్పుల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం అందించే రాయితీకి అదనంగా రాష్ట ప్రభుత్వం 20,000 రూపాయల అదనపు రాయితీని అందించనుందని వెల్లడించారు. అర్హులైన గృహ విద్యుత్ వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఇళ్లపై సౌర విద్యుత్ ప్యానళ్లను ఏర్పాటు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కోరారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కొనసాగుతున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం. పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యం కలిగిన మానవ వనరులు ఆంధ్రప్రదేశ్లో అందుబాటులో ఉన్నాయన్న మంత్రి నారా లోకేష్. పాలకొల్లు నుండి నరసాపురం బెంగళూరు రెగ్యులర్ వీక్లీ ఎక్స్ప్రెస్ ప్రారంభించనున్న కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లోని న్యాయస్థానాల్లో రేపు జరగనున్న లోక్ అదాలత్ కార్యక్రమం. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మరికొద్దిసేపట్లో మహిళావాణి స్త్రీల కార్యక్రమం వింటారు.
1: ప్రకటన. ప్రసార భారతి అర్హులైన ప్రొడక్షన్ హౌసెస్, ప్రొడ్యూసర్స్, కంటెంట్ క్రియేటర్స్ నుండి రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో రేడియో కార్యక్రమాల నిర్వహణ, ప్రసారాలకు ప్రపోజల్స్ని ఆహ్వానిస్తోంది. ఇందులో భాగంగా డ్రామా సీరియల్స్, రేడియో డాక్యుమెంటరీ సీరియల్స్, రేడియో కథా ధారావాహికలు, పాడ్కాస్ట్, సంగీత కార్యక్రమాలు మొదలైన విభాగాలలో తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషలలో రూపొందించే కార్యక్రమాలను రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో ప్రసార నిమిత్తం ఆహ్వానించడం జరుగుతుంది. మరిన్ని వివరాలకు ప్రసార భారతి ఆకాశవాణి వెబ్సైట్లో కంటెంట్ సోర్సింగ్ విభాగాన్ని సందర్శించండి. ముఖ్య గమనిక: ఈ పద్ధతిలో నిబంధనలకు అనుగుణంగా నిర్ధారించిన కార్యక్రమాల ప్రసారాలపై చివరి నిర్ణయం ఆకాశవాణిది మాత్రమే.
2: ముద్దు, కొత్త కర్గలచి కొని అవకాశమా? వావ్, నానకి సర్ప్రైజ్ ఇస్తాను. కొన్ని డీటెయిల్స్ కదా నింపల్స్ ఉంది.
3: ఆగు మొద్దు.
2: ఏంటి?
4: ఇలాంటి పాపప్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. స్కామర్స్ పర్సనల్ డీటెయిల్స్ తో మోసం చేయవచ్చు.
3: నీకు అర్థమైంది కదా, రిలాక్స్.
2: కానీ కార్గెలచుకుని ఉంటే నానా హోంవర్క్ చేయమని వరు కాదు.
4: ఆర్బీఐ అంటుంది స్మార్ట్ అవ్వండి,
2: కూల్ గా ఉండండి.
5: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15

0: 26/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: సకాలంలో విత్తనాలు వేయండి, సమృద్ధిగా దిగుబడి పొందండి.
2: మాస్టర్ గారు, వ్యవసాయం గురించి రైతు కంటే బాగా తెలిసిన వారు ఎవరుంటారు? విత్తనాలను సరైన సమయంలోనే వేస్తారుగా.
1: నేను పంటల విత్తనాల గురించి మాట్లాడడం లేదు, నేను ఎన్పిఎస్ సంచయ్ గురించి చెప్తున్నాను.
2: ఈ ఎన్పిఎస్ సంచయ్ అంటే ఏంటి?
1: ఎన్పిఎస్ సంచయ్ భారత ప్రభుత్వ సంస్థ అయినా

ను కేవలం 250 రూపాయలతో తెరవండి మరియు పెట్టుబడిని కొనసాగించండి. మీ వృద్ధాప్యంలో మీకు నెలవారీ పెన్షన్ వస్తుంది. ఈ రోజే ఎన్పీఎస్ సంచయిలో పొదుపు చేయడం ప్రారంభించండి మరియు మీ భవిష్యత్తును సురక్షితం చేసుకోండి. మరిన్ని వివరాల కోసం మీ సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ లేదా బ్యాంకును సంప్రదించండి. భవిష్యత్తు కోసం సిద్ధంగా ఉండండి ఎన్పీఎస్ సంచయ్తో.

0: ఈనాటి మహిళావాణి కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో జనాభా పెరుగుదలతో ఏర్పడుతున్న సవాళ్లు, మారుతున్న అవకాశాలు అనే అంశంపై శ్రీమతి డివి మానస, శ్రీ డి శ్రీదేవి గారుల సంభాషణ వింటారు.
1: మాన్సా, ఓ మానసా, ఏంటి చేస్తున్నావు? చెట్టు బొమ్మ వేస్తున్నావేంటి? అన్ని కొమ్మలు వేస్తున్నావు. ఆ కొమ్మలేటి రాను రాను తగ్గిపోతుంది. ఏమైనా కట్ చేసేస్తున్నావా కొమ్మల్ని? ఏంటి
2: ఉండు శ్రీదేవి, ఇందాక నుంచి ట్రై చేస్తున్నాను ఈ సరళరేఖలు గీయడానికి.
1: ఎందుకు? ఏమైనా కాంపిటీషన్స్ ఉన్నాయా నీకు?
2: చాలెద్దు నీ వేటకారం, కాంపిటీషన్స్ లేవు, ఏమీ లేవు. స్కూల్లో మా వాడికి వంశవృక్షాన్ని గీసి తెమ్మన్నారంట.
1: ఓహో, వంశవృక్షాన్ని గీస్తున్నావా? చూడు, మీ వంశవృక్షమే ఏంటి ఇప్పుడు ఎవరు వంశవృక్షం చూసినా మాన్సా, స్టార్టింగ్లో చూడు ఎక్కువ కొమ్మలు ఉండేవి, రాను రాను అలాగా తగ్గిపోతూ ఉంది కదా. మళ్ళీ చూస్తే ఏమంటున్నారు, ప్రపంచ జనాభా పెరిగిపోతుందని అంటున్నారు. జనాభా పెరగడం పక్కన పెడితే ఇప్పుడు కుటుంబాలు చిన్నగా అయిపోలేదు?
2: నిజమే శ్రీదేవి, అప్పట్లో అంటే ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. నాన్నగారు, పెదనాన్నగారు, బాబాయ్ గారు, ఇలా ఒకరా ఇద్దర వాళ్ళు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ మనవలతో సహితంగా ఇంటి నిండా మనుషులు ఉండేవారు అనుకో.
1: ఒక్కొక్కరికి 11 మంది సంతానం, 12 మంది ఇలా సంతానం ఉండేవారు. ఉన్న దాంట్లో ఏదో నెట్టుకొచ్చేసేవారు. ఇప్పుడు చూడు, ఒక్కరు లేదా ఇద్దరు పిల్లలు, వాళ్లతోనే వీళ్ళకి రోజంతా తీరిపోతుంది. అమ్మో, పెంచడం చాలా కష్టం ఈ రోజుల్లో అని అంటారు.
2: బాగా చెప్పావు. అప్పట్లో ఇంతమంది ఉన్నా కూడా ఆనందంగా ఉండేవారు, పనిని బాధ్యతల్ని పంచుకునేవారు. ఇప్పుడా ఇంట్లో ఇద్దరు పిల్లలు, ఈ కాలంలో అయితే ఒక్కరు. ఏమిటి అంటే, ఇదిగో మా ప్రేమనంతా ఒక్కడి మీదే చూపిస్తున్నాం, ఒక్కరైతే బాగా చదివించవచ్చు, ఇలా చాలా రకాల మాటలు వస్తున్నాయి శ్రీదేవి. ఇంతగా ఆలోచించే తల్లిదండ్రులు రేపొద్దున్న వాళ్ళకేదైనా కష్టం వస్తే చెప్పుకోవడానికి తన వాళ్ళంటూ ఎవరుంటారు అనే విషయాన్ని ఆలోచిస్తే ఇంకా బాగుంటుందేమో అనిపిస్తుంది.
1: నిజమే కదా. ఇప్పుడు చాలామంది పిల్లలకి సైకలాజికల్గా ఇన్సెక్యూర్ ఫీలింగ్ అవుతున్నారు, అంటే ఒంటరితనంతో బాధపడుతున్నారు. ఇంట్లో చెప్పుకోవడానికి, ఆడుకోవడానికి ఎవ్వరూ ఉండట్లేదు. ఇప్పుడు చూడు, కొందరు పిల్లలకి తల్లిదండ్రులు పార్కులకు తీసుకెళ్తారు తోటి పిల్లలతో ఆడుకోవడానికి, లేదు సమయం ఉంటే వాళ్ళతో కాసేపు గడుపుతారు అని. ఇప్పుడు అందరూ ఉద్యోగాలు ఇవి అయిపోయి మాన్సా పిల్లల మీద శ్రద్ధ పెట్టట్లేదు. దీనికి తోడు ఇప్పుడు కొందరు పెళ్ళిళ్ళు చేసుకోవడానికి కూడా ఇష్టపడట్లేదు. చేసుకున్న వాళ్ళు కూడా పిల్లలు ఎందుకులే అని అనుకుంటున్నారు. వాళ్ళకి పెంచడం ఇవన్నీ కష్టం అని అనుకుంటున్నారు. అంటే ఉన్నవాళ్ళేమో అని ఒకరిద్దరు చాలు, వాళ్ళనే బాగా చూసుకొని బాగా చదివించేసి వాళ్ళనే మహారాజులు మహారాణులుగా చేసేద్దామని అనుకుంటున్నారు. అంతేకాని మరి చూడు, అంతమంది సంతానం ఉన్నప్పుడు అంటే పూర్వం ఒకళ్ళకొకళ్ళు తోడుగా ఉండేవారు, కష్ట నష్టాలు పంచుకునేవారు, బరువు బాధ్యతనేంటో తెలిసేది. అంటే తల్లిదండ్రి ఎలా కష్టపడుతున్నారు, తమ వంతు ఎటువంటి సాయం చేయాలని తెలుసుకునేవారు. అంటే ఇప్పుడు చూడు, జనాభా పెరుగుతుందని అంటున్నారు, ప్రతిదానికి పరిష్కారం అంటూ ఉంటుంది కదా.
2: నిజం శ్రీదేవి. అసలు ముందు ఈ జనాభా పెరుగుదలపై, జనాభా సమస్యలపై అవగాహన కల్పించుకోవడం అనేది చాలా అవసరం. జనాభా పెరుగుతున్నారు, మాకు ఉద్యోగాలు తగ్గిపోతున్నాయని చాలామంది అంటూ ఉంటారు. చూడు, డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనే మాట విన్నాం కదా. ఉద్యోగం లేదా వ్యాపారం చిన్నదైనా పెద్దదైనా నామోషి పడకుండా చక్కగా వాళ్ళ బాధ్యతని, వాళ్ళ పనిని, వాళ్ళ కుటుంబాన్ని తలుచుకొని చేసుకోగలిగితే ప్రతి ఒక్కరికి ఉద్యోగమో వ్యాపారమో ఏదో ఒకటి కలిసి వస్తుంది.
1: అందుకే మాన్సా జూలై 11 ప్రతి 7 ప్రపంచ జనాభా దినోత్సవాన్ని జరుపుకుంటారు. చూడు, ఇప్పుడు మనం చెప్పుకుంటున్నట్టే మరి ప్రపంచమంతటా జనాభా పెరుగుదల, లేదా కొన్ని దేశాల్లో చూడు వృద్ధుల సంఖ్య ఎక్కువ ఉంటుంది, కొన్ని దేశాల్లో యువత సంఖ్య ఎక్కువగా ఉంటుంది. మరి మారుతున్న జనాభాకి అనుగుణంగా ఎటువంటి ప్రణాళికలు వేసుకుంటే బాగుంటుంది, ఎలా

0: అభివృద్ధి చెందగలం అని ఈ జూలై 11న ప్రపంచ జనాభా దినోత్సవాన్ని జరుపుకుంటారు. మరి దీన్ని ఎప్పటి నుంచి చేసుకోవడం ప్రారంభించారో ఆ విషయాలు ఏమైనా తెలుసా మాన్సా?
1: ఈ కార్యక్రమాన్ని 1989లో ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం యొక్క పాలక మండలి స్థాపించిందట. 1987 జూలై 11న ప్రపంచ జనాభా 5 బిలియన్లకు చేరుకున్న సందర్భంగా 5 బిలియన్ డే పట్ల ప్రజల ఆసక్తి దీనికి స్ఫూర్తినిచ్చింది. అందుకుగాను కుటుంబ నియంత్రణ ప్రాముఖ్యత గురించి, లింగ సమానత్వం గురించి, పేదరికం, ప్రసూతి ఆరోగ్యం, అలాగే మానవ హక్కులు వంటి చాలా రకాల జనాభా సమస్యలపై ప్రజల్లో అవగాహన పెంచడమే ఈ ప్రపంచ జనాభా దినోత్సవం యొక్క లక్ష్యం అన్నమాట. మరి ఈ 2026 ప్రపంచ జనాభా దినోత్సవంకి ఒక థీమ్ ఉంది, నీకు తెలుసా విషయం?
0: ఈ 2026 తారీఖు జనాభా దినోత్సవం యొక్క ఇతివృత్తం ఏంటంటే, నేడు మరియు భవిష్యత్తు కోసం యువత ఆశలు మరియు ఆకాంక్షలను సాకారం చేసుకోవడం. మనం ముందు చెప్పుకున్నట్టు కొన్ని దేశాల్లో వృద్ధుల సంఖ్య ఎక్కువగా ఉంది, మరి మన దేశం జనాభాలో మొదటి స్థానంలో ఉంది, అలాగే యువశక్తిలో కూడా తొలి స్థానంలోనే ఉంది.
1: బాగా చెప్పావు శ్రీదేవి. అయితే మరిన్ని విషయాలు మాట్లాడుకునే ముందు ఒక పాట విందామా?
0: తప్పకుండా.

0: ఇప్పుడు చూడు, యువశక్తి అన్నావా, మనకి వంటలు, విద్య, ఆరోగ్యం ఇలా ఒకటేమిటి అన్ని రకాల విషయాల్లోనూ అవగాహన పెంచుకుంటున్నారు, అవగాహనని కల్పిస్తున్నారు కూడా.
1: యువశక్తి అంటే ఉరకలు వేసే రక్తం కదా, మరి వాళ్ళు ఏదైనా చెయ్యాలనుకుంటే మానస ఇట్టే సాధించగలుగుతారు. చూడు, ఒక తరంలో అయితే ప్రభుత్వ ఉద్యోగాలు రావాలని అలా చదువుతూ పోటీ పరీక్షలు రాస్తూ ఉండేవారు. ఇప్పుడు ఒకళ్ళ దగ్గర మన ఉద్యోగం చేయడం ఏంటి, మనమే 10 మందికి ఉద్యోగం కల్పిద్దాం అన్న రీతిలో యువత స్టార్టప్ బిజినెస్లు పెట్టుకొని అంటే ఇది అది అనడం లేదు. ఒకప్పుడు చూడు, వంటకు సంబంధించింది అంటే ఆడవాళ్ళే అనుకునేవారు, కానీ ఇప్పుడు ఎంతోమంది ఫుడ్ సెంటర్లు, కర్రీ పాయింట్స్ ఎన్ని రకాలు చూస్తున్నావు. అంటే ఇది అది అని కాకుండా నీకు ఇప్పుడు ఎలక్ట్రానిక్ బిజినెస్ చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు, ఫర్నిచర్, అంటే ప్రతిదీ అన్నమాట.
0: నువ్వు అంటున్నావే, ఈ కాలంలో బయటే కాదు ఇంట్లో ఉండి చేసుకునే వ్యాపారాలు కూడా చాలా చేస్తున్నారు ఆడవాళ్ళు. బట్టలు కానీ, జ్యువెలరీ కానీ, అలాగే ఫుడ్ విషయంలో కానీ కేకులు తయారు చేయడం, ఇలా రకరకాల వ్యాపారాలని ఇంటి నుండే చేస్తున్నారు. అలాగే ఆన్లైన్లో చేసే ఉద్యోగాలను కూడా వదలట్లేదుగా మన యువశక్తి. అవి కూడా వెతికి వెతికి వాళ్ళ ప్రతిభనంతా కూడా దానిలో చూపిస్తున్నారు.
1: నిజమే కదా, ఒకళ్ళకి ఒక రంగంలో నైపుణ్యం ఉంటే ఇంకొకరికి మరో రంగంలో ఉంటుంది. ఇప్పుడు ఆన్లైన్ ప్లాట్ఫారంల ద్వారా కూడా యువత వాళ్ళు అనుకున్న కలల్ని సాకారం చేసుకుంటున్నారు.
0: నిజం శ్రీదేవి, ఇలా ఒకటని కాదు, నువ్వు రంగాలంటే గుర్తొచ్చింది, అటు క్రీడారంగం కానీ ఇటు విద్యారంగం కానీ లేదంటే ఆర్థిక రంగం కానీ, ఇలా ఒకటేమిటి అనేక రంగాల్లో, నాకు తెలిసి అన్ని రంగాల్లో కూడా యువత వారి సత్తాని చూపిస్తూనే ఉన్నారు. చూసావా, అప్పటికీ ఇప్పటికీ ఎంత మార్పు వచ్చిందో
1: కదా మానస. మనం ఎంత సరదా పడుతున్నాం ఇప్పుడు యువశక్తి ఉందని. మరి చూడు, మనం అనుకుంటాం నేటి బాలలే రేపటి దేశ భవిష్యత్తుని, మరి ఇప్పుడున్న యువశక్తి కొన్నాళ్ళకి వీళ్ళు వృద్ధాప్య దశకు చేరుకుంటారు కదా.
0: అంతే కదా,
1: మరి అప్పుడు మన జనాభా కూడా వృద్ధుల జనాభా ఎక్కువ కాకుండా ఉండాలంటే, మనం అనుకున్నామే చాలామంది పెళ్లి చేసుకోవడానికి విముఖత చూపిస్తున్నారు. ఒకవేళ పెళ్ళైనా ఎందుకు, పిల్లలు చాలా ఇబ్బందిగా ఉంటుంది, వాళ్ళని పెంచి పోషించడం అవన్నీ టెన్షన్స్ అవసరమా అని అనుకుంటున్నారు. కానీ మనకన్నా ముందు తరం వాళ్ళు అలా అనుకోని ఉంటే ఇప్పుడున్న తరం వాళ్ళు ఉందిరా, దేశం ఇంత త్వరితగతిలో అభివృద్ధి కూడా చెంది ఉండకపోను కదా.
0: నిజం శ్రీదేవి, నీకు ఒక విషయం చెప్తాను చూడు, మనం చిన్నప్పుడు అనుకునేవాళ్ళం, ఒక పుల్ల ఇచ్చి విరగ్గొట్టమంటే విరగ్గొట్టగలం, 100 పుల్లలు ఇచ్చి విరగ్గొట్టమంటే విరగ్గొట్టగలమా, కట్టకట్టి విరగ్గొట్టలేం కదా. అలాగే దేశ జనాభా ఇలా ఒక్క పిల్లలు చాలు, ఒక్క పిల్లలు చాలు అనుకుంటే ఎలా చెప్పు, దేశ జనాభా పెరిగే కొద్దీ దేశ బలం కూడా పెరుగుతుంది
1: కదా. ఐక్యతలో బలం అంటావు, కరెక్టే. కాకపోతే మరి పెరుగుతున్న జనాభాతో సవాళ్లు కూడా చాలా ఉంటాయి.
0: అది నిజమే శ్రీదేవి.
1: సాధారణంగా ప్రతి మనిషికి ఏం కావాలి,
0: తిండి, గుడ్డ, ఆవాసం
1: కదా. ఈ మూడు కావాలంటే పెరుగుతున్న జనాభాకు తగ్గట్టుగా వినూత్నంగా ఎలా పండించగలం, వ్యవసాయ రంగాన్ని ఎలా అభివృద్ధి చేయగలం అది చూసుకోవాలి. ఇక ఆవాసాలు కావాలని వనాల్లో ఉండే జీవులకి వాటి నివాసం లేకుండా కూడా చేయకూడదు కదా. అంటే వీలైనంతగా మన పర్యావరణాన్ని కాపాడుకుంటూనే ఈ జనాభా అభివృద్ధి వాటి వినాశనానికి కారణం కాకూడదు. ఆ విధంగా ప్రత్యామ్నాయంగా ఏం చేయగలం, ఒకవేళ ఒక చెట్టు నరికారంటే కనీసం 10 చెట్లైనా ఇంకెక్కడైనా నాటాలి కదా. అలాగే ఖాళీ స్థలాల్లో వీలైనంతగా ఏదో ఒక మొక్కను నాటుతూ ఉంటే కనీసం వాళ్ళు కాకపోయినా పశు పక్షాదులకైనా అవసరం ఉంటుంది కదా, అలా కూడా ఆలోచించగలగాలి. ఇంకా నీరు విషయం, మనకి ముఖ్యంగా తాగునీరు, ఇవన్నీ కూడా సమస్య కాకూడదు. వాటి గురించి కూడా ఇప్పటి నుంచి ఆలోచించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, నీటిని ఎలా వాడుకోవాలి, జలవనరులు అభివృద్ధి ఎలా జరగాలి అన్నది కూడా ఆలోచించాలి.
0: సరిగ్గా చెప్పావు శ్రీదేవి. ప్రజలు ఎప్పుడూ కూడా విద్యావంతులుగా, నైపుణ్యాలు కలిగిన వారిగా ఉంటే అదే దేశ జనాభాకి గొప్ప సంపదగా మారుతుంది. అందుకే విద్య, ఆరోగ్యం, ఉపాధి అవకాశాలు, మహిళల సాధికారత ఇలాంటి ఎన్నో అంశాలు ఉన్నాయి మనకు తెలియనివి, తెలిసినవి కొన్ని. ఇలా వీటన్నింటి మీద మనకి ప్రత్యేక శ్రద్ధ అవసరం. మనకి తెలియనివి తెలుసుకోవాలి,

0: నాకు నువ్వే వేరే వాళ్ళకి చెప్పాలి.
1: మరి మాంసానువైతే మహిళల గురించి, ఉపాధి అవకాశాలు ఇవన్నీ అన్నావు కదా, వాటి గురించి మరొక్క పాట విన్నాక మాట్లాడుకుందామే.
0: తప్పకుండా శ్రీదేవి.

0: నువ్వు ఉపాధి అవకాశాలు, విద్య, ఆరోగ్యం గురించి చెప్పావు కదా, అందుకే కదా ప్రభుత్వ బడుల్లోని విద్యార్థులకి ఉచిత విద్యని, అలాగే బడికి అవసరమైన పుస్తకాలు, బ్యాగులు ఇవన్నీ ఉచితంగా అందిస్తున్నారు. ఇక మధ్యాహ్న భోజన పథకం ఉంది కదా.
1: నిజమే శ్రీదేవి, మరి ఉపాధి విషయంలో కూడా ప్రభుత్వం మనకి ఎంతగానో సహాయపడుతుంది. సబ్సిడీలను, లేకపోతే బాగా చదివిన మెరిట్ విద్యార్థులకి ఉచితంగా విద్యను అందించడమును, అలాగే ఎన్నో రకాల ఉద్యోగ అవకాశాలను కూడా.

0: కల్పిస్తుంది ప్రభుత్వం.
1: అలాగే నైపుణ్యాల్ని అభివృద్ధి పెంచుకునే దిశగా కూడా కొన్ని రకాల స్కీముల ద్వారా గ్రామీణ ప్రాంత యువతకు కూడా నైపుణ్యాభివృద్ధి శిక్షణను కూడా ఇస్తున్నారు. అలాగే వ్యాపారం చేద్దాం అనుకున్న మహిళలకు కూడా తక్కువ శాతం వడ్డీతో ఎన్నో రకాలుగా లోన్స్ వంటివి ఇస్తున్నారు. మరి మనం చూస్తూ ఉన్నాంగా సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు, ఒక 10 మంది మహిళలు సభ్యులుగా ఉండి ప్రభుత్వం ద్వారా తక్కువ శాతం వడ్డీకి రుణాలు తీసుకొని ఏదో ఒక వ్యాపారం చేసుకుంటూ తమ కుటుంబ ఆర్థిక అభివృద్ధితో పాటు దేశాభివృద్ధికి కూడా తోడ్పడుతున్నారు. అంటే చూడు, పాజిటివ్గా ఆలోచిస్తే మనకి ఎన్నో రకాలుగా అవకాశాలు కనిపిస్తాయి. అంతే నిరాశ నిస్పృహతో ఆలోచిస్తే అన్నీ నిరాశగానే, ఎటువంటి అవకాశాలు లేనట్టే కనిపిస్తాయి మాన్స.
0: నిజం శ్రీదేవి. మరి ప్రపంచ జనాభా దినోత్సవం ముఖ్య ఉద్దేశమే ప్రజలకు అవగాహన కల్పించడమే కదా. అందుకోసమే ఎన్నో ప్రచారాలు చేస్తున్నారు, సెమినార్లు పెడుతున్నారు. అలాగే మనకి చెప్పే కన్నా చూపిస్తే ఇంకా బాగా అర్థమవుతుంది కదా. అందుకే ఈ కళా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా మనకి నిర్వహిస్తున్నారు. ఇంకా ఆరోగ్య శిబిరాలని, సేవలని కూడా మనకి కొన్ని ప్రాంతాల్లో నిర్వహిస్తున్నారన్నమాట. అంటే చాలామందికి ఇంకా అవగాహన లేక, పట్టణ ప్రాంతాల్లో కావచ్చు, పల్లె ప్రాంతాల్లో కావచ్చు, పిల్లలు అంటే వాళ్ళని పెంచడం ఇబ్బందని, లేకపోతే ఆర్థిక ఇబ్బందుల వల్ల చాలామంది పిల్లల్ని వద్దు అనుకుంటున్నారు. ఎందుకంటే ఇందాక నువ్వు చెప్పావే, ప్రభుత్వం అందించే అవకాశాలను కూడా తెలియని వారు ఉంటారు. కొంతమంది వారు కూడా ఈ ఆర్థిక ఇబ్బందుల వల్ల పిల్లల్ని చదివించడానికి ఇష్టపడకపోవచ్చు, లేదు అంటే పిల్లల్ని కనడానికి ఇష్టపడకపోవచ్చు. అందుకే ప్రభుత్వం వీరికి అవగాహన కల్పించడానికి ఇలా ఎన్నో రకాల కార్యక్రమాలని రూపొందిస్తూ వస్తుంది.
1: అంటే అధిక జనాభా ఉందని భయపడిపోకుండా ఉన్న జనాభాతో ఎటువంటి విజయాలు సాధించవచ్చు, అలాగే రాబోయే తరానికి ఎటువంటి చక్కని ప్రణాళిక ద్వారా మంచి జీవితాన్ని అందించవచ్చు అని ఆలోచిస్తే మరి జనాభా పెరిగినా తగ్గినా దానివల్ల ఎటువంటి ప్రభావం ఉండదని అనుకుంటున్నాను మాన్స.
0: నిజం శ్రీదేవి. ఇప్పుడు చూడు, ఆరోగ్యం బాగోపోయినా కూడా మనకి తక్కువలోనే చికిత్స చేయించుకోగలుగుతున్నాం కదా.
1: అంటే నువ్వు అన్నట్టు చూడు, ఎంత చెట్టుకు అంత గాలంటారు. అనారోగ్య సమస్యలు చుట్టుముట్టినప్పుడు ప్రభుత్వం అందించే ఎన్నో రకాల పథకాలు ఉంటుంది, ఉచిత వైద్యం ఉంటుంది. మరి ఇటువంటి అవగాహన అన్నది కలిగి ఉండాలి. ఇంకా ఎందరో మేధావులు ఏంటంటే భవిష్యత్ తరాలకి ఎటువంటి ప్రణాళికల ద్వారా మన వనరుల్ని అన్నిటినీ రక్షించగలుగుతాం, లేదా ఎటువంటివి చేస్తే మనకి పెరుగుతున్న జనాభాకి తగ్గట్టుగా అన్నీ సమకూర్చుకోగలం అన్న విషయాల గురించి కూడా చర్చించి ప్రజల్లో అవగాహనని కూడా కల్పిస్తున్నారు.
0: అయితే శ్రీదేవి, పెరుగుతున్న జనాభా కూడా ఒక వరమేనన్నమాట, ఏమంటావు?
1: మరంతే కదా, వరంగా భావించి అభివృద్ధి పదంలో దూసుకుపోతే మరి పెరుగుతున్న జనాభా వరమే కదా. మరి విన్నారుగా ఈనాటి అంశం. వచ్చే వారం మరో కొత్త అంశంతో మీ ముందుకు వచ్చేంత వరకు నమస్కారాలతో సెలవు తీసుకుంటున్నారు మీ శ్రీదేవి,
0: మీ మానస.

మీరు ఇంతవరకు మహిళావాణి స్త్రీల కార్యక్రమంలో జనాభా పెరుగుదలతో ఏర్పడుతున్న సవాళ్లు, మారుతున్న అవకాశాలు అనే అంశంపై శ్రీమతి డివి మానస, శ్రీమతి డి శ్రీదేవి గారుల సంభాషణ విన్నారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 2 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో మిడ్ డే కాంపోజిట్ న్యూస్ ఇన్ ఇంగ్లీష్ ఆంగ్లంలో వార్తలు వింటారు. అనంతరం 2 గంటల 15 నిమిషాలకు హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: के संरक्षण के माध्यम से दिल्ली को हरा भरा बनाने की पहल का स्वागत किया है। दिल्ली के मुख्यमंत्री रेखा गुप्ता को लिखे पत्र में उन्होंने इस पहल को पर्यावरण संरक्षण और सतत शहरी विकास की दिशा में महत्वपूर्ण कदम बताया। फीफा विश्व कप के दूसरे क्वार्टर फाइनल में आज रात स्पेन का मुकाबला बेल्जियम से होगा, वहीं नॉर्वे का सामना इंग्लैंड से और अर्जेंटीना का मुकाबला स्विट्जरलैंड से होगा। उधर फ्रांस ने मोरक्को को 2-0 से हराकर सेमीफाइनल में जगह बना ली है। अमेरिका के बोस्टन में खेले गए पहले क्वार्टर फाइनल में पहले हाफ तक कोई गोल नहीं हुआ। दूसरे हाफ में किलियन एम्बाप्पे ने 60वें मिनट में और उस्मान डेम्बले ने 66वें मिनट में गोल कर फ्रांस को जीत दिलाई। एम्बाप्पे 30 साल की उम्र से पहले विश्व कप में 20 गोल करने वाले पहले खिलाड़ी बन गए हैं। फ्रांस लगातार तीसरी बार विश्व कप के सेमीफाइनल में पहुंचा है। हरमनप्रीत कौर की अगुवाई में भारतीय महिला क्रिकेट टीम आज लंदन के लॉर्ड्स मैदान में मेजबान इंग्लैंड के साथ ऐतिहासिक टेस्ट मैच खेलेगी। मैच भारतीय समय के अनुसार दोपहर बाद 3:30 बजे शुरू होगा। ये पहली बार है जब लॉर्ड्स मैदान में महिला टेस्ट मैच खेला जाएगा। घरेलू शेयर बाजार का संवेदी सूचकांक आज दोपहर में बढ़त के साथ कारोबार कर रहा था। ताजा समाचार मिलने तक सेंसेक्स 755 अंक बढ़कर 77,497 पर, जबकि निफ्टी 232 अंक की बढ़त के साथ 24,195 पर पहुंच गया। अंत में मुख्य समाचार एक बार फिर। प्रधानमंत्री नरेंद्र मोदी 2 दिन के दौरे पर ऑकलैंड पहुंच गए हैं। वे न्यूजीलैंड के प्रधानमंत्री क्रिस्टोफर लक्सन से बातचीत करेंगे। सरकार ने अल्कोहल की अधिक मात्रा युक्त दवाओं को विनियमित करने के लिए मादक पदार्थ नियमों में संशोधन किया। भारत ने संयुक्त राष्ट्र सुरक्षा परिषद में युद्ध के दौरान यौन हिंसा की कड़ी निंदा की, इसे युद्ध और आतंकवाद का हथियार बताया। मौसम विभाग ने आज उत्तराखंड में मूसलाधार बारिश का रेड अलर्ट जारी किया। फीफा विश्व कप के दूसरे क्वार्टर फाइनल में आज रात स्पेन का मुकाबला बेल्जियम से, और महिला क्रिकेट टेस्ट मैच में भारत आज शाम लंदन के लॉर्ड्स क्रिकेट ग्राउंड में इंग्लैंड से खेलेगा। इसके साथ ही दोपहर समाचार का ये अंक समाप्त हुआ। नमस्कार।
1: आकाशवाणी विशाखपट्टनम केंद्रम वातावरण समाचारम्। విశాఖపట్నం వాతావరణ కేంద్రం ఈ పూట అందించిన వాతావరణ వివరాల ప్రకారం వాల్తేరులో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 30.8 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 27.9 డిగ్రీల సెల్సియస్. విశాఖ పౌర విమానయాన కేంద్రం వద్ద నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 33.4 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 29.2 డిగ్రీల సెల్సియస్. విశాఖపట్నం పరిసర ప్రాంతాల వారికి ఆకాశం సాధారణంగా మేఘావృతమై 1-2 చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే సూచన ఉంది. మత్స్యకారులకు హెచ్చరిక. ఆంధ్రా తీరం యానాం సముద్ర ప్రాంతాల్లో గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో, అప్పుడప్పుడు 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. కనుక మత్స్యకారులు ఈరోజు చేపల వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ హెచ్చరిక. ఆంధ్రేతర తీర ప్రాంతంలో చేపలు పట్టేవారికి ఈరోజు నుంచి రేపు మినహా 14 జూలై వరకు తీరంలోనూ తీరం వెంబడి 40-55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయవచ్చు. ఈ వేగం 65 కిలోమీటర్ల వరకు చేరవచ్చు. కాబట్టి మత్స్యకారులు నిర్ణీత సమయంలో చేపల వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ హెచ్చరిక. వాతావరణ సమాచారం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం కర్ణాటక సంగీత కార్యక్రమం వింటారు. కార్యక్రమంలో శ్రీ నూకల చిన సత్యనారాయణ గారి గానం వింటారు. వయలిన్ శ్రీ ముట్నూరి శ్రీనివాస నరసింహమూర్తి. మృదంగం శ్రీ వంకాయల వెంకటరమణమూర్తి. కార్యక్రమంలో త్యాగరాజ స్వామి వారి రచన వింటారు. దుర్మార్గ చరాధముల రంజని రాగం రూపకతాళం వినండి. దుర్మార్గ చరాధముల

మీరు ఇంతవరకు కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ నూకల చిన్న సత్యనారాయణ గారి గానం విన్నారు. వయలిన్ శ్రీ ముట్నూరి శ్రీనివాస నరసింహమూర్తి, మృదంగం శ్రీ వంకాయల వెంకటరమణమూర్తి. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 3:30. ఇంతటితో ఈ ప్రసారం సమాప్తం. ఆకాశవాణి ఎఫ్ఎం ప్రసారాలు 102 MHz యథావిధిగా కొనసాగుతాయి. శ్రోతలు ఎఫ్ఎం ప్రసారాలు వినవచ్చు. మీడియం వేవ్పై తదుపరి ప్రసారాలు తిరిగి సాయంత్రం 5 గంటలకు 323.6 మీటర్లు అనగా 927 kHz ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు. నమస్కారం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్ మీడియం వేవ్ పై ఈనాటి సాయంత్రం ప్రసారాలు ప్రారంభం. నిలయంలో సమయం 5:02. శ్రోతలకు నమస్సులతో శుభ సాయంత్రం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం యువవాణి యువజనుల కార్యక్రమం

నేటి యువవాణి కార్యక్రమంలో మనం తెలుసుకోబోయే అంశం కాలేజీ బ్రాంచి ఆసక్తే ప్రధానం. ఈ అంశంలో భాగంగా సరైన కళాశాల సరైన శాఖ ఎంపికలో గుర్తుంచుకోవాల్సిన అంశాలు ఏమిటి, ఆసక్తికి ఎందుకు ప్రాధాన్యం ఇవ్వాలి, భవిష్యత్ అవకాశాలను ఎలా అంచనా వేయాలి వంటి విషయాలు తెలుసుకుందాం. సరైన కళాశాల విద్యార్థులను సంస్కారవంతులను చేయడంతో పాటు ఆశయాలను నిజం చేసుకునే వ్యక్తులుగా తీర్చిదిద్దగలదు. మంచి కళాశాల వ్యక్తిత్వానికి బలం, విజ్ఞానానికి గమ్యం, కెరియర్కు పునాది అవుతుంది. కళాశాల అంటే విద్య అందించే స్థలమే కాదు, వ్యక్తిని తయారు చేసే శిల్పశాల. అందువల్ల అన్ని కోణాల్లో ఆలోచించి ఎంపిక చేసుకోవాలి. మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు ఒక పాట విందాం. శివ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్పి శైలజ పాడిన పాట.

కళాశాల బ్రాంచి ఎంపికలో ప్రధాన పాత్ర వహించేది మనం సాధించిన ర్యాంకే. అయితే ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి. వీటిని ఒక ప్రాధాన్యం ప్రకారం ఇవ్వకపోతే మంచి ర్యాంకు వచ్చినప్పటికీ నష్టపోతాం. మీ ర్యాంకుకు ఏ కళాశాలలో సీటు రావచ్చో తెలుసుకోవడానికి గత ఏడాది కౌన్సిలింగ్ సమాచారం ఎంతో ఉపయోగపడుతుంది. కేవలం కళాశాలలకు ఉన్న పేరుపై ఆధారపడకుండా ఆ కళాశాల మీ ఆసక్తి విభాగంలో ఎంత బలంగా ఉందో పరిశీలించాలి. పేరున్న కళాశాల అని ఆసక్తి లేని కోర్సులో చేరడం వల్ల పెద్ద తప్పే అవుతుంది. ఏ బ్రాంచి అయినా పర్వాలేదు, ఇష్టంతో చదువుకుంటాను, కాలేజీ నా మొదటి ప్రాధాన్యం అని అనుకునేవాళ్ళు కోరిన సంస్థలో చేరవచ్చు. ఈ బ్రాంచీతోనే నా భవిష్యత్తు, ఇందులోనే రాణించగలను అని స్పష్టత ఉన్నవారు మాత్రం వచ్చిన ర్యాంకుతో ఆశిస్తున్న బ్రాంచిలో ఏ సంస్థలో సీటు వచ్చినా అక్కడ చేరడం మేలు చేస్తుంది. కళాశాల బ్రాంచి ఎంపికలో స్నేహితులు ఇతరుల ఒత్తిడికి లోను కావద్దు. మీ ఆసక్తే ప్రధానం, అదే మీకు కొలమానం. బాగా ఆలోచించే నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడు ఒక పాట విందాం. ప్రేమదేశం చిత్రం నుండి హరిహరన్, కేకే, అస్లాం ముస్తఫా పాడిన పాట.

కాలేజీ బ్రాంచీ ఎంపికలో గమనించాల్సినవి: కోర్సులు అందించే ప్రతి సంస్థకు న్యాక్ ప్రకారం ఏ గ్రేడులో ఉన్నాయో పరిశీలించి నిర్ణయం తీసుకోవచ్చు. కళాశాలల్లో ఆధునిక ల్యాబొరేటరీలు, వర్క్షాపులు, పరిశ్రమ స్థాయి పరికరాలు, కంప్యూటర్ ల్యాబ్స్, డిజిటల్ యాక్సెస్, స్మార్ట్ తరగతి గదులు లాంటి వసతులు ఉన్నాయో లేదో పరిగణలోకి తీసుకో. ఎంచుకునే కళాశాలలో గత 3 ఏళ్లుగా ఎంతమందికి ఉద్యోగాలు లభించాయి, ఏ కంపెనీలు వచ్చాయి, సగటు జీతం ఎంత, ప్లేస్మెంట్ సెల్ ఎంత చురుగ్గా పనిచేస్తోంది, ఇంటర్న్షిప్లు, క్యాంపస్ డ్రైవ్లు జరుగుతున్నాయా అని పరిశీలించాలి. అధిక వేతనంతో పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు పొందుతున్నారు కాబట్టి ఆ బ్రాంచీలో చేరితేనే భవిష్యత్తుకు గ్యారంటీ అనుకోవద్దు. కేవలం అవకాశాలు చూసే బ్రాంచీ ఎంచుకోవద్దు. ఎందులోనైనా ఆసక్తి లేకుండా చేరితే రాణించలేరు. పట్టున్న వాటిని ఎంచుకుంటేనే ప్రయోజనం.

0: ఇష్టమైన బ్రాంచీలలో అవకాశాలు తక్కువగా ఉంటాయేమోనని వెనుకడుగు వేయొద్దు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన వింటారు.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిత్రగీతం వింటారు. కొత్త బంగారు లోకం చిత్రం నుండి కృష్ణ చైతన్య, ఆదిత్య, సిద్ధార్థ పాడిన పాట.

చేస్తుంది. ప్రతి బ్రాంచీ ముఖ్యమైందే. అందులో నైపుణ్యం ఉంటేనే రాణించగలరు. అవకాశాలు ఎక్కువగా లభిస్తున్న బ్రాంచీల్లో చేరినంత మాత్రాన ఉద్యోగాలు ఖాయం కావు. ఎందుకంటే అక్కడ పోటీ తీవ్రంగా ఉంటుంది. అందువల్ల ఏ బ్రాంచీలో చేరినప్పటికీ మెరుగైన ప్రతిభ ఉన్నవారే ముందుకు వెళ్ళగలరు. ఇప్పుడు ఒక చిత్రగీతం విందాం. నువ్వే కావాలి చిత్రం నుండి కేఎస్ చిత్ర, పి జయచంద్రన్ పాడిన పాట.

ప్రస్తుతం ఉన్నత విద్యలో ఎన్నో అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. సంప్రదాయ కోర్సులతో పాటు కొత్త తరహా కోర్సులు కూడా యువతకు మంచి అవకాశాలను కల్పిస్తున్నాయి. అందువల్ల కోర్సు ఎంపికలో మార్కులకి కాకుండా మన అభిరుచి, నైపుణ్యాలు, భవిష్యత్ లక్ష్యాలను కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఒక చిత్రగీతం. హ్యాపీ డేస్ చిత్రం నుండి కృష్ణ చైతన్య, క్రాంతి, ఆదిత్య, సిద్ధార్థ పాడిన పాట.

మీరింతవరకు యువవాణి యువజనుల కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా కాలేజీ బ్రాంచీ ఆసక్తే ప్రధానం అనే అంశం గురించి తెలుసుకున్నారు. ఇంతటితో నేటి యువవాణి కార్యక్రమం సమాప్తం.

0: ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సంధ్యారాగాలు. ఈ కార్యక్రమంలో భాగంగా 1980 నుండి 2000 మధ్యకాలంలో విడుదలైన చిత్రాలలో నుండి కొన్ని చిత్రగీతాలు వింటారు. ముందుగా జానకి రాముడు చిత్రం నుండి కేవీ మహదేవన్ సంగీత సారథ్యంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, కెఎస్ చిత్ర పాడిన పాట సాహిత్యం ఆత్రేయ.

తర్వాత సిరివెన్నెల సాహిత్యానికి ఎస్ఏ రాజ్కుమార్ సంగీతం అందించగా మనో కెఎస్ చిత్ర పాడిన పాట రాజా చిత్రం నుండి.

కార్యక్రమంలో ఇప్పుడు మీరు వినబోయే పాట శుభలగ్నం చిత్రం నుండి. ఎస్వి కృష్ణారెడ్డి సంగీత సారథ్యంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, కెఎస్ చిత్ర పాడిన ఈ పాటకు గూడూరు విశ్వనాథ శాస్త్రి గారు సాహిత్యం అందించారు.

0: కార్యక్రమంలో ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన.
1: సకాలంలో విత్తనాలు వేయండి, సమృద్ధిగా దిగుబడి పొందండి. మాస్టర్ గారు వ్యవస్థ

0: వ్యవసాయం గురించి రైతు కంటే బాగా తెలిసిన వారు ఎవరుంటారు? విత్తనాలను సరైన సమయంలోనే వేస్తారుగా.
1: నేను పంటల విత్తనాల గురించి మాట్లాడడం లేదు, నేను ఎన్పిఎస్ సంచయ్ గురించి చెప్తున్నాను.
0: ఈ ఎన్పిఎస్ సంచయ్ అంటే ఏంటి?
1: ఎన్పిఎస్ సంచయ్ భారత ప్రభుత్వ సంస్థ అయిన PFRDA నడిపే ఒక పెన్షన్ పథకం. మీ ఖాతాను కేవలం 250 రూపాయలతో తెరవండి మరియు పెట్టుబడిని కొనసాగించండి. మీ వృద్ధాప్యంలో మీకు నెలవారీ పెన్షన్ వస్తుంది. ఈ రోజే ఎన్పిఎస్ సంచయ్ లో పొదుపు చేయడం ప్రారంభించండి మరియు మీ భవిష్యత్తును సురక్షితం చేసుకోండి. మరిన్ని వివరాల కోసం మీ సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ లేదా బ్యాంకును సంప్రదించండి. భవిష్యత్తు కోసం సిద్ధంగా ఉండండి ఎన్పిఎస్ సంచయ్తో.
2: సంధ్యా రాగాలు కార్యక్రమంలో ఇప్పుడు మీరు వినబోయే పాట వినోదం చిత్రం నుండి. సిరివెన్నెల సాహిత్యానికి ఎస్వి కృష్ణారెడ్డి సంగీతం సమకూర్చగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, కెఎస్ చిత్ర పాడిన పాట.

కార్యక్రమంలో చివరిగా మీరు వినబోయే పాట చిరునవ్వుతో చిత్రం నుండి. మణిశర్మ సర్ స్వరకల్పనలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట సాహిత్యం సిరివెన్నెల.

0: నృత్యరాగాలు కార్యక్రమంలో 1980వ సంవత్సరం నుండి 2000 సంవత్సరం మధ్యకాలంలో విడుదలైన చిత్రాల్లోని కొన్ని సినీ గీతాలు విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసారంలో ఇప్పుడు జి పద్మగారు అందించే ఉద్యోగ సమాచారం వింటారు.
1: ఉద్యోగ వార్తలు. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, నైని ఏరోస్పేస్ లిమిటెడ్, ప్రయోగ్రాజ్ తాత్కాలిక ప్రాతిపదికన వివిధ నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. అర్హత గల అభ్యర్థులు 2026 జూలై 17వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టుల వివరాలు: ఆపరేటర్ 19, జూనియర్ అసిస్టెంట్ 9 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలియజేస్తున్నారు. మొత్తం ఖాళీల సంఖ్య 28. అర్హత: పోస్టులను అనుసరించి 10వ తరగతి ఐటీఐ డిగ్రీ, బీకాం, బీఎస్సీ, బీసీఏ, బీబీఏ, బీఎస్డబ్ల్యూలో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగ అనుభవం కూడా ఉండాలి. గరిష్ట వయోపరిమితి 2026 మే 31వ తేదీ నాటికి జనరల్ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 28 సంవత్సరాలు మించకూడదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, పీడబ్ల్యూబీడి అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. దరఖాస్తు ఫీజు జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 200 రూపాయలు, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడి అభ్యర్థులకు ఎటువంటి రుసుము చెల్లించిన అవసరం లేదు. ఎంపిక ప్రక్రియ రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా జరుగుతుంది. మీరు సంప్రదించవలసిన వెబ్సైట్ https://www.neel.co.in. ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ 2026 జూన్ 27వ తేదీ. అలాగే ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 2026 జూలై 17వ తేదీ. మరొక ప్రకటన: ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అనుబంధ సంస్థ అయిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫర్ ట్రైబల్ హెల్త్ రీసెర్చ్ జబల్పూర్ ఒప్పంద ప్రాతిపదికన కన్సల్టెంట్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. అర్హత గల అభ్యర్థులు 2026 జూలై 17వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టుల వివరాలు: కన్సల్టెంట్ సైంటిఫిక్ నాన్ మెడికల్ పోస్టులు 2 ఖాళీగా ఉన్నట్లు తెలియజేస్తున్నారు. అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంఎస్సీ లేదా ఎండీ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగ అనుభవం కూడా ఉండాలి. గరిష్ట వయోపరిమితి 40 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్య ఉండాలి. జీతం నెలకు 80,000 రూపాయల వరకు చెల్లిస్తారు. ఎంపిక విధానం ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ ఆఫ్లైన్ ద్వారా జరుగుతుంది. మీరు సంప్రదించవలసిన చిరునామా ఎస్టాబ్లిష్మెంట్ ప్రాజెక్ట్ కమ్ రూమ్ నెంబర్ 110 ICMR NITHR క్యాంపస్ నాగ్పూర్ రోడ్ ధన్వంతరి నగర్ గార్హా జబల్పూర్ మధ్యప్రదేశ్. దరఖాస్తు చివరి తేదీ 2026 జూలై 17వ తేదీ. ఉద్యోగ వార్తలు విన్నారు.
0: మీరింతవరకు ఉద్యోగ సమాచారం విన్నారు. తెలియచేసిన వారు జి పద్మ.

సమాచారం. మత్స్యకారులకు వాతావరణ హెచ్చరిక. ఈరోజు సాయంత్రం 6 గంటల నుంచి అమల్లోకి వచ్చే 5 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ తీరానికి వాతావరణ హెచ్చరిక. ఈరోజు ఆంధ్రప్రదేశ్ తీరం వెంబడి యానాం సముద్ర ప్రాంతాల్లో గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, అప్పుడప్పుడు 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. 11వ తేదీ నుంచి 14వ తేదీ వరకు ప్రత్యేకమైన వాతావరణ హెచ్చరికలు ఏమీ లేవు. అందువల్ల జూలై 10వ తేదీన ఆంధ్రప్రదేశ్ తీరం యానాం సముద్ర ప్రాంతంలోకి మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని సూచిస్తున్నారు. బంగాళాఖాతంలోని ఇతర సముద్ర ప్రాంతాల వారికి వాతావరణ హెచ్చరిక. ఈరోజు గంగా పశ్చిమ బెంగాల్ తీరం వెంబడి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, అప్పుడప్పుడు 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. 11వ తేదీ ప్రత్యేకమైన వాతావరణ హెచ్చరిక ఏమీ లేదు. కానీ 12వ తేదీ అండమాన్ సముద్రంలోని కొన్ని ప్రాంతాల్లో గంటకు 45 నుండి 55 కిలోమీటర్ల వేగంతో, అప్పుడప్పుడు 65 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. అలాగే గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, అప్పుడప్పుడు 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. నైరుతి బంగాళాఖాతానికి ఆనుకొని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొన్ని ప్రాంతాలు, నైరుతి మరియు ఆగ్నేయ బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలలో గంటకు 45 నుండి 55 కిలోమీటర్ల వేగంతో, అప్పుడప్పుడు 65 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. అండమాన్ సముద్రంలో గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, అప్పుడప్పుడు 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. 14వ తేదీ దక్షిణ బంగాళాఖాతానికి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాల్లో గంటకు 45 నుండి 55 కిలోమీటర్ల వేగంతో, అప్పుడప్పుడు 65 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. పైన పేర్కొన్న సముద్ర ప్రాంతాల్లో ఆయా రోజుల్లో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ సూచిస్తుంది. వాతావరణ సమాచారం విన్నారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం శ్రోతలకు గమనిక. 7:15 పల్లె సీమలు కార్యక్రమంలో అపరాలను ఆశించు పురుగులు, సమగ్ర సస్యరక్షణ గురించి అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఆర్ సరిత గారు వివరిస్తారు. అలాగే వ్యవసాయ సమాచారంలో పార్వతీపురం మన్యం జిల్లా రైతు సోదరులకు శాస్త్రవేత్తలు అందించిన వాతావరణ ఆధారిత వ్యవసాయ సమాచారం కూడా తెలుసుకుంటారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, మరికొద్ది క్షణాల్లో ఆంగ్ల వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే. తర్వాత 6:10 ప్రాంతీయ వార్తలు, 6:20 సంస్కృతంలో వార్తలు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పివికేం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారాలను ఉపేక్షించబోమని మంత్రి కొలుసు పార్థసారథి స్పష్టం చేశారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సమక్షంలో ఐఎన్ఎస్ మహేంద్రగిరి విశాఖపట్టణంలో రేపు జలప్రవేశం చేయనుంది. దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా మంత్రి నారా లోకేష్ పలు వాణిజ్య సంస్థల అధినేతలతో సమావేశమై రాష్ట్రంలో తమ యూనిట్లను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆతిథ్య రంగ సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని రాష్ట పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. వార్తల వివరాలు. రాష్ట్రానికి ఆర్థిక పరిపుష్టి ముఖ్యమని సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ఉద్ఘాటించారు. అమరావతి రాష్ట సచివాలయంలో ఈరోజు జరిగిన మంత్రివర్గ సమావేశం వివరాలను ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సమాజానికి సోషల్ మీడియా ఇబ్బందికరంగా మారిందన్నారు. ఈ అంశంపై కేబినెట్ సమావేశంలో ప్రధానంగా చర్చించామని చెప్పారు. సోషల్ మీడియాలో కొందరు నైతిక విలువలను పాటించడం లేదని, ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేయడమే పనిగా పెట్టుకుంటున్నారని, అటువంటి వారిని ప్రభుత్వం ఉపేక్షించదని స్పష్టం చేశారు. మంత్రివర్గ సమావేశంలో రాష్ట స్థాయిలో ప్రత్యేక సోషల్ మీడియా రెస్పాన్స్ సెల్ ఏర్పాటు, సోషల్ మీడియా దుర్వినియోగం, మహిళలు బాలికలపై సైబర్ వేధింపుల నివారణకు ప్రత్యేక స్టేట్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు మొదలైన నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు. అలాగే యువజన పర్యాటక సాంస్కృతిక శాఖ, సాంఘిక సంక్షేమ శాఖ, జలవనరుల శాఖలకు సంబంధించి పలు ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని మంత్రి పార్థసారథి పేర్కొంటూ,
1: ఇటువంటి అన్ఎథికల్ ప్రొసీజర్స్ ని ఈ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో కూడా చూస్తూ ఉండదు. చట్టంలో ఉన్న మరి అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకుని లీగల్ గా కూడా స్ట్రాంగ్ చేసి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. ఒక రాష్ట్ర స్థాయి సోషల్ మీడియా రెస్పాన్స్ సెల్ ను ఒకటి ఏర్పాటు చేయమని చెప్పి చెప్పారు. అదేవిధంగా సోషల్ మీడియా దుర్వినియోగం జరుగుతున్నట్లు ఆరోపణలు పరిష్కరించడానికి రాష్ట్ర స్థాయి టాస్క్ ఫోర్స్ కూడా ఏర్పాటు చేయమని చెప్పేసి చెప్పడం జరిగింది.
0: స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించబడిన అత్యాధునిక యుద్ద నౌక 17A స్టెల్త్ ఫ్రిగేట్ మహేంద్రగిరి ప్రారంభోత్సవంలో రేపు విశాఖలో పాల్గొనున్నట్టు సామాజిక మాధ్యమం పోస్టులో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు. ఆత్మనిర్భర భారత్ దార్శనికతకు, దేశీయ రక్షణ పరిశ్రమలు, ఎంఎస్ఎంఈల అద్భుతమైన సామర్థ్యాలకు ఇది ఒక నిదర్శనమని రక్షణ మంత్రి పేర్కొన్నారు. దేశ సముద్ర ప్రయోజనాలను కాపాడడంతో పాటు ఇండో పసిఫిక్ రక్షణ కోసం మన దేశ సంకల్పాన్ని బలోపేతం చేయడానికి ఐఎన్ఎస్ మహేంద్రగిరి సిద్ధంగా ఉందని రాజ్నాథ్ సింగ్ వివరించారు. దక్షిణ కొరియా పర్యటనలో ఉన్న రాష్ట్ర విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ డెల్టా ఎక్స్ దక్షిణ కొరియా వ్యవస్థాపకుడు సీఈఓ స్టీఫెన్ కిమ్తో ఈరోజు సియోల్లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ, ప్రభుత్వం రాష్ట్రంలో ఇంగాట్లు, సోలార్ గ్రేడ్ సిలికాన్ వేఫర్లు, పీవీ సెల్లు, బ్యాటరీ సెల్లు, సోలార్ మాడ్యూళ్ల తయారీ ఎకో సిస్టమ్ను నిర్మిస్తోందని, ఆంధ్రప్రదేశ్లో ఒక బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ బీఈఎస్ఎస్ తయారీ యూనిట్ నెలకొల్పాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన స్టీఫెన్ కిమ్ యూనిట్ నిర్మాణంపై త్వరలో సానుకూల నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అనంతరం కొరియా ఆటో ఇండస్ట్రీస్ కోఆపరేషన్ ఏజెన్సీ చైర్మన్ టేక్ సుంగ్లీ నేతృత్వంలో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ యంగ్ జోయున్, గ్లోబల్ పబ్లిక్ ఎఫైర్స్ హెడ్ నామ్ సు పార్క్తో సియోల్లో జరిగిన సమావేశంలో, రాష్ట్రంలోని 10 GW డేటా సెంటర్ పైప్లైన్ కేంద్రంగా డేటా సెంటర్లు, సర్వర్ తయారీ, సర్వీసింగ్తో కూడిన పూర్తి ఏఐ కంప్యూట్ స్టాక్ కోసం ఆంధ్రప్రదేశ్ను శాంసంగ్ కేంద్రంగా మార్చాలని కోరారు. ఇన్వెస్ట్ కొరియా సంస్థ కమిషనర్ డాక్టర్ కిమ్ టే హ్యూగ్తో సమావేశమైన మంత్రి లోకేష్, అమరావతి లేదా విశాఖపట్నంలో ఒక ప్రత్యేక కోట్రా ఇన్వెస్ట్ కొరియా కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.
2: We have started this already with 4 private arbitration mechanism with MSMEs. So we will evaluate it further and definitely we take your feedback on this also. Chennai-Bangalore road, we'll get it done. Regarding to GST was one point. And second, specifically I raised that fiscal incentives given on energy and all. One round we cleared. Now as I shared from this quarter.
0: Akasavani, Prantiya Vartal Vintanaru. ఆతిథ్య రంగ సమస్యలను కేంద్ర

కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ ఫెడరేషన్, ఏపీ స్టార్ హోటల్స్ అసోసియేషన్ ప్రతినిధులు విజయవాడలో ఈరోజు సమావేశమై హాస్పిటాలిటీ రంగానికి జీఎస్టీ సంస్కరణలపై మంత్రికి వినతిపత్రం సమర్పించారు. వాణిజ్య గ్యాస్ సిలిండర్లపై 18% జీఎస్టీని 5% తగ్గించే అంశాన్ని పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. హాస్పిటాలిటీ రంగానికి జీఎస్టీ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ పునరుద్ధరణ అత్యవసరమని పేర్కొన్నారు. ఈ ప్రతిపాదనలపై మంత్రి సానుకూలంగా స్పందించి రాష్ట ప్రభుత్వ సిఫారసులతో కేంద్ర ప్రభుత్వానికి పంపించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ నెల 17వ తేదీన పల్నాడు జిల్లా నరసారావుపేటలో పర్యటించనున్న నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే అరవిందబాబు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లాతో కలిసి కోడెల శివప్రసాద్ స్టేడియం ప్రాంగణాన్ని ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జూలై 17న నరసారావుపేటలో నిర్వహించే క్రెడిట్ అవుట్ రీచ్ ప్రోగ్రాంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రితో పాటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా పాల్గొంటారని తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సర తొలి త్రైమాసికంలోనే సుమారు 1,500 కోట్ల రూపాయల రుణాలను వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాల కింద పంపిణీ చేయనున్నట్టు చెప్పారు. అదేవిధంగా బ్యాంకుల కార్పొరేట్ సామాజిక బాధ్యత సీఎస్ఆర్ కార్యక్రమాలకు సంబంధించిన అనుమతి పత్రాలను కూడా అందజేయనున్నట్లు తెలిపారు. ఇటీవల గోవాలో జరిగిన 8వ బ్రాండీ ఫెడరేషన్ కప్ స్కేటింగ్ పోటీల్లో రాష్ట్రానికి రజత పతకం సాధించిన సిహెచ్వి దాక్షిణ్య ఈరోజు రాష్ట్ర యువజన క్రీడా శాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం మంత్రి దాక్షిణ్యను అభినందించి భవిష్యత్తులో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని విజయాలు సాధించి రాష్ట్రానికి దేశానికి గొప్ప పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా బిగ్ ఛాంపియన్స్ స్కేటింగ్ అకాడమీ కోచ్ షేక్ ఖాదర్ బాషా మాట్లాడుతూ దాక్షిణ్య పిన్న వయసులోనే స్కేటింగ్లో 35 కిలోమీటర్ల మేర ప్రదర్శన చేసి 2 జాతీయ అవార్డులను సాధించడంతో పాటు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం సంపాదించారని తెలిపారు. సీజనల్ జ్వరాలపై ఎలాంటి అపోహలు వద్దని రాష్ట్ర సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. విజయనగరం జిల్లాలోని గజపతినగరం నియోజకవర్గ వ్యాప్తంగా వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తంగా వ్యవహరిస్తోందని, జ్వరాలపై వస్తున్న కథనాలతో ప్రజలు ఆందోళన చెందవద్దని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జ్వరాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే వైద్య అధికారులకు ఆదేశాలు జారీ చేశామని చెప్పారు. నియోజకవర్గంలోని జ్వరాల దృష్ట్యా ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నారని మంత్రి తెలిపారు. తిరుపతి పార్లమెంటు పరిధిలో 4,99,000 రూపాయలతో గ్రామీణ రహదారి పనులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని స్థానిక పార్లమెంటు సభ్యులు ఎం గురుమూర్తి తెలిపారు. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కింద తిరుపతి పార్లమెంటు నియోజకవర్గానికి చెందిన 4 గ్రామీణ రహదారి పనులకు ఆమోదం లభించిందని ఈరోజు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మొత్తం 4.65 కిలోమీటర్ల పొడవున ఈ రహదారుల నిర్మాణం జరగనుందని, వీటి ద్వారా తీగపాలెం, మోపూరు, వానెల్లూరు, ముసిలిపేడు గ్రామాలకు మెరుగైన రవాణా అనుసంధానం కలగనుందని గురుమూర్తి తెలియజేశారు. జిల్లాలోని నిరుద్యోగ యువతతో పాటు విశ్రాంత ఉద్యోగులను సైతం ప్రోత్సహించి వారిని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలని విజయనగరం కలెక్టర్ ఎం రామసుందర్ రెడ్డి అధికారులకు సూచించారు. ఈరోజు జరిగిన జిల్లా పరిశ్రమలు ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ డిఐఈపీసీ ఎస్ఐపిబి ఇన్వెస్ట్మెంట్ ట్రాకర్ ఎంఓయూల ఆన్లైన్ సమావేశాల సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో కొత్తగా పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వచ్చేవారికి అన్ని విధాలా సహకారం అందించి వీలైనంత త్వరగా పరిశ్రమలను స్థాపించే విధంగా కృషి చేయాలని ఆదేశించారు. ఉద్యోగ విరమణ చేసిన విశ్రాంత ఉద్యోగులకు ఆర్థికంగా వెసులుబాటు ఉంటుందని, అందువల్ల వారి పెట్టుబడులను పారిశ్రామిక రంగం వైపు మరల్చాలని సూచించారు. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు, అలాగే ఎంబీఏ విద్యార్థులకు పరిశ్రమల స్థాపనపై అవగాహన కల్పించి వారు పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చే విధంగా చైతన్యపరచాలని కలెక్టర్ కోరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారాలను ఉపేక్షించబోమని మంత్రి కొలుసు పార్థసారథి స్పష్టం చేశారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సమక్షంలో ఐఎన్ఎస్ మహేంద్రగిరి విశాఖపట్టణంలో రేపు జలప్రవేశం చేయనుంది. దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా మంత్రి నారా లోకేష్ పలు వాణిజ్య సంస్థల అధినేతలతో సమావేశమై రాష్ట్రంలో తమ యూనిట్లను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆతిథ్య రంగ సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని రాష్ట పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

విశాఖపట్నం కేంద్రం సాయం సమీరం. నేటి సాయం సమీరం కార్యక్రమంలో భాగంగా లయ విన్యాసం, ఫిట్నెస్ మంత్ర, వికాసం తదితర అంశాల గురించి తెలుసుకుంటారు. ముందుగా సాయం సమీరం కార్యక్రమంలో లయ విన్యాసం డాక్టర్ ఎల్లా వెంకటేశ్వరరావు గారిచే మృదంగ వాద్య లయ విన్యాసం వింటారు. సంకీర్ణ చాపుతాళం.

మీరింతవరకు డాక్టర్ ఎల్లా వెంకటేశ్వరరావు గారి మృదంగ వాద్య లయ విన్యాసం విన్నారు. కార్యక్రమంలో తర్వాత ఫిట్నెస్ మంత్ర శీర్షికలో భాగంగా రంగురంగుల పండ్లు కూరగాయలు అనే అంశం గురించి తెలుసుకుందాం. మనమంతా అందంగా ఆకర్షణీయంగా కనిపించాలని వన్నెవన్నెల దుస్తులు ధరిస్తాం. అలాగే ఆరోగ్యంగా ఆనందంగా ఉండేందుకు ఇంద్రధనుసులా ఉండే రంగురంగుల పండ్లు కూరగాయలు తినమంటున్నారు ఆహార నిపుణులు. అప్పుడే అవసరమైన పోషకాలు యాంటీ ఆక్సిడెంట్లు అందుతాయి. వివిధ రంగుల పండ్లు కూరగాయలు మన ఆహారంలో చేర్చుకోవాలి, ఎందుకంటే ఒక్కో రంగు ఒక్కో విధంగా మేలు చేస్తుంది. ఎరుపు రంగు, ఈ రంగులో ఉన్న టమాటో, పండు మిరప, రెడ్ క్యాప్సికం, బీట్రూట్, దానిమ్మ, యాపిల్ లాంటివి తీసుకోవడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది, రక్త ప్రసరణ సవ్యంగా ఉంటుంది. నారింజ రంగు, ఈ రంగులో ఉన్న క్యారెట్, గుమ్మడికాయ, ఆరెంజ్, బొప్పాయి, కర్బూజా మొదలైనవి తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది, చర్మం పొడిబారదు. పసుపు పచ్చ, ఈ రంగులో ఉన్న నిమ్మ, దోస, మొక్కజొన్న, మామిడి, అరటిపండు, అనాస పండు లాంటివి తీసుకోవడం వల్ల శరీరానికి సి విటమిన్, పొటాషియం అందుతాయి. గుండె జబ్బుల నుండి రక్షణ కలుగుతుంది, వాపులను తగ్గిస్తాయి. ఆకుపచ్చ, ఈ రంగులో ఉన్న బెండ, బీర, ఆకుకూరలు, పచ్చి బఠానీ, అవకాడో లాంటివి తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది, రక్తహీనతను నివారిస్తుంది. వీటిలో ఐరన్, మెగ్నీషియం విస్తారంగా ఉంటాయి. నీలం ఊదారంగులు అంటే నేరేడు, నల్ల ద్రాక్ష, వంకాయ లాంటివి తీసుకోవడం వల్ల యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి, మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి, జ్ఞాపక శక్తి మెరుగుపడుతుంది. మనం తీసుకునే ఆహారం ఒకటి రెండు రకాలతో కాకుండా ఇలా రంగురంగుల సమ్మేళనంగా ఉండాలి. అవి కంటికి ఆహ్లాదం, ఒంటికి ఆరోగ్యం చేకూరుస్తాయి. రంగురంగుల పండ్లు కూరగాయలు తింటుంటే శరీరానికి అవసరమైన విటమిన్లు, పోషకాలు లభిస్తాయి. అనారోగ్యం సమస్యలు లేకుండా ఆనందంగా ఉత్సాహంగా ఉండగలుగుతాం. మీరింతవరకు ఫిట్నెస్ మంత్ర శీర్షికలో భాగంగా రంగురంగుల పండ్లు కూరగాయలు గురించి తెలుసుకున్నారు. ఇప్పుడు ఒక చిత్రగీతం వింటారు. ఎగిరే పావురమ చిత్రం నుండి కేఎస్ చిత్ర పాడిన పాట.

నేటి సాయం సమీరం కార్యక్రమంలో భాగంగా వికాసం ఈ శీర్షికలో ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం గురించి తెలుసుకుందాం. ఆరోగ్యకరమైన కుటుంబం, పరిశుభ్రమైన వంటగది, మహిళల సాధికారత అనే లక్ష్యాలతో కేంద్ర ప్రభుత్వం 2016లో ప్రధానమంత్రి ఉజ్వల యోజనను ప్రారంభించింది. ఈ పథకం ద్వారా ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల మహిళలకు డిపాజిట్ రహిత ఎల్పిజి గ్యాస్ కనెక్షన్లు అందజేయబడుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో చాలా కుటుంబాలు ఇప్పటికీ కట్టెలు, బొగ్గు, పిడకలు వంటి సాంప్రదాయ ఇంధనాలతో వంట చేస్తుంటారు. వీటి వల్ల ఇంట్లో పొగ పేరుకొని మహిళలు, చిన్నపిల్లలు శ్వాస సంబంధిత వ్యాధులు, కంటి సమస్యలు వంటి అనారోగ్యాలకు గురయ్యే ప్రమాదం ఉంటుంది. ఉజ్వల యోజన ద్వారా స్వచ్ఛమైన ఎల్పిజి ఇంధనం అందుబాటులోకి రావడంతో ఈ సమస్యలు తగ్గుముఖం పట్టాయి. ఈ పథకం కింద లబ్ధిదారులకు గ్యాస్ సిలిండర్, రెగ్యులేటర్, భద్రతా గొట్టం, ఇన్స్టలేషన్ వంటి సదుపాయాలు అందించబడతాయి. ఈ పథకం వల్ల మహిళలు కట్టెల కోసం ఎక్కువ సమయం వెచ్చించాల్సిన అవసరం తగ్గింది. వంట త్వరగా పూర్తవడం, ఇంటి వాతావరణం పరిశుభ్రంగా ఉండటం, ఆరోగ్య పరిరక్షణ, పర్యావరణ పరిరక్షణ వంటి అనేక ప్రయోజనాలు కలుగుతున్నాయి. అంతేకాకుండా మహిళల జీవన ప్రమాణాలు మెరుగుపడటానికి ఈ పథకం తోడ్పడుతుంది. మీరు ఇంతవరకు వికాసం శీర్షికలో ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం గురించి తెలుసుకున్నారు. ఇప్పుడు ఒక చిత్రగీతం వింటారు. అల్లుడు గారు చిత్రం నుండి కేజే యేసుదాస్, కేఎస్ చిత్ర పాడిన పాట.

0: నేటి సాయం సమీరం కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
1: ప్రకటన. ప్రసార భారతి అర్హులైన ప్రొడక్షన్ హౌసెస్, ప్రొడ్యూసర్స్, కంటెంట్ క్రియేటర్స్ నుండి రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో రేడియో కార్యక్రమాల నిర్వహణ, ప్రసారాలకు ప్రపోజల్స్ని ఆహ్వానిస్తోంది. ఇందులో భాగంగా డ్రామా సీరియల్స్, రేడియో డాక్యుమెంటరీ సీరియల్స్, రేడియో కథాధారావాహికలు, పాడ్కాస్ట్, సంగీత కార్యక్రమాలు మొదలైన విభాగాలలో తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషలలో రూపొందించే కార్యక్రమాలను రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో ప్రసార నిమిత్తం ఆహ్వానించడం.

0: జరుగుతుంది. మరిన్ని వివరాలకు ప్రసార భారతి ఆకాశవాణి వెబ్సైట్లో కంటెంట్ సోర్సింగ్ విభాగాన్ని సందర్శించండి. ముఖ్య గమనిక: ఈ పద్ధతిలో నిబంధనలకు అనుగుణంగా నిర్ధారించిన కార్యక్రమాల ప్రసారాలపై చివరి నిర్ణయం ఆకాశవాణిది మాత్రమే.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసార విశేషాలు. ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు వింటారు.
2: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
3: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఈరోజు రాత్రి 7:05 తెలుగులో జాతీయ వార్తలు వింటారు. 7:15 పల్లె సీమలు కార్యక్రమంలో అపరాలను ఆశించు పురుగులు, సమగ్ర సస్యరక్షణ గురించి అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఆర్ సరిత గారు వివరిస్తారు. తర్వాత జానపద గీతం, ఇంకా వ్యవసాయ సమాచారంలో పార్వతీపురం మన్యం జిల్లా రైతు సోదరులకు శాస్త్రవేత్తలు అందించిన వాతావరణ ఆధారిత వ్యవసాయ సమాచారం గురించి ఆర్ పార్వతి గారు తెలియచేస్తారు. 7:45 వికసిత్ భారత్ విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. రాత్రి 8:00 తిరిగి 9:30 స్వరమాలిక తెలుగు సినీ గీతాల కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు. 8:45 సమాచార్ సంధ్య హిందీ వార్తా ప్రసారం. తర్వాత 9:00 న్యూస్ ఎట్ నైట్, ఇంకా స్పాట్ లైట్ 9:15 ఢిల్లీ కేంద్రం నుండి. 10:00 ఆపాత మధురాలు పాత సినిమా పాటల కార్యక్రమం. రాత్రి 11:00 హిందీ వార్తా ప్రసారం. వెంటనే 11:05 ఆంగ్ల వార్తా ప్రసారం. ఇవి ఈనాటి ప్రసార విశేషాలు. తిరిగి రేపు ఉదయం 6:00 దేశభక్తి గీతం జయ జయ గంటలు మ్రోగినవి బృందగానం వింటారు. రచన శ్రీ వింజమూరి శివరామకృష్ణ, సంగీతం శ్రీ తిరుపతి రామానుజాసూరి. 6:05 ఆంగ్ల వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి. 6:15 భక్తి రంజని శ్రీ వెంకటేశ్వర గద్యం కీర్తన. 6:30 చింతన పఠనం శ్రీ యుఎస్ ప్రసాదరావు. 6:35 పొలం పనులు. ఈ కార్యక్రమంలో జీవ నియంత్రణ పద్ధతులు, సస్యరక్షణ అనే అంశం గురించి వింటారు. ఇంకా వాతావరణ సమాచారం. 6:05 తెలుగులో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి. 6:55 సంస్కృత వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 7:00 ప్రసార విశేషాలు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 ఉదయ సమీరాలు కార్యక్రమంలో నేటి మాట శీర్షికన. 8:00 హిందీలో వార్తలు. 8:15 ఆంగ్లంలో వార్తలు. 8:35 కర్ణాటక సంగీత కార్యక్రమం. గానం శ్రీమతి సుధా రఘునాథన్, వయలిన్ శ్రీ పి సుందర్ రాజన్, మృదంగం శ్రీ తిరువాయూర్ వైద్యనాథన్. 12:00 హిందీలో వార్తలు. 1:35 మహిళావాణి మహిళల కార్యక్రమం.
4: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. న్యూజిలాండ్లో పర్యటిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆక్లాండ్లో ఘన స్వాగతం లభించింది. దేశంలో అందరికీ ఆరోగ్య సంరక్షణ సేవలు అందేందుకు సాంకేతికతను పూర్తిగా ఉపయోగించుకోవాలని ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా చెప్పారు. దేశంలో ఆకాంక్ష జిల్లాల్లో సమగ్ర గ్రామీణాభివృద్ధికి సంబంధించి

నీతి ఆయోగ్ టాటా ఎయిర్టెల్ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. భారత్ ఇంగ్లాండ్ మహిళా జట్ల మధ్య చారిత్రాత్మకమైన ఏకైక టెస్ట్ మ్యాచ్ ఈరోజు లార్డ్స్ మైదానంలో ప్రారంభమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సాయంత్రం న్యూజిలాండ్లోని ఆక్లాండ్లో జరిగిన ప్రవాస భారతీయుల ఘన స్వాగత కార్యక్రమంలో పాల్గొన్నారు. భారత సుసంపన్నమైన సాంస్కృతిక వారసత్వ వైవిధ్యాన్ని ఈ సందర్భంగా ఆయన వీక్షించారు. సోషల్ మీడియాలో ప్రధానమంత్రి విషయం తెలియజేస్తూ ఈ ప్రదర్శనల్లో పంజాబ్, తమిళనాడు సంస్కృతితో పాటు కర్ణాటక, హిందుస్థానీ శాస్త్రీయ సంగీతాల సమ్మేళనం, వందే మాతరం అద్భుత ప్రదర్శన చోటు చేసుకున్నాయని తెలియజేశారు. తరాలు ఖండాలు దాటిన భారతదేశ సాంస్కృతిక వారసత్వాన్ని సజీవంగా ఉంచుతున్నందుకు, అలాగే భారత న్యూజిలాండ్ దేశాల మధ్య ఉన్న బలమైన ప్రజా సంబంధాలను మరింత పటిష్టం చేసుకుంటున్నందుకు మోదీ ప్రవాస భారతీయులను అభినందించారు. నార్త్ వోకల్ ఆన్సాంబుల్ చేసిన ప్రదర్శన వీక్షించడం పట్ల కూడా ప్రధానమంత్రి హర్షం వ్యక్తం చేశారు. ప్రజలను ఒకటిగా చేర్చే అద్భుతమైన శక్తి సంగీతానికి ఉందని, ఈనాటి ప్రదర్శన భారత న్యూజిలాండ్ దేశాల మధ్య ఉన్న స్నేహబంధం, ఆప్యాయత, లోతును ఎంతో అందంగా ప్రతిబింబించిందని ఆయన తన సందేశంలో పేర్కొన్నారు. కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు మస్కాట్లో ఒమాన్ విదేశాంగ మంత్రి బదర్ బిన్ హమద్ అల్ బుసైదీతో సమావేశమై ఇరు దేశాల మధ్య వివిధ రంగాల్లో పరస్పర సహకారంపై చర్చలు జరిపారు. వాణిజ్యం, పెట్టుబడులు, కనెక్టివిటీ, సముద్రయానం, సాంకేతికత, రక్షణ, సైబర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాలపై ఈ చర్చలు ప్రధానంగా సాగాయని డాక్టర్ జయశంకర్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. పశ్చిమాసియా ప్రాంతంలో జరుగుతున్న పరిణామాలు, అలాగే అక్కడ శాంతి స్థిరత్వ నెలకొల్పేందుకు జరుగుతున్న ప్రయత్నాలపై కూడా ఇద్దరు నాయకులు సమగ్రంగా అభిప్రాయాలు పంచుకున్నారు. ఈ చర్చలు భారత్, ఒమాన్ దేశాల మధ్య ఉన్న వ్యూహాత్మక భాగస్వామ్యం బలాన్ని, పరస్పర నమ్మకాన్ని ప్రతిబింబిస్తున్నాయని డాక్టర్ జయశంకర్ స్పష్టం చేశారు. మరోవైపు భారత, ఒమాన్ దేశాల మధ్య శతాబ్దాలుగా ఉన్న పురాతన సముద్రయాన సంబంధాలు ఇరు దేశాల ప్రజలను అనుసంధానించాయని, ప్రస్తుతం ఇవి ఇరు దేశాల భాగస్వామ్యానికి బలమైన పునాదిగా నిలుస్తాయని ఒమాన్ విదేశాంగ మంత్రి కూడా పేర్కొన్నారు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ రేపు బీహార్లోని గయాలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా అక్కడున్న బీహార్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ రూరల్ డెవలప్మెంట్లో బీహార్ శాసనసభ సభ్యుల కోసం ఏర్పాటు చేసిన శిక్షణా కార్యక్రమ ప్రారంభ సమావేశాన్ని ఉద్దేశించి ఉపరాష్ట్రపతి ప్రసంగిస్తారు. భారత తీర ప్రాంత రక్షక దళం కోస్ట్ గార్డ్ ఈరోజు న్యూఢిల్లీలోని కోస్ట్ గార్డ్ ప్రధాన కార్యాలయంలో ఒక సదస్సు నిర్వహించింది. భవిష్యత్తులో కోస్ట్ గార్డ్ ఉపయోగించే ప్లాట్ఫామ్లపై చర్చించేందుకు ప్రముఖ భారతీయ షిప్ యార్డులు, డిజైన్ హౌజ్లను ఈ సదస్సు ఒక వేదికపైకి తీసుకువచ్చింది. భవిష్యత్తులో బహుళ విధులు నిర్వర్తించే కోస్ట్ గార్డ్ నౌకల నిర్వహణ సామర్థ్యాన్ని పెంపొందించడం, ఆధునిక సాంకేతికతలను అవలంబించడం, డిజిటల్ వ్యాలిడేషన్, అధునాతన నౌకల డిజైన్ విధానాలు, కొత్తగా ఎదురవుతున్న కార్యాచరణ సవాళ్లపై ఈ చర్చలు ప్రధానంగా సాగాయని రక్షణ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. అభివృద్ధి చెందుతున్న సముద్ర భద్రతా సవాళ్లు సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సాంకేతికంగా అధునాతనమైన, దృఢమైన నౌకా నిర్మాణ ప్లాట్ఫామ్లు రూపొందించేందుకు కోస్ట్ గార్డ్ కట్టుబడి ఉందని సదస్సులో పేర్కొన్నారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు న్యూఢిల్లీలో నేషనల్ ప్రొడక్టివిటీ కౌన్సిల్ డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ వాణిజ్య శాఖ అధికారులతో కలిసి ఒక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఉత్పాదకత సేవల పరిధిని మెరుగుపరచడం కోసం వివిధ శాఖల మధ్య సహకారాన్ని పెంచడం, సంస్థాగత సామర్థ్యాలు బలోపేతం చేయడం మొదలైన అంశాలపైన ఈ సమీక్షా సమావేశంలో ప్రధానంగా చర్చించారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ఏర్పాట్లను పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రులు అర్జున్ రామ్ మేఘ్వాల్, డాక్టర్ ఎల్ మురుగన్ ఈరోజు పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్లో సమీక్షించారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల 20వ తేదీన ప్రారంభమై 13వ తేదీ వరకు కొనసాగుతాయి. రాబోయే సమావేశాల్లో ప్రవేశపెట్టేందుకు షెడ్యూల్ చేసిన శాసనసభాపరమైన పనులపైన సమగ్ర సమీక్ష నిర్వహించామని, అందుకు సంబంధించిన మార్గదర్శకాలను కూడా జారీ చేశామని మంత్రులు పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. అందరికీ ఆరోగ్య రక్షణ కల్పించడంలో సాంకేతికత ఒక శక్తివంతమైన సాధనంగా ఉపయోగపడాలని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా చెప్పారు. ఈరోజు ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ పురోగతిని సమీక్షించేందుకు మిషన్ స్టీరింగ్ గ్రూప్ 3వ సమావేశానికి నడ్డా అధ్యక్షత వహించారు.
ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ ఆరోగ్య పర్యావరణ వ్యవస్థలో ఒకటిగా అవతరించింది.

0: అని. దీని కింద దాదాపు 94 కోట్ల ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ నంబర్లు సృష్టించారని, 105 కోట్ల ఆరోగ్య రికార్డులు అనుసంధానించారని ఈ సమావేశంలో గుర్తించారు. అలాగే జాతీయ డిజిటల్ ఆరోగ్య రిజిస్ట్రీల్లో 533,000 ఆరోగ్య సంరక్షణ కేంద్రాలు, దాదాపు 10 లక్షల మంది ఆరోగ్య సంరక్షణ నిపుణులు తమ పేర్లు నమోదు చేసుకున్నారని కూడా ఈ సందర్భంగా గుర్తించారు. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ కింద ఒక బలమైన డిజిటల్ ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాల వ్యవస్థ ఏర్పాటైందని, దేశవ్యాప్తంగా దీని వినియోగాన్ని గరిష్ట స్థాయికి తీసుకెళ్లడంపై దృష్టి పెట్టాలని నడ్డా చెప్పారు. ఆకాంక్ష బ్లాకుల్లో సమగ్ర గ్రామీణాభివృద్ధిని పెంపొందించడం కోసం నీతి ఆయోగ్ టాటా మోటార్స్ ఫౌండేషన్తో ఒక అవగాహన పత్రంపై సంతకాలు చేసింది. గ్రామీణ సంస్థలను బలోపేతం చేయడం, ప్రభుత్వ పథకాల లభ్యత మెరుగుపరచడం, వ్యవసాయం జీవనోపాధిని పెంపొందించడం, ఆరోగ్యం, పోషకాహారాన్ని, విద్యా గ్రామీణ మౌలిక సదుపాయాలను పెంపొందించడం, అలాగే స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళల నేతృత్వంలోని జీవనోపాధికి మద్దతు ఇవ్వడంపై ఈ భాగస్వామ్యం ప్రధానంగా దృష్టి సారిస్తుందని నీతి ఆయోగ్ పేర్కొంది. దేశవ్యాప్తంగా ఉన్న ఆస్పిరేషన్ బ్లాకుల్లో విద్యాపరమైన ఫలితాలు బలోపేతం చేయడం కోసం నీతి ఆయోగ్ భారతీయ ఎయిర్టెల్ ఫౌండేషన్తో కూడా ఒక అవగాహన పత్రంపై సంతకాలు చేసింది. ప్రాథమిక అభ్యాసాన్ని బలోపేతం చేయడం, ఉపాధ్యాయుల సామర్థ్యాన్ని పెంపొందించి డిజిటల్ అభ్యాసాన్ని ప్రోత్సహించడం, పిల్లల కోసం అనుకూలమైన విద్యాభ్యాస వాతావరణాన్ని సృష్టించడం మొదలైన వాటికి ఈ భాగస్వామ్యం మద్దతిస్తుంది. అయోధ్యలోని రామాలయంలో విరాళాల దుర్వినియోగానికి సంబంధించిన ఆరోపణలపై నిష్పక్షపాతంగా నిర్దేశిత కాలపరిమితిలోగా విచారణ జరపాలని కోరుతూ దాఖలైన పలు పిటిషన్లను సుప్రీంకోర్టు సోమవారం నాడు విచారిస్తుంది. రామాలయంలో విరాళాల దొంగతనం ఆరోపణలకు సంబంధించి అరెస్టైన 8 మంది నిందితుల్లో 3 అయోధ్య కోర్టు జూలై 7వ తేదీన ఒకరోజు పోలీస్ రిమాండ్ మంజూరు చేసింది. స్థానిక కోర్టు గత నెల 29వ తేదీన నిందితులు 8 మందికి 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది. రామాలయానికి వచ్చిన విరాళాల దుర్వినియోగంపై వచ్చిన ఆరోపణ నేపథ్యంలో ఆలయ ట్రస్ట్ చేసిన అభ్యర్థన మేరకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం గత నెల 13వ తేదీన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని కూడా ఏర్పాటు చేసింది. వెనిజులా నుండి భారత బృందం ఈరోజు న్యూఢిల్లీకి తిరిగి చేరుకోవడంతో ఆపరేషన్ అమిస్టాడ్ విజయవంతంగా ముగిసింది. వెనిజులాలో ఇటీవల సంభవించిన భూకంపాల నేపథ్యంలో ఈ మానవీయ సహాయం విపత్తు సహాయక చర్యల మిషన్ను ప్రారంభించారు. భారత్ అందించిన సమయానుకూల సహాయం, మద్దతు, సంఘీభావానికను వెనిజులా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలియజేసింది. హర్మన్ ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత జట్టు ఈరోజు లండన్లోని చారిత్రాత్మక లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్లో జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లండ్తో తలపడుతోంది. లార్డ్స్ మైదానంలో జరుగుతున్న మొట్టమొదటి మహిళల టెస్ట్ మ్యాచ్ ఇదే కావడం గమనార్హం. భారత్ ఇంగ్లండ్ మహిళల క్రికెట్ జట్లు టెస్టుల్లో తలపడడం ఇది 16వ సారి. గత 15 మ్యాచ్ల్లో ఇంగ్లండ్ కేవలం ఒక్కసారి మాత్రమే విజయం సాధించగా భారత్ 3 విజయాలను తన ఖాతాలో వేసుకుంది. మిగిలిన 11 మ్యాచ్లు డ్రాగా ముగిశాయి. కడపటి వార్తలు అందేసరికి ముందు బ్యాటింగ్ చేస్తున్న భారత జట్టు 3 వికెట్ల నష్టానికి తన మొదటి ఇన్నింగ్స్లో 170 పరుగులు చేసింది. వింబుల్డన్ టెన్నిస్లో బ్రిటిష్ వైల్డ్ కార్డ్ ప్లేయర్ ఆర్థర్ పెరీ జర్మనీకి చెందిన అలెగ్జాండర్ జ్వెరెవ్ మధ్య మొదటి పురుషుల సింగిల్స్ సెమీఫైనల్ మ్యాచ్ ప్రస్తుతం కొనసాగుతోంది. 2వ సెమీఫైనల్లో ప్రపంచ నంబర్ 1 క్రీడాకారుడు, కితన్సారి ఛాంపియన్ అయిన ఇటలీకి చెందిన యానిక్ సిన్నర్, 7 సార్లు వింబుల్డన్ ఛాంపియన్గా నిలిచిన సెర్బియా ఆటగాడు నొవాక్ జోకోవిచ్తో ఇంకొద్దిసేపట్లో ప్రారంభమయ్యే 2వ సెమీఫైనల్లో తలపడతారు. విశేషాలు మరొకసారి. న్యూజిలాండ్లో పర్యటిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆక్లాండ్లో ఘన స్వాగతం లభించింది. దేశంలో అందరికీ ఆరోగ్య సంరక్షణ సేవలు అందేందుకు సాంకేతికతను పూర్తిగా ఉపయోగించుకోవాలని ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా చెప్పారు. దేశంలో ఆకాంక్ష జిల్లాలో అభివృద్ధికి సంబంధించి నీతి ఆయోగ్ టాటా ఎయిర్టెల్ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. భారత్ ఇంగ్లాండ్ మహిళా జట్ల మధ్య చారిత్రాత్మకమైన ఏకైక టెస్ట్ మ్యాచ్ ఈరోజు లార్డ్స్ మైదానంలో ప్రారంభమైంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం పల్లె సీమలు వ్యవసాయదారుల కార్యక్రమం.

0: నేటి పల్లె సీమలు కార్యక్రమంలో ముందుగా అపరాలను ఆశించు పురుగులు సమగ్ర సస్యరక్షణ అనే అంశంపై అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఆర్ సరిత గారు తెలియచేస్తారు.
1: ఈరోజు మనము అపరాల పంటలను ఆశించు పురుగులు వాటి సమగ్ర సస్యరక్షణ కోసం తెలుసుకుందాం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖరీఫ్ కాలంలో వర్షాధారంగా మెట్టభూముల్లో సాగు చేసే ముఖ్యమైన పంట అపరాలు. అపరాలలో కంది, మినుము మరియు పెసర సుమారు 12 లక్షల ఎకరాల్లో సాగు చేయబడుతున్నాయి. అయితే ఉత్పాదకత మాత్రం జాతీయ సగటుకు చాలా దిగువన ఉంది. ఉత్పాదకత పెంచుకోవడానికి రైతులు మంచి రకాలను ఎంచుకొని సరైన సేద్య పద్ధతులను పాటించాలి. వీటితో పాటు ఈ పంటలను ఆశించు పురుగులపై అవగాహన పెంచుకొని సకాలంలో సస్యరక్షణ చర్యలు పాటించాలి. అప్పుడే రైతులు అధిక దిగుబడి సాధించగలరు. సమగ్ర సస్యరక్షణలో మరియు ఈ మధ్య ప్రాచుర్యం పొందుతున్న సేంద్రియ వ్యవసాయంలో రసాయనరహిత పురుగు నివారణ చర్యలకు చాలా ప్రాముఖ్యత ఉంది. సీజన్ మొదలైంది కనుక రైతులు సమగ్ర సస్యరక్షణ చర్యలపై అవగాహన పెంచుకోవడం అవసరం. ముందుగా కందిని ఆశించు పురుగుల గురించి తెలుసుకుందాం. మొదటిది ఆకు చుట్టు పురుగు. కంది పెరిగేటప్పుడు ఆకు చుట్టు పురుగు ఆశిస్తుంది. ఆకులను పూతను చుట్టుగా చుట్టుకొని లోపల ఉండి గీరుకొని తింటుంది. దీని ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే వేప నూనె 5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. తర్వాత ముఖ్యమైన పురుగు కాయ తొలుచు పురుగు లేదా శనగపచ్చ పురుగు. ఈ పురుగు పూత పిందే దశలో కాయలకు రంధ్రాలు చేసి గింజలను తింటూ ఒక కాయ నుండి మరో కాయకు ఆశిస్తుంది. దీని నివారణకు సమగ్ర సస్యరక్షణ చర్యలు తప్పక పాటించాలి. వేసవిలో లోతు దుక్కు చేస్తే భూమిలోని పురుగు యొక్క కోశస్థ దశలు బయటపడి పక్షులు ఏరుకు తినడానికి వీలవుతుంది. ఈ పురుగు తక్కువగా ఆశించే పంటలైనటువంటి జొన్న, సోయా చిక్కుడు, నువ్వులు, మినుములు, ఉలవ, మెట్టవరి మొదలైన పంటలతో పంట మార్పిడి చేసుకోవాలి. పచ్చపురుగు తట్టుకునే ICPL 332, LRG 41 రకాలను లేదా పురుగు ఆశించినప్పటికీ తిరిగి పూతకు రాగల LRG 30, LRG 38 వంటి కంది రకాలను సాగు చేసుకోవాలి. పైరు విత్తిన 90 నుంచి 100 రోజుల్లో చిగుళ్లను 1 అడుగు మేర కత్తిరించుకోవాలి. ఎకరాకు 4 లింగాకర్షక బుట్టలను అమర్చి పురుగు ఉనికిని గమనించి తగిన సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. పురుగులను తినే పక్షులను ఆకర్షించడానికి వీలుగా ఎకరాకు 20 పక్షిస్థావరాలను ఏర్పాటు చేసుకోవాలి. పురుగు గుడ్లను, తొలిదశ పురుగులను గమనించిన వెంటనే 5% వేపగింజల కషాయాన్ని లేదా వేప సంబంధమైన మందును 5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఎకరాకు 20 లార్వాలకు సమానమైన NPV ద్రావణాన్ని లేదా 400 గ్రాముల బ్యాక్టీరియా సంబంధమైన మందును 200 లీటర్ల నీటితో కలిపి వారం తేడాలులో 2 సార్లు సాయంత్రం వేళల్లో పిచికారీ చేసుకోవాలి. బాగా ఎదిగిన పురుగులను ఏరివేయాలి లేదా చెట్లను కుదిపి దుప్పట్లలో పడిన పురుగుల్ని నాశనం చేసుకోవాలి. విచక్షణ రహితంగా పురుగుమందులు వాడకూడదు. చెప్పిన చర్యలు తగిన సమయంలో చేపట్టలేనప్పుడు తప్పనిసరి అయితే పురుగు ఉధృతిని బట్టి స్పైనోసాడ్ 0.3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. చెప్పిన చర్యలు తగిన సమయంలో చేపట్టలేనప్పుడు తప్పనిసరి అయ్యి పురుగు ఉధృతిని బట్టి పైరు మొగ్గ దశలో లేదా తొలిపూత దశలో ఉన్నప్పుడు క్లోరిపైరిఫాస్ 2.5 మిల్లీలీటర్లు, పూత లేదా కాయదశలో క్వినాల్ఫాస్ 2 మిల్లీలీటర్లు లేదా ఎసిఫేట్ 1.5 గ్రాములు లేదా డెల్టా మెథ్రిన్ 1 మిల్లీలీటరు లేదా లయమ్డా సైలోథ్రిన్ 1 మిల్లీలీటరు లేదా ల్యూఫెన్యూరాన్ 1 మిల్లీలీటరు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఈ మందులను వాడిన తర్వాత కూడా శనగపచ్చ పురుగు నివారించలేకపోతే ఇండాక్సైకార్బ్ 1 మిల్లీలీటరు లేదా స్పైనోసాడ్ 0.3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. తదుపరి ముఖ్యమైన పురుగు మారుకా మచ్చల పురుగు. మారుకా మచ్చల పురుగు కూడా పంటను చాలా దశల్లో నష్టాన్ని

కలుగజేస్తుంది. దీనిని వాడుకలో పూత పురుగు లేదా గూడు పురుగు లేదా బూజు పురుగు అని కూడా అంటారు. ఈ పురుగు యొక్క 1-2 దశలు మొగ్గల లోపలే ఉండి వాటిని తినివేస్తాయి. తర్వాత దశలో లేత ఆకులను, పూతను లేదా పిందెలను మరియు కాయలను కలిపి గూడు చేసుకొని కాయ అడుగు భాగాన చిన్న రంధ్రం చేసి లోపలికి వెళ్ళి కాయలలోని గింజలను తినేస్తూ వాటిని డొల్లగా మారుస్తుంది. దీని నివారణకు ముందుగా వేప నూనె 5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. పురుగు ఉధృతి ఎక్కువైనట్టయితే స్పైనోసాడ్ 0.3 మిల్లీలీటర్లు లేదా ఎమామెక్టిన్ బెంజోయేట్ 0.4 గ్రాములు లీటర్ నీటికి కలిపి వారం రోజులకు ఒకసారి పిచికారీ చేసుకోవాలి. దీని నివారణకు థయోడీ కార్బ్ 1 గ్రాము లేదా నోవల్యూరాన్ 1 మిల్లీలీటరు లేదా ఫ్లూబెండమాయిడ్ 0.2 మిల్లీలీటర్లు లేదా క్లోరాంట్రినిప్రోల్ 0.3 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి మందులను మార్చి మార్చి వారం వ్యవధిలో పిచికారీ చేసుకోవాలి. కంది పంటను కాయ ఈగ కూడా ఆశిస్తుంది. కాయ ఈగ ఆశించినప్పుడు నష్టం బయటికి కనిపించదు. దీనివల్ల దీని పిల్ల పురుగులు కాయలు లోపల ఉండి గింజలను తినివేస్తాయి. ఈ పురుగు అన్ని దశల్లోని కాయల లోపల పూర్తి చేసుకొని తల్లి పురుగు మాత్రమే బయటికి వస్తుంది. తల్లి పురుగు లేత పిందె దశలో కాయలపై గుడ్లను పెడుతుంది. కావున పిందె దశలో 5% వేపగింజల కషాయాన్ని పిచికారీ చేసినట్లయితే గుడ్లు పెట్టకుండా నివారించుకోవచ్చు. కాయ ఈగ నివారణకు మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్లు లేదా డైమిథోయేట్ 2 మిల్లీలీటర్లు లేదా ప్రొఫినోఫాస్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇక చివరిగా కాయ రసం పీల్చే పురుగులు. పిల్ల పెద్ద పురుగులు కాయల్లోని గింజల నుండి రసాన్ని పీల్చుట వలన గింజలు నొక్కులుగా తొక్కు గింజలుగా మారి లేత దశలోనే ఎండిపోవడం వలన దిగుబడి తగ్గడమే కాకుండా మొలక శాతం కూడా దెబ్బతింటుంది. ఇటువంటి గింజలు మొలకెత్తవు. నివారణకు 5% వేప గింజల కషాయం, 5 మిల్లీలీటర్ల వేప సంబంధిత మందు కానీ పిచికారీ చేసుకోవాలి. పురుగు ఉధృతి ఎక్కువైనట్లయితే మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్లు లేదా డైమిథోయేట్ 2 మిల్లీలీటర్లు లేదా ప్రొఫినోఫాస్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇక తదుపరి ముఖ్యమైన పంటలు పెసర మరియు మినుము. వీటిను ఆశించే పురుగుల గురించి తెలుసుకుందాం. మొదటిగా చిత్తపురుగులు. ఈ పురుగులు పైరుపై 2 ఆకుల దశల్లో ఎక్కువగా ఆశించి గుండ్రటి చిన్న చిన్న రంధ్రాలను చేస్తాయి. వీటి బెడద ఎక్కువ ఉన్నప్పుడు నివారించకపోతే 80% మొక్కలు మొగ్గ దశలోనే 2 ఆకుల దశలోనే చనిపోయే అవకాశం ఉంటుంది. నివారణకు 5 మిల్లీలీటర్ల వేప నూనె లీటర్ నీటికి కలిపి వారం వ్యవధితో 2 సార్లు పిచికారీ చేసుకోవాలి. చిత్తపురుగు ఉధృతి ఎక్కువైనట్టయితే నివారణకు క్లోరిపైరిఫాస్ 2.3 మిల్లీలీటర్లు లేదా ఎసిఫేట్ 1 గ్రాము లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. తామరు పురుగులు. ఈ పురుగులు తొలి దశలో మొలకెత్తిన 9వ రోజు నుండి పిల్ల పెద్ద పురుగులు ఆకులపై పచ్చదనాన్ని గోకి రసాన్ని పీల్చివేస్తాయి. ఉధృతి ఎక్కువ ఉన్నట్లయితే ఆకులు ముడుచుకొని మొక్కలు గిడసబారిపోతాయి. ఆకులు అడుగు భాగాన గోధుమ వర్ణపు మచ్చలు ఏర్పడతాయి. వీటి వల్ల ఆకుముడత అనే వైరస్ వ్యాధి వ్యాపిస్తుంది. పంటకు 15-20% నష్టాన్ని కలుగజేస్తుంది. నివారణకు వేప సంబంధిత మందులు ఎజార్డిరెక్టిన్ వంటివి 5 మిల్లీలీటర్లు లేదా స్పైనోసాడ్ 0.3 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. తెల్లదోమ. తెల్లదోమ ఆకుల్లోని రసాన్ని పీల్చేస్తాయి. అంతేకాక యెల్లో మొజాయిక్ అనే వైరస్ వ్యాధిని, అంటే పల్లాకు తెగులుని కూడా వ్యాపింపచేస్తాయి. వీటి నివారణకు ఎజార్డిరెక్టిన్ 5 మిల్లీలీటర్లు లేదా స్పైనోసాడ్ 0.3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. పేనుబంక లేదా నల్ల జీడ. తల్లి మరియు పిల్ల పురుగులు మొక్కల కొమ్మల చిగురులపైన లేత ఆకుల అడుగు భాగాన మరియు కొన్ని సందర్భాల్లో పూతపై గుంపులుగా ఏర్పడి రసాన్ని పీలుస్తాయి. దీని వలన మొక్కలు మొద్దుబారిపోతాయి. పూత దశలో ఆశించినప్పుడు పూత రాలిపోతుంది. ఈ పురుగులు తేనె వంటి జిగురు పదార్థం విసర్జించడం వలన మొక్కలపై నల్లని బూజు ఏర్పడుతుంది. ఆకుపచ్చ దోమ లేదా దీపపురుగు. పిల్ల మరియు తల్లి పురుగులు ఆకులు అడుగు భాగాన చేరి రసాన్ని పీల్చివేస్తాయి. మొదట ఆకు పైభాగాన పసుపచ్చని మచ్చలు ఏర్పడి క్రమేపీ ఆకులన్నీ పసుపచ్చగా మారతాయి. పేనుబంక మరియు పచ్చదోమ నివారణకు

ఎకరానుకు వేప నూనె 1 లీటరు, 1 కిలో సబ్బు పొడిని 200 లీటర్ల నీటిలో కలిపి విత్తిన 10 నుంచి 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకోవాలి. ఇక ఇంకొక ముఖ్యమైన పురుగు పొగాకు లద్దె పురుగు. పొగాకు లద్దె పురుగు కూడా పంటకు అపార నష్టాన్ని కలుగు చేస్తుంది. మొదటి 2 దశల్లో పిల్ల పురుగులు ఆకుల్లోని పత్రహరితాన్ని గీరి తినడం వలన ఆకులు తెల్లగా జల్లెడాకులుగా మారతాయి. తర్వాతి దశలోని గొంగలి పురుగులు ఆకులకు రంధ్రాలను చేసి ఆకులను పూర్తిగా తింటూ పగలు మొక్కల మొదల్లోని భూమి నరల్లోని చేరుతాయి. నివారణకు సమగ్ర సస్యరక్షణ చేపట్టాలి. నేలను లోతుగా దుక్కి చేసుకోవాలి. యూరియాను ఎక్కువ మోతాదులో వాడరాదు. గుడ్లు సముదాయాలను ఏరి నాశనం చేసుకోవాలి. జల్లెడాకులుగా మారి పిల్ల పురుగులతో ఉన్న ఆకులను ఏరి నాశనం చేయాలి. ఎకరాకు 4 లింగాకర్షక బుట్టలను ఏర్పాటు చేసుకొని పురుగు ఉధృతిని గమనించుకోవాలి. లింగాకర్షక బుట్టల ద్వారా తల్లి పురుగుల ఉధృతి గమనించి గుడ్ల పరాన్నజీవి అయినటువంటి ట్రైకోగ్రామా బదనికలను 20,000 1 ఎకరాకు 7 నుంచి 10 రోజుల వ్యవధిలో 2 పర్యాయాలు పొలంలో విడుదల చేయాలి. 200 పురుగులు లార్వాల ద్వారా వచ్చిన ఎన్పీవీ ద్రావణాన్ని 1 ఎకరానికి సాయంత్రం వేళల్లో పిచికారీ చేసుకోవాలి. 5% వేపగింజల కషాయాన్ని గుడ్లు మరియు పిల్ల పురుగుల దశలో పిచికారీ చేసుకోవాలి. వేప నూనె 1 లీటర్ మందును 200 లీటర్ల మందుకు కలుపుకొని ఎకరానికి పిచికారీ చేసుకున్నా కూడా పురుగును నివారించుకోవచ్చు. ఎకరాకు ఎదిగిన పురుగులను ఏరి తినడానికి వీలుగా 10 పక్షి స్థావరాలను కూడా ఏర్పాటు చేసుకోవాలి. ఇక చివరిది మారుకా మచ్చల పురుగు. ఈ పురుగు మొగ్గ, పూత, పిందే దశల్లో ఆశించి ఎక్కువగా నష్టాన్ని కలుగు చేస్తుంది. పూత దశలో పూలను గూడుగా చేసి లోపల పదార్థాలను తింటుంది. కాయలు తయారైనప్పుడు కాయలను దగ్గరగా చేర్చి గూడుగా కట్టి కాయలకు రంధ్రాలు చేసి లోపల గింజలను తినడం వలన పంటకు అపార నష్టం కలుగుతుంది. దీని నివారణకు పైరు పూత దశ రాక ముందు నుండే జాగ్రత్త చర్యలు చేపట్టాలి. పూత దశలో అంటే 35 రోజుల వయసులో తప్పనిసరిగా పైరుపై 5% వేపగింజల కషాయం లేదా వేప నూనె 5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేసినట్లయితే రెక్కల పురుగులు గుడ్లు పెట్టకుండా నివారించవచ్చు. వేప సంబంధిత మందులు వికర్షాలుగా పనిచేయడం వలన రెక్కల పురుగులు గుడ్లు పెట్టడానికి ఇష్టపడవు. అంతేకాక అప్పటికే పంట మొక్కలపై ఉన్న గుడ్లు కూడా పగిలి చనిపోతాయి. తక్కువ కాల పరిమితి గల పైరు ఇది అత్యంత ఉపయోగం. పురుగు ఉధృతి ఎక్కువైనట్టయితే స్పైనోసాడ్ 0.3 మిల్లీలీటర్లు లేదా ఎమామెక్టిన్ బెంజోయేట్ 0.4 మిల్లీలీటర్లు లేదా క్లోరాంట్రినిప్రోల్ 0.3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పైరుపై పిచికారీ చేసినట్టయితే మంచి ఫలితం ఉంటుంది. మరలా అవసరమైతే మందులను మార్చి మార్చి 2-3 సార్లుగా పూతాకాయ దశల్లో పిచికారీ చేసుకోవాలి. అపరాల పంటలు అయినటువంటి కందులు, పెసలు, మినుములలో సమగ్ర సస్యరక్షణ చర్యలు అత్యంత అవసరం. పురుగుల ఉధృతిని తగ్గించుకోవడానికి మరియు పంట దిగుబడిని పెంచడానికి కొన్ని పద్ధతులు రైతులు సమగ్రంగా పాటించాలి. ముందుగా మనం నివారణ చర్యలు చూసుకున్నట్టయితే పంట మార్పిడి అంటే ఒకే పంటను పదే పదే వేయకుండా వేరుశెనగ లేదా ఇతర పంటలతో పంట మార్పిడి చేసుకోవాలి. అంతర పంటలుగా బంతి, ప్రొద్దుతిరుగుడు లేదా ఆముదం వంటి పంటలను వేసుకోవడం ద్వారా మిత్ర పురుగులు ఆకర్షించబడతాయి. ఎర్రపంటలుగా రసం పీల్చే పురుగులను ఆకర్షించడానికి కూడా పొలం గట్లపై ఆవాలు ఎర్రపంటగా వేసుకోవచ్చు. ఇక యాంత్రిక పద్ధతులు చూసుకున్నట్టయితే దీపపు ఎరలు రాత్రివేళల్లో పెట్టుకున్నట్టయితే పొలంలో వచ్చే రసం పీల్చే పురుగులు ఆకర్షితమై అదేవిధంగా రెక్కల పురుగులు కూడా వాటికి ఆకర్షితమై నశిస్తాయి. ఇక స్టిక్కీ ట్రాప్స్ పసుపు నీలం రంగు అట్టలకు జిగురు పూసి పెట్టుకున్నట్టయితే రసం పీల్చే పురుగులు అయినటువంటి తెల్లదోమ, తామర పురుగులు వంటి వాటికి అంటుకొని చనిపోతాయి. లింగాకర్షక ఎరలు మగ సీతాకోక చిలుకలను ఆకర్షించి వాటిని చంపడానికి ఎకరానుకు 10 వరకు లింగాకర్షక బుట్టలను ఏర్పాటు చేసుకోవాలి. ఇక జీవ నియంత్రణ పద్ధతులు చూసుకున్నట్టయితే రసాయనాల వాడకాన్ని తగ్గించి హానికారక పురుగులను తినే మూత్ర పురుగులు అంటే బదనికలు అయినటువంటి ట్రైకోగ్రామా పరాన్నజీవులను వృద్ధి చేసుకోవాలి లేదా వాటిని ఎకరాకు 20,000 చొప్పున 2 నుంచి 3 సార్లు విడుదల చేసుకోవాలి. వేప నూనె లేదా వేప ఆధారిత ఎజార్డిరెక్టన్ పురుగుమందును పిచికారీ చేయడం ద్వారా కూడా మనం రసం పీల్చే పురుగులను సమర్థవంతంగా అరికట్టవచ్చు. ఇక

0: చివరి ఆయుధంగా మనం రసాయనిక మందులను వాడుకోవాలి. పురుగులు ఉధృతి మరీ ఎక్కువగా ఉంటే నిపుణుల సలహా మేరకు మాత్రమే పురుగు మందులు వాడుకోవాలి. రసం పీల్చే పురుగుల నివారణకు ఇమిడాక్లోప్రిడ్ 0.25 మిల్లీలీటర్లు, డైమీథివేట్ 2 మిల్లీలీటర్లు లేదా క్లొరాంట్రినిప్రోల్ 0.3 మిల్లీలీటర్లు ఉపయోగించి మనం రసం పీల్చే పురుగులను నివారించుకోవచ్చు. అదేవిధంగా కాయతొలిచే పురుగులైనటువంటి పొగాకు లద్దె పురుగు, శనగపచ్చ పురుగు నివారణకు క్వినాల్ఫాస్ లేదా ఎసిఫేట్ 1 గ్రాము లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఉధృతి మరీ ఎక్కువైనట్టయితే స్పైనోసాడ్ 0.3 మిల్లీలీటర్లు లేదా నోవాల్యూరాన్ 1 మిల్లీలీటరు ఈ మందులను మార్చి మార్చి వారం 10 రోజుల వ్యవధిలో పిచికారీ చేసుకొని మనం లద్దె పురుగులను నివారించుకోవచ్చు. ఇక చివరిగా నిలవ చేసే పప్పు ధాన్యాల్లో కూడా మనకి సస్యరక్షణ అవసరం. అలాగా పప్పులను గాలి చొరబడని డబ్బాల్లో మనం భద్రపరచాలి. ఈ మధ్యకాలంలో హెర్మెటిక్ బ్యాగ్స్ అనేవి బాగా ప్రాచుర్యం పొందాయి. ఇవి వాడుకుంటే గనక పప్పుల్లో గాలి తేమ చేరకుండా, పురుగులు ఉధృతి పెరగకుండా మనం నివారించుకోవచ్చు. అవే కాకుండా మనం వేపాకులను లేదా వసపొడిని కూడా కలిపి నిలవ చేసుకున్నట్టయితే పప్పు దినుసులకు పురుగులు పట్టకుండా మనం జాగ్రత్త పరచుకోవచ్చు. వ్యవసాయంలో రసాయన పురుగు మందులు వాడేటప్పుడు ఎల్లప్పుడూ రైతులు ముఖానికి మాస్కు, చేతులకు తొడుగులు ధరించి గాలి వీచే దశలోనే పిచికారీ చేసుకోవాలి. ఇప్పటి వరకు చెప్పుకున్నటువంటి సమగ్ర సస్యరక్షణను పాటించినట్టయితే రైతు సోదరులు అపరాలలో అధిక దిగుబడి పొందడానికి అవకాశం ఉంటుంది.
1: మీరింతవరకు అపరాలను ఆశించు పురుగులు సమగ్ర సస్యరక్షణ గురించి అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఆర్ సరిత గారి వ్యాఖ్యానంలో విన్నారు. పల్లెసీమలు కార్యక్రమంలో ఇప్పుడు ఒక జానపద గీతం వింటారు.

0: తెలుగువారికి సంవత్సరాది మొదలు ఏడాది పొడవునా ఏవో పండుగలు వస్తూనే ఉన్నా పెద్ద పండుగగా పేరు మోసిన సంక్రాంతి తీరే వేరు. ఇది నవ చైతన్యం ఉరకలు వేసే పండుగ. లోకబాంధవుడైన సూర్యనారాయణుడు మకర రాశిలో ప్రవేశించే శుభవేళ. విధిగా కూతురు అల్లుడు అత్తవారింటికి వచ్చే పండుగ. ఇది పంటల పండుగ, జంటల పండుగ, చలిమంటల పండుగ.
1: పల్లె సీమలు కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ సమాచారం. ఈ శీర్షికలో పార్వతీపురం మన్యం జిల్లా రైతు సోదరులకు శాస్త్రవేత్తలు అందించిన వాతావరణ ఆధారిత వ్యవసాయ సమాచారం గురించి ఆర్ పార్వతి గారు తెలియచేస్తారు.
2: రైతు సోదర సోదరిమణులకు నమస్కారం. ఆచార్య ఎన్జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం, వ్యవసాయ శాస్త్రవేత్తలు పార్వతీపురం మన్యం జిల్లా రైతు సోదరులకు అందిస్తున్న వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలు వింటారు. వాతావరణ ఆధారిత సూచనలు. భారత వాతావరణ విభాగం వారు అందించిన సమాచారం ప్రకారం 0.2 నుంచి 3.0 మిల్లీమీటర్ల తేలికపాటి వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు 34.8 నుంచి 35.4 డిగ్రీ సెంటీగ్రేడ్ల మధ్య ఉండవచ్చు. కనిష్ట ఉష్ణోగ్రతలు 26.7 నుంచి 27.2 డిగ్రీ సెంటీగ్రేడ్ల మధ్య ఉండవచ్చు. గాలిలోని తేమ ఉదయం వేళల్లో 76 నుంచి 81% వరకు ఉంటుంది. మధ్యాహ్న సమయంలో 62 నుంచి 85% వరకు ఉండవచ్చు. గాలి వేగం గంటకు 8 నుంచి 12 కిలోమీటర్ల వేగంతో వీచే సూచనలు ఉన్నాయి. రైతులకు వాతావరణ సాధారణ సలహా. ప్రస్తుత వెచ్చని వాతావరణ పరిస్థితులు ఇంకా తేలికపాటి వర్షా సూచనలు పంటల సాధారణ వృద్ధికి అనుకూలంగా ఉన్నందున ఆశించిన తేలికపాటి వర్షాలు నేలలో తేమను నిలుపుకోవడంలో సహాయపడతాయి. అయినప్పటికీ రైతులు పొలంలో పరిస్థితులను గమనించి పొడి వాతావరణం ఎక్కువ రోజులు ఉంటే అవసరానికి అనుగుణంగా తేలికపాటి నీటిపారుదలను ఇవ్వవలసి ఉంటుంది. వాతావరణం అడపదడప మేఘావృతమే ఉండడం వల్ల తెగుళ్లు ఇంకా వ్యాధుల ప్రబలత ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు క్రమం తప్పకుండా పొలాన్ని పరిశీలించి వాతావరణం స్పష్టంగా ఉన్నప్పుడు మాత్రమే, అంటే ముఖ్యంగా ఉదయం లేదా సాయంత్రం వర్షం లేని సమయంలో మొక్కల సంరక్షణ చర్యలు చేపట్టవలసిందని వ్యవసాయ అధికారులు తెలియజేస్తున్నారు. వర్షం లేని సమయాల్లో అంతర్కృషి ఇంకా కలుపు నివారణ పనులు రైతులు చేసుకోవచ్చు. నేలలో తేమను నిలుపుకోవడానికి, అలాగే నేల ఉష్ణోగ్రతను తగ్గించడానికి మల్చింగ్ పద్ధతులను అనుసరించడం మంచిది. వర్షాల సమయంలో నీరు నిల్వ ఉండకుండా పొలాల్లో సరైన నీటి కాలువలను రైతులు ఏర్పాటు చేసుకోవాలి. పశువులకు శుభ్రమైన త్రాగునీరు, అలాగే వేడి వాతావరణం నుంచి పశువులకు రక్షణ కల్పించి తగిన ఆశ్రయాన్ని ఇవ్వవలసి ఉంటుంది. వ్యవసాయ సలహాలు. వరి పంటలో నారుమడి దశ. నారుమడి తయారీకి, అలాగే సిఫార్సు చేసిన వరి వంగడాలను విత్తుకోవడానికి అందుబాటులో ఉన్న నేలలోని తేమను సద్వినియోగం చేసుకుని నారుమడిలో నీరు నిల్వ ఉండకుండా అదనపు నీరు బయటకు పోయేలా సరైన పారుదల, అంటే నీటి పారుదల సౌకర్యం ఏర్పాటు చేసుకోవాలి. విత్తనాల ద్వారా వచ్చే తెగుళ్ల నుండి రక్షించడానికి విత్తే ముందు విత్తనాలను 1 కిలో కార్బన్ డిజమ్ 2 గ్రాముల చొప్పున లేదా ట్రైకోడెర్మా విరిడి 10 గ్రాముల చొప్పున కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. ఎకరం నారుమడి ప్రాంతానికి DAP 20 కిలోల చొప్పున వేసుకోవాలి. అలాగే తేమతో కూడిన వాతావరణంలో అగ్గి తెగులు సోకిందో లేదో రైతులు గమనిస్తూ ఒకవేళ కనుక లక్షణాలు కనిపిస్తే లీటర్ నీటికి ట్రైసైక్లోజెల్ 75 WP మందు 0.6 గ్రాముల చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. సూచించబడిన తేలికపాటి వర్షాలు, అనుకూలమైన ఉష్ణోగ్రతలు నారుమడి ప్రారంభించడానికి అనుకూలంగా ఉన్నాయి. రైతులు లోకల్ పెద్దచోడి ఇంకా ఇంద్రావతి వంటి రాగి రకాలను ఎకరానికి 4 నుంచి 5 కేజీల విత్తన మోతాదులో విత్తడం ప్రారంభించుకోవాలి. విత్తన శుద్ధి. మొలకల తెగుళ్లను తగ్గించడానికి, అలాగే పంట ఆరోగ్యంగా పెరగటానికి విత్తే ముందు కిలో విత్తనానికి 10 గ్రాముల ట్రైకోడెర్మా విరిడి లేదా 10 గ్రాముల సూడోమోనాస్ ఫ్లోరిసెన్స్ తో విత్తన శుద్ధి చేసుకోవాలి. మామిడి పంటలు పండ్ల అభివృద్ధి దశ. విరామాలతో కూడిన వర్షాల సమయంలో కాయకుళ్ళు ఇంకా తెగుళ్ళు వ్యాపించకుండా ఉండడానికి తోటలో నీరు నిల్వ ఉండకుండా సరైన నీటిపారుదల సౌకర్యం కల్పించుకొని రాలిన పండ్లను ఏరివేసి శుభ్రం చేసుకోవాలి. బాగా పండిన, అంటే బాగా కోతకు వచ్చిన పండ్లను వర్షం లేని

0: లో కొయ్యాలి. కోసిన పండ్లను నిల్వ కాలానికి పెంచుకోవడానికి, కోత అనంతర నష్టాలను తగ్గించుకోవడానికి వాటిని నీడ అంటే గాలి తగిలే ప్రదేశంలో ఉంచాలి. పండు ఈగ, మచ్చ తెగులు, ఇంకా మామిడి తేనె మంచు పురుగు, దీప పురుగు ఉధృతిని రైతులు గమనించి ఒకవేళ వీటి తాకిడి కనుక కనిపిస్తే వాతావరణం అనుకూలంగా ఉన్నప్పుడు లీటర్ నీటికి పండు ఈగ నివారణకు స్పెనోసైడ్ 45 SC మందు 0.3 మిల్లీలీటర్ల చొప్పున లేదా ఆంత్రాక్నోస్ తెగులకు కార్బండిజం 1 గ్రాము చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. ప్రస్తుతం కురిసిన వర్షాల వల్ల నేలల్లో మొక్కజొన్న విత్తనాలు నాటుకోవడానికి అనుకూలమైన తేమ ఉంది కాబట్టి రైతులు ఎంపిక చేసిన నాణ్యమైన మొక్కజొన్న హైబ్రిడ్ విత్తనాలను ఎకరానికి 8 నుంచి 10 కిలోల చొప్పున వేసుకోవాలి. నేల సారాన్ని ఇంకా తేమను కాపాడుకోవడానికి భూమిని తయారు చేసేటప్పుడు బాగా కుళ్ళిన పశువుల ఎరువు లేదా కంపోస్ట్ ఎకరానికి 2 నుంచి 4 టన్నుల చొప్పున కలపాలి. విత్తనాల ద్వారా లేదా నేల ద్వారా వచ్చే తెగుళ్లను నివారించి విత్తనాలు సమానంగా మొలకెత్తి పంట ఏపుగా పెరిగేలా చూసేందుకు విత్తన శుద్ధి చేసుకోవాలి. విత్తనం నాటే ముందు 1 కిలో విత్తనానికి 10 గ్రాముల ట్రైకోడర్మా విరిడి లేదా 2 గ్రాముల మెటాలాక్సిల్ ప్లస్ మ్యాంకోజబ్ కలిపి విత్తనాలకు పట్టించవలసి ఉంటుంది. ఖరీఫ్ పంటకు ముందస్తు వ్యవసాయ సలహాలు. నేలలో సేంద్రీయ కార్బనాన్ని ఇంకా తేమను బట్టి ఉంచే సామర్థ్యాన్ని పెంచడానికి పొలం తయారీ సమయంలోనే పశువుల ఎరువు, కంపోస్టు, ఇంకా పంట వ్యర్థాలను వేసి కలియదున్నుకోవాలి. మధ్య మధ్యలో కురిసే వర్షాల వల్ల నారు కుళ్ళిపోకుండా ఉండడానికి అలాగే తగిన డ్రైనేజీ అంటే నీటిపారుదల వసతితో ఖరీఫ్ కూరగాయలు ఇంకా ఇతర పంటల నారుమళ్లను రైతులు సిద్ధం చేసుకోవాలి. భూమి యొక్క సారవంతమైన స్థితిని అంచనా వేసుకోవడానికి అలాగే భూసార పరీక్షల సిఫార్సుల ఆధారంగా ఆయా ప్రాంతాలకు తగిన పోషక యాజమాన్యాన్ని చేపట్టడానికి ఖరీఫ్ పంటల సాగుకు ముందే రైతులు ఖచ్చితంగా మట్టి నమూనాలను సేకరించి భూసార పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలని రైతులకు అధికారులు సూచిస్తున్నారు. నేలలో సేంద్రీయ కార్బనం భూమి భౌతిక స్థితి ఇంకా తర్వాత వేసే పంటకు అవసరమైన పోషకాల లభ్యతను పెంచడానికి పచ్చిరొట్ట ఎరువులు సాగు చేపట్టవలసి ఉంటుంది. అందుకోసం ఎకరానికి 25 నుంచి 30 కిలోల జీలుగా లేదా 40 నుంచి 50 కిలోల జనుము విత్తనాలను చల్లి విత్తిన 45 నుంచి 50 రోజుల తర్వాత ఆ పంటలను దుక్కిలో వేసి కలియదున్నుకోవాలి. పశువుల సంరక్షణ. ప్రస్తుత వేడి ఇంకా తేమతో కూడిన వాతావరణ పరిస్థితుల వల్ల పశువుల్లో గొంతు వాపు, జబ్బవాపు వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నందున దీని నివారణకు గాను పశు వైద్యుల అధికారుల సలహా మేరకు తమ పశువులకు వెంటనే టీకాలు వేయించుకోవాలని రైతులకు అధికారులు తెలియజేస్తున్నారు. పశువుల పాకల్లో సరైన పరిశుభ్రతను పాటించి నేల ఎప్పుడు పొడిగా ఉండేలా చూసుకోవాలి. గాలి వెలుతురు ధారాళంగా వచ్చేలా ఉండాలి. పశువులకు స్వచ్ఛమైన త్రాగునీటిని అందించాలి. దీనివల్ల వేడి వల్ల కలిగే ఒత్తిడి పశువులకు తగ్గుతుంది. అలాగే తేమ వాతావరణంలో వ్యాపించే బ్యాక్టీరియా, పరాన్నజీవుల వ్యాధులను అరికట్టవచ్చు. రైతులు వాతావరణ ఆధారిత పంట సలహా కొరకు వాతావరణ సూచన కోసం మేఘదూత్ మొబైల్ యాప్ను డౌన్లోడ్ చేసి ఉపయోగించుకోవాలి. అలాగే రైతులు పిడుగులు ఇంకా ఉరుములతో కూడిన హెచ్చరికల కోసం దామిని మొబైల్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు.
1: మీరు ఇంతవరకు వ్యవసాయ సమాచారం విన్నారు. ఇంతటితో ఈనాటి పల్లెసీమల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, మరికొద్ది క్షణాల్లో వికసిత్ భారత్ విజయవాడ కేంద్రం నుండి.
2: ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ MeTY సమన్వయంతో నిర్వహించబడుతున్న కేంద్ర ప్రభుత్వ పథకం డిజిటల్ ఇండియా, ఈ అంశం గురించి సీనియర్ జర్నలిస్ట్ ఎం నాగేంద్ర వరప్రసాద్ గారి ప్రసంగం.
3: ఆధునిక సాంకేతిక యుగంలో భారతదేశాన్ని అగ్రభాగాన నిలబెట్టడంతో పాటు అభివృద్ధి ఫలాలను అన్ని వర్గాల ప్రజలకు అందించే ప్రధాన లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న డిజిటల్ ఇండియా కార్యక్రమం ఫలితాల దిశలో ముందుకు సాగుతోంది. కంప్యూటర్ సాంకేతికతతో అనుసంధానమైన అంశాలను క్రోడీకరించడమే డిజిటల్ ప్రక్రియ అంటారు. ప్రభుత్వం అందించే సేవలన్నింటినీ సాంకేతికత ద్వారా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడమే డిజిటల్ ఇండియా ప్రధాన లక్ష్యం. దశాబ్ద కాలం క్రితం 2015 భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ డిజిటల్ ఇండియాని ప్రారంభించి దీన్ని అవసరాన్ని, లక్ష్యాలను ప్రజలకు వివరించినప్పుడు ఇదో సాధారణ కార్యక్రమంగా భావించినప్పటికీ ప్రస్తుతం అత్యంత కీలకంగా మారడం విశేషం. కేవలం చదవడం రాయడం మాత్రమే అక్షరాస్యతగా భావించే రోజుల నుంచి డిజిటల్ అక్షరాస్యత దిశగా

కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. దేశంలోని ప్రతి ఒక్కరూ తమకు కావలసిన ప్రభుత్వ సేవలన్నింటినీ అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ద్వారా పొందేందుకు యత్నిస్తున్నారంటే అది డిజిటల్ ఇండియా అమలులో భాగమే. భారతదేశం జనాభా 148 కోట్లు, అంటే ప్రపంచ జనాభాలో ఇది 17.8% అన్నమాట. కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం జనాభా అభివృద్ధి రేటు 0.86% నుంచి 0.87% వార్షికంగా పెరుగుతోంది. ఇందులో యువత కూడా భారీగా పెరుగుతున్నారు. దేశంలోని పట్టణ ప్రాంతాల్లో 37.6% మంది నివసిస్తుంటే మిగిలిన వారంతా గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. వీరంతా దేశంలోని 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాల్లో నివాసం ఉంటున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ వాస్తవ గణాంకాలను పరిగణనలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం 53 కేంద్ర మంత్రిత్వ శాఖల పరిధిలో పనిచేస్తున్న 93 ముఖ్య ప్రభుత్వ విభాగాలు అందించే సేవలను జనబాహుళ్య వర్గాలకు, దిగువ తరగతి ఆదాయ వర్గాలకు అందించాలన్న లక్ష్యాన్ని పెట్టుకుని పనిచేస్తోంది. ఇందుకోసం డిజిటల్ ఇండియాను ప్రారంభించిన కేంద్ర ప్రభుత్వం 9 కీలకాంశాలను గుర్తించింది. ప్రజలందరికీ మొత్తం సమాచారాన్ని అందుబాటులోకి తీసుకురావటం, రహదారులన్నింటిపైన బ్రాడ్బ్యాండ్ సేవలు, ఈ గవర్నెన్స్ ద్వారా సాంకేతిక సేవల విస్తరణ, ప్రజలందరికీ మొబైల్ ఫోన్లను అందుబాటులోకి తీసుకురావటం, ప్రజలందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలను తెలియపరిచి వాటిని వినియోగించుకునేలా చేయడం, అరచేతిలో సమాచారం వెల్లువ, ఈ క్రాంతి పథకం కింద ఎలక్ట్రానిక్ సేవలు, దేశవాళీ ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, ఉద్యోగ కల్పన, ఐటీ రంగంలో ఉద్యోగావకాశాల విస్తరణ, ఇతర కార్యక్రమాలు డిజిటల్ ఇండియా అమలులో ఉన్నాయి. గత 10 ఏళ్లకు పైగా డిజిటల్ ఇండియా విస్తృత కార్యక్రమాలను చేపట్టడంతో అనూహ్యమైన సాంకేతిక మార్పులు వివిధ రంగాల్లో చోటు చేసుకున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వీయ పర్యవేక్షణలో ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో డిజిటల్ ఇండియా ఇప్పటివరకు సాధించిన లక్ష్యాలను గత పార్లమెంటు సమావేశాల వేదికగా కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సమర్పించారు. దేశంలోని వైద్యం, విద్య, ఆర్థిక, ఉద్యోగ, వృత్తి నైపుణ్య, వ్యవసాయ, వ్యాపార రంగాలలో డిజిటల్ ఇండియా తనదైన ముద్ర వేసినట్లు తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దేశంలోని 215,000 గ్రామ పంచాయతీలకు భారత్ నెట్ ద్వారా సేవలు అందుతున్నాయి. వివిధ రంగాలు వృత్తులు నిర్వహించుకునే వారికి 5 లక్షల సర్వీస్ సెంటర్లు ప్రత్యక్షంగా, పరోక్షంగా అందుబాటులోకి వచ్చాయి. ప్రధానమంత్రి దిశ పథకం కింద దేశంలోని 6 కోట్ల మంది గ్రామీణులు డిజిటల్ అక్షరాస్యత సాధించగలగటం ప్రస్తావించదగ్గ విషయం. గ్రామీణ ప్రాంతాలలో 4.09 లక్షలకు పైగా వైఫై హాట్స్పాట్లు కూడా పీఎం వాణిజ్య కార్యక్రమం కింద ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆధునిక యుగంలో సాంకేతికతపై ఆధారపడ్డ మార్పు అనివార్యం కావడంతో డిజిటల్ ప్రాధాన్యత మరింతగా పెరిగింది. అన్ని విషయాలను కంప్యూటర్ లేదా ఫోన్ లేదా ఇంటర్నెట్లో చూడటం, సర్వీసులను పొందటం తప్పనిసరి అయింది. దీనికి కావలసిన బ్రాడ్బ్యాండ్ అవసరాలు కూడా అనూహ్యంగా పెరిగిపోయాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదేశించినట్లు డిజిటల్ ఇండియా లక్ష్య సాధన దిశగా ప్రగతి పథంలో కొనసాగుతోంది. ప్రస్తుతం దేశంలో 80.6 కోట్ల మంది ఇంటర్నెట్ వినియోగదారులు ఉన్నట్లు కొన్ని లెక్కలు తెలియజేస్తున్నప్పటికీ ఈ సంఖ్య 100కు పైగా దాటినట్లు అధికారిక సమాచారం కూడా ఉంది. అయితే ఇది 120 కోట్లకు చేరుకుంటుందని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇందులో వైర్లెస్ కనెక్షన్లు, వాటికి సంబంధించినటువంటి అంశాలు భారీగా ఉండటం మరొక కీలక అంశం. దేశం 5G కవరేజీలోకి వెళ్లిన తర్వాత డిజిటల్ ఉపకరణాలు ప్రజా జీవితంలో విడదీయరాని భాగమైనట్లు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఓ కార్యక్రమంలో ఇటీవల ప్రస్తావించారు. దశాబ్ద కాలంలో డిజిటల్ ఇండియాలో భాగంగా సామాన్యులు, గృహిణులు, వ్యవసాయదారులు, ఇతర చేతి వృత్తి వ్యాపార నిపుణులు, విద్యార్థులు వీరందరికీ కూడా ఆశ్చర్యకరమైనటువంటి మేలు జరిగింది. అందరికీ కీలకమైనటువంటి ఆధార్ కార్డులను అందజేయడంలో ప్రభుత్వం సఫలమైంది. ఇప్పటివరకు 143 కోట్లు జారీ చేయగా మిగిలినవి పెండింగ్లో ఉన్నాయి. 2026 జనవరి వరకు ఉన్న సమాచారం ప్రకారం యూపీఐ ద్వారా 28.33 లక్షల కోట్ల రియల్ టైం లావాదేవీలు నమోదయ్యాయి. వ్యక్తులకు కావలసిన సమాచారాన్ని, వ్యక్తిగత గోప్యత పాటిస్తూ నిల్వ చేసే వ్యక్తిగత సమాచారాన్ని డిజిటల్ యాప్లో భద్రపరుస్తున్నారు. ఇప్పటివరకు 62 కోట్ల మంది డిజిలాకర్లను వినియోగిస్తున్నారంటే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. జాతీయ వ్యవసాయ మార్కెట్లో భాగంగా రైతులకు మార్కెట్ పరిజ్ఞానం పెరిగింది. మొబైల్ ఫోన్లలో, వాట్సాప్లలో చాటింగు, యూపీఐల ద్వారా క్రయ విక్రయాలు వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపించాయి.

0: ఏడాది జనవరి నాటికి 23 రాష్ట్రాలు 4 కేంద్రపాలిత ప్రాంతాల్లో 1.79 కోటి మంది రైతులు నేరుగా డిజిటల్ ఇండియా సేవలను వినియోగించుకున్నట్లు లెక్కలు తెలియజేస్తున్నాయి. ఇకపోతే సఖీ, దీనదయాళ్ అంత్యోదయ యోజన, ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజన, నేషనల్ సోషల్ అసిస్టెన్స్తో పాటు బీబీజీ రామ్జీ పథకం కింద నమోదైన కోట్లాది మంది లబ్ధిదారులు డిజిటల్ సేవలు పొందుతున్నారు. వీటితో పాటు డిజీలాకర్లలో 900 కోట్ల డాక్యుమెంట్లు నిక్షిప్తమయ్యాయి. 20.7 కోట్ల మహిళలు తాము తయారు చేసిన హస్త గృహ ఉత్పత్తులను నేరుగా ఈకామర్స్ ద్వారా వ్యాపారం నిర్వహిస్తున్నారు. ఇవి కాకుండా 3.59 లక్షల గ్రామాలకు కిసాన్ సారథి కింద సేవలు అందుతున్నాయి. డిజిటల్ ఇండియా కార్యక్రమం ద్వారానే ఇదంతా సాధ్యమైందంటే అతిశయోక్తి కాదు. దీక్ష, పోషణ్, మైభారత్ల కింద కోట్లాది మంది రిజిస్టర్ అయి సేవలు పొందడం గమనార్హం. ఉమాంగ్ వంటి యాప్లు కోట్లాది మంది ఉద్యోగులకు వరంగా మారాయి. ఇక రైలు, బస్సు, విమానం వంటి రవాణా సేవలకు డిజిటల్ ఇండియానే దోహదపడుతోంది. ఒకప్పుడు మొబైల్ ఫోన్ను విలాసవంతమైన సమాచార సాంకేతిక ఉపకరణంగా భావించేవారు. ఇప్పుడు ఒక ప్రధాన అవసరంగా అది మారిందని చెబుతున్నారు. పండ్లు, కూరగాయలు అమ్మే చిరు వ్యాపారుల నుంచి బంగారం అమ్మే విక్రేతల వరకు సెల్ ఫోన్ జీవితంలో ఒక భాగంగా మారినట్లు చెబుతున్నారు. ఇక విద్యాసంస్థలు, విద్యార్థులు తమ అడ్మిషన్లు, కొత్త కోర్సులకు డిజిటల్ సాంకేతికతపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. బ్యాంకులలో ఒకప్పుడు డబ్బు లావాదేవీల కోసం కనిపించే భారీ క్యూలు ఇప్పుడు కనుమరుగవడానికి డిజిటల్ సాంకేతిక ప్రగతే కారణం. ఆసుపత్రులు, వైద్యులు, రోగ నిర్ధారణ సంస్థలు రోగుల వివరాలను, రోగ నిర్ధారణ పట్టికలను డిజిటల్ రూపంలో పంపడం, వాటిని ఫోన్లోనే తెలుసుకోవడం ఇప్పుడు సులభమైనటువంటి ప్రక్రియగా మారింది. యూపీఐ ద్వారా చెల్లింపులు, సోషల్ మీడియా మెసేజ్లు, ఈకామర్స్, ఆహార సరఫరా రంగాల్లో డిజిటల్ విప్లవం చోటు చేసుకుంది. భారతదేశంలో ప్రతి స్మార్ట్ మొబైల్ ఫోన్లో 33 నుంచి 50 వరకు యాప్లు డౌన్లోడ్ చేసుకునే వీలు ఉండటంతో స్టార్టప్ల వ్యాపార విస్తరణ అనూహ్యంగా పెరిగింది. డిజిటల్ ఇండియా కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం 4,741 కోట్ల రూపాయలను బడ్జెట్లో ముందు కేటాయించిన తర్వాత మరింతగా పెంపొందించింది. ఈ అంశం చూస్తుంటే సాంకేతిక ప్రగతికి ప్రభుత్వం ఎంతలా కట్టుబడి ఉందో అర్థమవుతుంది. డిజిటల్ అక్షరాస్యత ద్వారా సమాజంలో సాంస్కృతిక, ఆధ్యాత్మిక, వారసత్వ, చరిత్రాత్మక మార్పులను కూడా కేంద్రం లక్ష్యంగా ఎంచుకుంది. మధ్య దళారుల ప్రమేయం లేకుండా పేదలు, మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించే దిశగా డిజిటల్ అక్షరాస్యత ఉపయోగపడాలని ఆకాంక్షిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ విషయంలో అన్ని కార్యక్రమాలు మధ్య దళారుల ప్రమేయం లేకుండా పేదలు, మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించే దిశగా డిజిటల్ అక్షరాస్యత ఉపయోగపడాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన డిజిటల్ ఇండియా కార్యక్రమం గ్రామీణ ప్రాంతాలతో పాటు ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో ఆశించిన మార్పు తీసుకురావడం హర్షణీయమని కూడా ప్రధానమంత్రి చెబుతున్నారు. గత 11 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం డిజిటల్ ఇండియా కార్యక్రమానికి వెచ్చిస్తున్న నిధులు, అధికార యంత్రాంగం చేస్తున్న కృషికి దేశంలోని ప్రతిష్టాత్మక ప్రైవేట్ సంస్థలు కూడా చేయూతనివ్వడం వల్లే పరిస్థితి మరింత మెరుగైంది. 2014-15లో జీబీ డేటా ఖరీదు 269 రూపాయల నుంచి ఇప్పుడు 2026 నాటికి అది కేవలం 7.09 రూపాయలకు తగ్గింది. అంటే 97% పైగానే తగ్గిందన్నమాట. గతంలో 358 కిలోమీటర్ల పరిధికే పరిమితమైన ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ని 692,676 కిలోమీటర్ల పరిధికి అనూహ్యంగా పెంచారు. మొబైల్ కనెక్టివిటీ గ్రామీణ ప్రాంతంలో కూడా అనూహ్యంగా పెరిగింది. బ్రాడ్ బ్యాండ్ వినియోగదారులు భారీగా పెరిగారు. అంటే 400% దాకా పెరిగినట్లు లెక్కలు తెలియజేస్తున్నాయి. డిజిటల్ ఇండియాలో భాగంగా కార్యక్రమాల అభివృద్ధితో పాటు కొన్ని సవాళ్లు కూడా ప్రభుత్వానికి ఎదురవుతున్నాయి. వాటిని కూడా ప్రభుత్వం సమర్థంగా ఎదుర్కొంటోంది. డిజిటల్ లావాదేవీలకు సైబర్ నేరగాళ్ల ముప్పు ఉండటంతో ప్రభుత్వం, పోలీసులు, సమాచార వ్యవస్థల ద్వారా డిజిటల్ నేర నియంత్రణ కార్యక్రమాలు చేపట్టారు. డేటా ప్రైవసీతో పాటు భాషాపరమైన సమస్యలను సాంకేతికంగా అధిగమించే ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వం గట్టి చర్యలు చేపట్టింది. ఏది ఏమైనప్పటికీ మొత్తంగా చూస్తే భారత జీడిపిలో 2029-30 నాటికి డిజిటల్ ఎకానమీ భాగస్వామ్యం 20%కు పైగా పెరుగుతుందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దేశ పురోభివృద్ధికి డిజిటల్ ఇండియా మరింత కీలకం. అందుకు ప్రభుత్వం చేస్తున్న కృషితో పాటు ప్రజల క్రియాశీలక భాగస్వామ్యం కూడా అత్యంత కీలకంగా మారింది.
1: ఇంతవరకు వికసిత్ భారత్ శీర్షికన ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఎంఈఐటి వై

0: సమన్వయంతో నిర్వహించబడుతున్న కేంద్ర ప్రభుత్వ పథకం డిజిటల్ ఇండియా. ఈ అంశం గురించి సీనియర్ జర్నలిస్ట్ ఎం నాగేంద్ర వరప్రసాద్ గారి ప్రసంగం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, ఇప్పుడు ఒక చిత్రగీతం వింటారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మీరు విన్న ఈ పాట మిస్సమ్మ చిత్రం నుండి.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం స్వరమాలిక తెలుగు సినిమా పాటల కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ముందుగా ఎంసీఏ చిత్రం నుండి కార్తీక్ దీపిక వరదరాజన్ పాడిన పాట, సాహిత్యం శ్రీమణి, సంగీతం దేవిశ్రీప్రసాద్.

తర్వాత మీరు వినబోయే పాట శ్రీమంతుడు చిత్రం నుండి. రామజోగయ్య శాస్త్రి సాహిత్యానికి దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు అందించగా సాగర్ సుచిత్ర పాడిన పాట.

0: కార్యక్రమంలో ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: స్వరమాలిక కార్యక్రమంలో ఇప్పుడు మీరు వినబోయే పాట మిస్టర్ పర్ఫెక్ట్. చిత్రం నుండి దేవి శ్రీప్రసాద్ సంగీత సారథ్యంలో శ్రేయ ఘోషల్ పాడిన పాట, సాహిత్యం అనంత శ్రీరామ్.

తర్వాత మీరు వినబోయే పాట నువ్వు లేక నేను లేను చిత్రం నుండి ఉషా పాడిన పాట. సంగీతం ఆర్పి పట్నాయక్, సాహిత్యం కాశీ విశ్వనాథ్.

స్వరమాలిక కార్యక్రమంలో తర్వాత మీరు వినబోయే పాట భద్ర చిత్రం నుండి. కులశేఖర్ సాహిత్యానికి దేవి శ్రీప్రసాద్ సంగీతం అందించగా మల్లికార్జున్ సుమంగళి పాడిన పాట.

మీరింతవరకు స్వరమాలిక తెలుగు సినీ గీతాల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పివికేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. భారత్ న్యూజిలాండ్ దేశాల మధ్య సంబంధాలను ప్రవాస భారతీయులు బలోపేతం చేస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ మస్కట్లో ఒమన్ విదేశాంగ మంత్రి బదర్ బిన్ హమద్ అల్ బుసైదీతో సమావేశమై వివిధ అంశాలపై చర్చలు జరిపారు. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ ఆరోగ్య వ్యవస్థలలో ఒకటని కేంద్ర మంత్రి జేపీ నడ్డా అన్నారు. వెనిజులాలో ఇటీవల సంభవించిన భూకంపాల నేపథ్యంలో భారత్ అందించిన సహాయానికి ఆ దేశ తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ ధన్యవాదాలు తెలిపారు. వార్తల వివరాలు. భారత్ న్యూజిలాండ్ దేశాల మధ్య సంబంధాలను ప్రవాస భారతీయులు బలోపేతం చేస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 2 రోజుల న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా ఆయన ఈరోజు ఆక్లాండ్ చేరుకున్నారు. న్యూజిలాండ్ ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లక్సన్,

విమానాశ్రయంలో మోదీకి ఘన స్వాగతం పలికారు. ఈ సాయంత్రం ఆక్లాండ్లో జరిగిన స్వాగత కార్యక్రమంలో ప్రధానమంత్రి మోదీ భారతదేశపు సాంస్కృతిక వారసత్వపు వేడుకలను వీక్షించారు. ఇవి పంజాబ్, తమిళనాడు సంస్కృతులను, కర్ణాటక హిందుస్థానీ శాస్త్రీయ సంగీత సమ్మేళనాన్ని, అలాగే వందే మాతరం గీతాన్ని ప్రదర్శించాయని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమం పోస్టులో పేర్కొన్నారు. ప్రజలను ఏకం చేసే విశిష్ట శక్తి సంగీతానికి ఉందని, నేటి ప్రదర్శన భారత్ న్యూజిలాండ్ స్నేహంలోని ఆత్మీయతను, గాఢతను ప్రతిబింబించిందన్నారు. కాగా ఈ పర్యటన సందర్భంగా ఇరు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, విద్య, సాంకేతికత, ప్రజల మధ్య సంబంధాలలో సహకారాన్ని బలోపేతం చేసే మార్గాలపై ఇద్దరు నాయకులు చర్చించనున్నారు. భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఒమన్ విదేశాంగ మంత్రి బదర్ బిన్ హమద్ అల్ బుసైదీతో మస్కట్లో ఈరోజు సమావేశమై ఇరు దేశాల మధ్య సహకారానికి సంబంధించిన వివిధ అంశాలపై చర్చలు జరిపారు. వాణిజ్యం, పెట్టుబడులు, అనుసంధానం, సముద్రయానం, సాంకేతికత, రక్షణ, సైబర్, ఏఐ రంగాలపై ప్రధానంగా చర్చలు జరిగాయని జయశంకర్ సామాజిక మాధ్యమం ద్వారా వెల్లడించారు. గల్ఫ్లోని తాజా పరిణామాలు, ఆ ప్రాంతంలో శాంతి స్థిరత్వాన్ని నెలకొల్పే ప్రయత్నాలపై కూడా ఇరువురు నాయకులు పరస్పరం అభిప్రాయాలను తెలియజేసుకున్నారు. ఈ చర్చలు భారత్, ఒమన్ల మధ్య ఉన్న వ్యూహాత్మక భాగస్వామ్యంలోని విశ్వాసాన్ని, బలాన్ని ప్రతిబింబిస్తున్నాయని జయశంకర్ ఉద్ఘాటించారు. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ABDMలో 94 కోట్ల ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య ఖాతా నంబర్లు నమోదు చేయబడ్డాయని, 105 కోట్ల ఆరోగ్య రికార్డులు అనుసంధానం జరిగిందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ABDM మిషన్ స్టీరింగ్ గ్రూప్ 3వ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ మిషన్ ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ ఆరోగ్య వ్యవస్థలలో ఒకటిగా నిలిచిందన్నారు. ABDM కింద ఒక పటిష్టమైన డిజిటల్ ఆరోగ్య సంరక్షణ, మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని పేర్కొంటూ, దేశవ్యాప్తంగా దీని వినియోగాన్ని గరిష్ట స్థాయికి పెంచడంపై దృష్టి సారించాలని సూచించారు. సార్వత్రిక ఆరోగ్య పరిరక్షణ వెసులుబాటు సాధించడానికి సాంకేతికత ఒక శక్తివంతమైన సాధనంగా కొనసాగాలని కేంద్ర మంత్రి సూచించారు. కాగా డిజిటల్ ఆరోగ్య వినియోగాన్ని విస్తృతం చేయడం, కృత్రిమ మేధతో సహా అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలను ఉపయోగించుకోవడం, సంస్థాగత సామర్థ్యాలను బలోపేతం చేయడం మొదలైన అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. వెనిజులాలో ఇటీవల సంభవించిన భూకంపాల నేపథ్యంలో భారత ప్రభుత్వం ఆపరేషన్ అమిస్టాడ్ పేరిట ప్రారంభించిన సహాయ విపత్తు ప్రతిస్పందన మిషన్ విజయవంతంగా పూర్తయింది. ఈ సందర్భంగా భారత్ సకాలంలో అందించిన సహాయం, మద్దతు, సంఘీభావానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ ధన్యవాదాలు తెలిపారు. ఈ నెల 26వ తేదీన వైమానిక దళానికి చెందిన 2 C-17 గ్లోబ్ మాస్టర్ 3 విమానాలు పారాఫీల్డ్ హాస్పిటల్ యూనిట్కు చెందిన 41 మంది సభ్యుల బృందాన్ని వెనిజులాకు తీసుకువెళ్లాయని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. దేశ విద్యుత్ డిమాండ్లో 50% పైగా స్వచ్ఛ ఇంధనం ద్వారా తీర్చడం 2వసారి జరిగిందని నూతన పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. ఈ నెల 6వ తేదీన విద్యుత్ సరఫరాలో పునరుత్పాదక వనరుల వాటా 50.2% నమోదైందని ఆయన సామాజిక మాధ్యమ పోస్టులో ఈరోజు వెల్లడించారు. భారతదేశ స్వచ్ఛ ఇంధన వ్యవస్థ బలోపేతం అవుతోందని చెప్పడానికి ఇది ఒక నిదర్శనమని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం దృఢ సంకల్పంతో వేగంగా సుస్థిర వృద్ధిని కొనసాగిస్తోందని కేంద్ర మంత్రి తెలియజేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. అధిక ఆల్కహాల్ను కలిగి ఉన్న ఔషధ ఫార్ములేషన్ల నియంత్రణను పటిష్టం చేసే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 1945 నాటి ఔషధ నిబంధనలను సవరించింది. ఈ మేరకు ఇథైల్ ఆల్కహాల్ను కలిగి ఉన్న ఫార్ములేషన్లకు లైసెన్సింగ్ అవసరాల నుండి ప్రస్తుతమున్న మినహాయింపును కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తొలగించింది. 30 మిల్లీలీటర్ల కంటే అధిక పరిమాణంలో ప్రతి ఘన పరిమాణానికి 12% కంటే ఎక్కువ ఇథైల్ ఆల్కహాల్ను కలిగి ఉన్న అన్ని ఫార్ములేషన్లు ఇకపై షెడ్యూల్ కే కింద వాటికి అందించిన మినహాయింపు పరిధిలోకి రావని, అటువంటి ఉత్పత్తులు డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ 1940 కింద అవసరమైన లైసెన్సులను పొందవలసి ఉంటుందని మంత్రిత్వ శాఖ ఈరోజు ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ జోరం అనియా యూనిసెఫ్ ఇండియా ప్ర

ప్రతినిధి సింథియా మెక్కాఫ్రే బృందంతో న్యూఢిల్లీలో ఈరోజు సమావేశమయ్యారు. బాలల కేంద్రీకృత అభివృద్ధి, పాఠశాల విద్య, మానవ అభివృద్ధి రంగాలలో సహకారాన్ని బలోపేతం చేసేందుకు ఉద్దేశించిన ఈ సమావేశంలో ఆకాంక్షిత జిల్లాలు, బ్లాకులలో సురక్షితమైన సమ్మిళిత అభ్యసనం, ప్రాథమిక అక్షరాస్యత, సంఖ్యాశాస్త్రం, ఉపాధ్యాయ విద్య, విద్యార్థుల సంక్షేమం, సైబర్ భద్రత, డిజిటల్ భద్రత వంటి అంశాలపై చర్చలు జరిపారు. ఈ సందర్భంగా బాలల సంక్షేమం, విద్యా ఫలితాలను మెరుగుపరచడంలో సాక్ష్యాధారిత విధాన రూపకల్పన, సామాజిక భాగస్వామ్యం, విపత్తులను తట్టుకునే సామర్థ్యం, మహిళా స్వయం సహాయక బృందాల పాత్రల ఆవశ్యకతను డాక్టర్ జోరం అనియా వివరించారు. ఛత్తీస్గఢ్లోని బలోద్ జిల్లా గత సంవత్సర కాలంలో సుమారు 285,000 నీటి సంరక్షణ, ఇంకుడు గుంతల నిర్మాణాలను ఏర్పాటు చేసిందని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ తెలిపింది. క్యాచ్ ది రెయిన్ ఉద్యమ వేగాన్ని కొనసాగించాలంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ

0: భద్రత, డిజిటల్ భద్రత వంటి అంశాలపై చర్చలు జరిపారు. ఈ సందర్భంగా బాలల సంక్షేమం, విద్యా ఫలితాలను మెరుగుపరచడంలో సాక్ష్యాధారిత విధాన రూపకల్పన, సామాజిక భాగస్వామ్యం, విపత్తులను తట్టుకునే సామర్థ్యం, మహిళా స్వయం సహాయక బృందాల పాత్రల ఆవశ్యకతను డాక్టర్ జోరం అనియా వివరించారు. ఛత్తీస్గఢ్లోని బలోద్ జిల్లా గత సంవత్సర కాలంలో సుమారు 285,000 నీటి సంరక్షణ, ఇంకుడు గుంతల నిర్మాణాలను ఏర్పాటు చేసిందని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ తెలిపింది. క్యాచ్ ది రెయిన్ ఉద్యమ వేగాన్ని కొనసాగించాలంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో ఇచ్చిన పిలుపునకు స్పందిస్తూ జల్ సంచయ్ జనభాగీదారీ 2.0 కింద సామూహిక నీటి సంరక్షణకు ఇది గొప్ప ఉదాహరణగా నిలిచిందని పేర్కొంది. గ్రామ పంచాయతీలు, స్థానిక సంఘాలు, జిల్లా యంత్రాంగం భాగస్వామ్యంతో బలోద్ జిల్లా విస్తృత శ్రేణిలో వర్షపు నీటి సేకరణ, భూగర్భ జలాల సంరక్షణ కార్యక్రమాలను అమలు చేసింది. జల్ సంచయ్ జనభాగీదారీ 1.0 కింద ఈ జిల్లాకు 100,000కు పైగా నీటి సంరక్షణ నిర్మాణాలను ఏర్పాటు చేసి జాతీయ స్థాయిలో 3వ స్థానాన్ని, తూర్పు జోన్లో 1వ స్థానాన్ని కైవసం చేసుకుంది. పచ్చదనాన్ని విస్తరించేందుకు ఢిల్లీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మొక్కలు నాటే కార్యక్రమం పర్యావరణ పరిరక్షణ, సుస్థిర పట్టణాభివృద్ధి దిశగా ఒక కీలక ముందడుగని కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి ప్రతాప్ రావు జాదవ్ అన్నారు. ఈ మేరకు ఆయన ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖాగుప్తాకు లేఖ రాస్తూ 70,00,000కు పైగా వాతావరణ మార్పులను తట్టుకోగల చెట్లను నాటే ప్రతిపాదనను, 70కి పైగా జలాశయాల అభివృద్ధిని, దాదాపు 6,000 హెక్టార్ల భూమిని అటవీ ప్రాంతంగా నోటిఫై చేయడాన్ని ప్రశంసించారు. ఈ చర్యలు ఢిల్లీ పర్యావరణ భద్రతను బలోపేతం చేయడంతో పాటు పట్టణ గాలి నాణ్యతను మెరుగుపరుస్తాయని పేర్కొన్నారు. ప్రతిపాదిత 8 అడవులలో కనీసం 20% వాటాను ఔషధ మొక్కల జాతులకు కేటాయించాలని, లేదా ప్రత్యామ్నాయంగా కనీసం 2 అడవులను ప్రత్యేక ఔషధ మొక్కల అడవులుగా అభివృద్ధి చేయాలని ప్రతాప్రావు జాదవ్ సూచించారు. అయోధ్యలోని రామమందిరంలో విరాళాల దుర్వినియోగంపై నిష్పక్షపాతంగా కాలపరిమితితో కూడిన విచారణ జరపాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు ఈ నెల 13వ తేదీన విచారించనుంది. రామమందిరానికి అందిన విరాళాల దుర్వినియోగం ఆరోపణల నేపథ్యంలో ఆలయ ట్రస్ట్ అభ్యర్థన మేరకు గత నెల 13న ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం ఎస్ఐటీను ఏర్పాటు చేసింది. కాగా విరాళాల చోరీ ఆరోపణలకు సంబంధించి అరెస్టైన 8 మంది నిందితుల్లో 3 ఈ నెల 7వ తేదీన అయోధ్య కోర్టు ఒకరోజు పోలీసు రిమాండ్ మంజూరు చేసింది. గత నెల 29న స్థానిక కోర్టు ఆ 8 మంది నిందితులను 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారత్, న్యూజిలాండ్ దేశాల మధ్య సంబంధాలను ప్రవాస భారతీయులు బలోపేతం చేస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ మస్కట్లో ఒమన్ విదేశాంగ మంత్రి బదర్ బిన్ హమద్ అల్ బుసైదీతో సమావేశమై వివిధ అంశాలపై చర్చలు జరిపారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, ఇప్పుడు ఒక చిత్రగీతం వింటారు. అంతఃపురం చిత్రం నుండి కేఎస్ చిత్ర పాడిన పాట.

తర్వాత పాట శ్రీనివాస కళ్యాణం చిత్రం నుండి. సిరివెన్నెల సాహిత్యానికి కేవీ మహదేవన్ స్వరకల్పనలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట.

తర్వాత పాట మావి చిగురు చిత్రం నుండి. భువనచంద్ర సాహిత్యానికి ఎస్వి కృష్ణారెడ్డి సంగీతాన్ని సమకూర్చగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, కెఎస్ చిత్ర పాడిన పాట.

తర్వాత పట పెళ్లి సందడి చిత్రం నుండి ఎంఎం కీరవాణి సంగీత సారథ్యంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కెఎస్ చిత్ర పాడిన పాట సాహిత్యం సిరివెన్నెల.

స్వరమాలిక తెలుగు సినిమా పాటల కార్యక్రమంలో తర్వాత మీరు వినబోయే పాట స్వయంవరం చిత్రం నుండి కేఎస్ చిత్ర పాడిన పాట. సంగీతం వందే మాతరం శ్రీనివాస్, రచన భువన చంద్ర.

స్వరమాలిక. ఈ కార్యక్రమంలో చివరిగా మీరు వినబోయే పాట బంగారు బుల్లోడు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, కెఎస్ చిత్ర పాడిన పాట, సాహిత్యం వేటూరి, సంగీతం రాజ్కోటి.

మీరింతవరకు స్వరమాలిక తెలుగు సినిమా పాటల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఆపాత మధురాలు పాత తెలుగు సినిమా పాటల కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా చిట్టి చెల్లెలు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట.

తర్వాత సుఖదుఖాలు చిత్రం నుండి పి సుశీల పాడిన పాట.

ఇప్పుడు మీరు విన్న పాట మూగ మనసులు చిత్రం నుండి ఘంటసాల పాడిన పాట. కార్యక్రమంలో తర్వాత దొంగ రాముడు చిత్రం నుండి ఘంటసాల జిక్కి పాడిన పాట.

ఎవరమ్మా ఇటగాడు ఎంతకు అంతు పట్టనివాడు ఎంతకు చేరుకున్నాడు.

మీరింతవరకు ఆ పాత మధురాలు పాత తెలుగు సినిమా పాటల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మరికొద్ది క్షణాల్లో హిందీ వార్తా ప్రసారం, వెంటనే ఆంగ్ల వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: Comprehensive review of the legislative business scheduled for the upcoming session was conducted and necessary guidelines were issued. Indian Railways has approved 206 crore rupees for coverage deployment on 680 route kilometers of Northern Railway to enhance safety and operational efficiency. The project aimed at expanding the indigenous safety system across high density and strategically important routes. The Railway Ministry said, the provision of coverage version 4.0 will be implemented on the Rewari-Delhi and Shakurbasti-Bathinda sections of Delhi Division. The system has been designed to significantly enhance railway safety by preventing signal passed at danger incidents and train collisions. The ministry said, the system continuously monitors train movements, automatically applies brakes whenever necessary, permits trains to operate safely at maximum permissible speeds. It also supports reliable train operations even during adverse weather conditions such as dense fog. In football, Spain will face Belgium in the second quarter-final of FIFA World Cup at Los Angeles Stadium in Inglewood tonight. France has already stormed into the semi-finals after defeating Morocco 2-0 in the first quarter-final in Boston. In Wimbledon tennis, Germany's Alexander Zverev stormed into men's singles final beating British wildcard Arthur Ferry in the semi-final this evening. The second-seeded Zverev produced a clinical performance to defeat Ferry in straight sets 7-6, 6-2, 6-4. And that is the end of this news bulletin.
1: Akashvani, Visakhapatnam Kendram, Prasara Visheshalu, Repu Udayam, 6 Gantalaku, Desa Bhakti Geetam, Jaya Gantalu Mroginavi, Brundaganam Vintaru, Rachana, Sri Vinjamuri, Sivaramakrishna, సంగీతం శ్రీ తిరుపతి రామానుజాసూరి. 6:05 ఆంగ్ల వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి. 6:15 భక్తి రంజని శ్రీ వెంకటేశ్వర గద్యం కీర్తన. 6:30 చింతన పఠనం శ్రీ యుఎస్ ప్రసాదరావు గారు. 6:35 పొలం పనులు. ఈ కార్యక్రమంలో జీవ నియంత్రణ పద్ధతులు, సస్యరక్షణ అనే అంశం గురించి తెలుసుకుంటారు. 6:45 తెలుగులో ప్రాంతీయ వార్తలు, 7:05 తెలుగులో జాతీయ వార్తలు. 7:15 ఉదయ సమీరాలు కార్యక్రమంలో నేటి మాట శీర్షికంలో భాగంగా ప్రపంచ జనాభా దినోత్సవం, ఇంకా తెలుగు సినిమా నటుడు సిఎస్ఆర్ ఆంజనేయులు గారి జయంతి సందర్భంగా వారి జీవిత విశేషాలు తెలుసుకుందాం. ఉదయ సమీరాలు కార్యక్రమంలో కవన విజయం కార్యక్రమంలో సమస్యాపూరణం నిర్వహణ శ్రీ రామ్ భట్ల నృసింహశర్మ, అలాగే పుష్పాంజలి సమాచారవాణి తదితర అంశాలు వింటారు. 8:30 ఏలూరు జిల్లా సమాచార లేఖ గురించి శ్రీ ఏవిఎస్ ప్రసాద్ గారు తెలియచేస్తారు. 8:35 కర్ణాటక సంగీత కార్యక్రమం, గానం శ్రీమతి సుధా రఘునాథన్, వయలిన్ శ్రీ పి సుందర్ రాజన్, మృదంగం శ్రీ తిరువాయూర్ వైద్యనాథన్. 8:59 అలాగే 10:15 పాటల పల్లకి ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం ఉంటుంది. 10:00 వసుదైక కుటుంబం విజయవాడ కేంద్రం నుండి, 11:00 మధురిమ పాత సినిమా పాటలు. 12:00 హిందీలో వార్తలు, 12:45 ఆంగ్లంలో వార్తలు. 12:10 మధుమంజరి. 12:40 లలిత సంగీతం శ్రీ పిఎస్ ప్రభాకర్ రావు గారిచే లలిత సంగీత కార్యక్రమం ఉంటుంది. 1:35 మహిళావాణి మహిళల కార్యక్రమం, హలో బాగున్నారా ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం. 2:30 వాతావరణ సమాచారం. 2:31 సైనిక్ మాధురి, చోటీ చోటీ ఖుషియోం కా మహత్. సాయంత్రం 5:00 యువవాణి యువజనుల కార్యక్రమం. 5:30 సంధ్యారాగాలు. 6:00 వాతావరణ సమాచారం. 6:05 ఆంగ్లంలో వార్తలు. 6:10 తెలుగులో ప్రాంతీయ వార్తలు. 6:30 సాయం సమీరాలు కార్యక్రమంలో గుంజన్ టి మహదేవరావు గారిచే స్వీయ కవిత్వం వింటారు. ఈ కార్యక్రమంలో ఫిట్నెస్ మంత్ర, వికాసం మొదలగు అంశాల గురించి కూడా తెలుసుకుంటారు. 7:15 పల్లె సీమలు కార్యక్రమంలో మన వ్యవసాయంలో యాంత్రీకరణ ప్రాముఖ్యత.

గురించి కోడెంపూడి కృషి విజ్ఞాన కేంద్రం వ్యవసాయ ఇంజనీరు పి బాబుగారి ప్రసంగం వింటారు. ఇంకా జానపద గీతం వ్యవసాయ సమాచారంలో భాగంగా అల్లూరి సీతారామరాజు జిల్లా రైతు సోదరులకు శాస్త్రవేత్తలు అందిస్తున్న వ్యవసాయ ఆధారిత సమాచారం వింటారు. 7:45 ఇంకా 9:30 స్వరమాలిక, 8:00 సంస్కృత ప్రసంగం. అంశం విశ్వజన సంఖ్యాదివస మానవ సంసాధనానం. శ్రీ మంగిపూడి కామేశ్వరరావు గారి ప్రసంగం వింటారు. 8:30 తెలుగులో జాతీయ వార్తలు, 8:45 హిందీ వార్తా ప్రసారం. 10:00 జాతీయ సంగీత కార్యక్రమం. డాక్టర్ రామవరపు మాధురీదేవి వీణావాదనం, మృదంగం శ్రీ మహదాసు ఏడుకొండలు, ఘటం శ్రీ మావుడూరు సూర్యప్రసాదరావు. ఇవి రేపటి ప్రసార విశేషాలు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వాతావరణ సమాచారం. స్థానిక వాతావరణం. ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉంటుంది. 1 లేదా 2 చోట్ల వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. వాల్తేర్లో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 31.8 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 27.9 డిగ్రీల సెల్సియస్. పౌర విమానయాన కేంద్రంలో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 33.2 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 29.2 డిగ్రీల సెల్సియస్. మత్స్యకారులకు వాతావరణ సూచన. ఈరోజు 10:00 నుండి అమల్లోకి వచ్చే 5 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ తీరానికి వాతావరణ హెచ్చరిక. ఆంధ్రప్రదేశ్ తీరం, యానాం సముద్ర ప్రాంతాల్లో గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో, అప్పుడప్పుడు 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. 11 జూలై నుండి 14 తేదీ వరకు ప్రత్యేక వాతావరణ హెచ్చరిక లేవు. అందువల్ల 10 జూలై ఆంధ్రప్రదేశ్ తీరం, యానాం సముద్ర ప్రాంతాల్లోకి మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ సూచిస్తుంది. వాతావరణ సమాచారం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిలయంలో సమయం 11:15:49. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:51 మీడియం వేవ్ ప్రసారాలు 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్, ఎఫ్ఎం ప్రసారాలు 102 మెగాహెర్ట్స్పై వినవచ్చు. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.